0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 15-16 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వారి వంశముల చొప్పున చీట్ల ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా చూస్తాం. 15వ అధ్యాయంలో యూదాకు వచ్చిన భూములను గురించి, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గురించి తెలుసుకుంటాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గురించిన ప్రస్తావనను గురించి వింటాం. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా చూస్తాం. యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో ఇందులో వ్రాయబడ్డాయి. అదేవిధంగా అనేక స్థలాల పేర్లు, పట్టణాల పేర్లు ఇందులో పేర్కొనబడ్డాయి. వాటి నేపథ్యాన్ని గూర్చి, అందలి అర్థాలను గూర్చి ఇందులో తెలుసుకుంటాం. 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డట్లుగా చూడగలుగుతాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యానికి మీరంతా సిద్ధముగా ఉన్నారు గదు. ఈ రోజున మనం యెహోషువ 15-16 అధ్యాయాలు చదువుకోబోతున్నాం. ఈ అధ్యాయాలలో యూదా వంశస్థుల గోత్రాలకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వాటాలు వివరంగా చెప్పబడ్డాయి. వాగ్దత్త భూమిని గోత్రాలకు యెహోషువ పంచిపెడుతున్నాడు. యొర్దానుకు పడమటి వైపున స్థిరపడిన గోత్రాలకు ఆయా భూభాగాలు పంచిపెట్టబడ్డాయి. 15వ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన భూములు, 16వ అధ్యాయంలో ఎఫ్రాయిము భాగము, 17వ అధ్యాయం మనష్షే వాట, 18-19 అధ్యాయాలు షిమ్యోను, జెబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, దాను గోత్రాలకు ఇవ్వబడిన భూములు. ఈ అధ్యాయాలలో పేర్లు మాత్రమే మీకు వినపడతాయి. ఈ పేర్లన్నీ ఇశ్రాయేలు జాతికి సంబంధించినవి. ఈ రోజున విశ్వాసులమైన మనకు ఈ పేర్లతో ఎక్కువ ప్రమేయం లేదు. అయినా మా శ్రోతలు ఎవరికి వారే ఈ పేర్లన్నీ ఒకసారి చదువుకోవడం మంచిది. మేము ఈ అధ్యాయంలో ముఖ్యమైన వచనాలు మాత్రమే ఎత్తిచూపుతాము. ఇప్పుడు యెహోషువ 15:13-14 వచనాలు. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతు, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చాడు. అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన పెషయి, అహీమాను, తల్మయి అనే అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారి దేశాలను స్వాధీనపరుచుకున్నాడు. గమనించండి, కాలేబు తీసుకున్న స్థలంలో అనాకీయులు నివాసమున్నారు. కాలేబు వయస్సును బట్టి వృద్ధుడైనా ఆత్మబలము గలవాడు. శత్రువులను జయించగలననే విశ్వాసం అతనికున్నది. ఇప్పుడు 19వ వచనం వరకు వినండి. అక్కడ నుండి కాలేబు దెబీరు నివాసుల మీదికి పోయాడు. అంతకుముందు దెబీరు పేరు కిరియత్సేఫెరు. కాలేబు కిరియత్సేఫెరును పట్టుకుని, దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. కాలేబు సహోదరుడు, కనజు కుమారుడు అయిన ఒత్నీయేలు కిరియత్సేఫెరును పట్టుకున్నాడు. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేశాడు. ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతన్ని ప్రేరేపించింది. ఆమె గాడిద దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలి అని ఆమెను అడిగాడు. అందుకు ఆమె అన్నది, నాకు దీవెన దయచెయ్యి. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, గనుక నీటి మడుగులను నాకు దయచెయ్యి. కాలేబు తన కుమార్తె అయిన అక్సాకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాడు. ఈ అధ్యాయంలో యూదా గోత్రానికి వచ్చిన ప్రాంతమంతా వివరాలతో రాయబడింది. పట్టణాల పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఈ పేర్లన్నిటినీ ఈ రోజున గుర్తుపట్టడం కష్టం. ఈ అధ్యాయంలో ఒత్నీయేలు పేరు వచ్చింది. యెహోషువ చనిపోయాక ఒత్నీయేలు ప్రథమ న్యాయాధిపతి అయ్యాడు. న్యాయాధిపతులు 13:13 ఒత్నీయేలు అక్సా వృత్తాంతం తిరిగి చెప్పబడింది. 3:9 చెప్పబడినట్లు ఇశ్రాయేలీయులు యహోవాకు మర్రపెట్టగా యహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించాడు. యహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందున అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయ్యాడు. 40 సంవత్సరాలు అతడు నాయకుడై నడిపించాడు. అప్పుడు దేశము నెమ్మది పొందింది. కాలేబు అల్లుడైన ఒత్నీయేలు 1. న్యాయాధిపతి. అతడు ఆత్మపూర్ణుడు, మామను మించిన అల్లుడు. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో 63 వచనాలున్నాయి. అయితే ఎక్కువగా స్థలాల పేర్లే ఈ అధ్యాయాన్ని నింపివేశాయి. యూదాగోత్రపు ఎల్లలు మొదట పేర్కొనబడ్డాయి. యెహోషువా గొప్ప రాజనీతి చతురుడు. ఈ భూములను పంచి ఇవ్వడంలో ఒక రహస్యముంది. ఎక్కడికక్కడే స్థానిక శత్రువులను వారే పోరాడి గెలువగలరు. కాలేబు చూడండి, స్థానిక శత్రువులను అతడే గెలిచాడు. అతని అల్లుడు అతనికి తోడై ఉన్నాడు. ఈ అధ్యాయంలో 3వ వచనంలో అక్రబ్బీము ఎక్కే చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశు బర్నియాకు దక్షిణముగా ఎక్కి సాగి అద్దారు ఎక్కి కర్కాయు అంటూ ఈ విధంగా ఎక్కడం, తిరగడం, మళ్ళడం, దిగడం ఇవన్నీ భూముల సరిహద్దుల వివరాలు. అక్రబ్బీము అంటే తేళ్లగుట్ట. అక్రబ్బీములో విపరీతంగా తేళ్లుంటాయి. కార్కాయు అనే స్థలం అరేబియాలో ఉంది. 7వ వచనంలో ఏన్ షేమెషు అనగా సూర్యుని నీటి బుగ్గ అని అర్థం. ఇది యెరూషలేముకు 2 మైళ్ల దూరంలో ఉంది. దీనిని అపొస్తలుల ఊట అంటారు. ఆ దగ్గరే ఏన్ రోగేలు ఉన్నది. దీనినే కన్యకల ఊట అని కూడా అంటారు. 8వ వచనంలో బెన్హిన్నోము లోయ ఉన్నది. ఇక్కడ మొలెకు దేవతకు చిన్నపిల్లలను బలి అర్పించేవారు. ఈ లోయను నరకపు లోయ అని కూడా అంటారు. లూకాసు వార్త 12:5 ఎవనికీ మీరు భయపడవలెనో మీకు తెలియచేస్తాను. చంపిన తరువాత నరకములో పడదోయ శక్తిగలవానికి భయపడండి అన్నాడు ప్రభువు. ఈ నరకానికి బెన్హిన్నోము లోయ సంకేతం. ఈ విధంగా ఎన్నో స్థలాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి. యూదాగోత్రానికి వచ్చిన స్థలాలు, పట్టణాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ అధ్యాయం మొత్తంలో 2 ముఖ్య వ్యక్తులు కనపడుతున్నారు, కాలేబు, ఒత్నీయేలు. కాలేబు తన కుమార్తెను వీరోచిత కార్యం చేసిన వానికి ఇస్తానన్నాడు. కిరియత్ సేఫరును జయిస్తే కుమార్తెనిస్తాడు. సౌలు కూడా ఇలాగే ప్రతిజ్ఞ చేశాడు. గొల్యాతును సంహరించిన వానికి కూతుర్ని ఇస్తానన్నాడు. యూదాకు వచ్చిన పట్టణాలు మొత్తం 125. వీటిలో కొన్ని పట్టణాలతో పాటు గ్రామాలు కూడా వచ్చాయి. 1. పట్టణం కబ్సెయేలు, 38వ పట్టణం రిమ్మోను, 58వ పట్టణం మిస్పే, 100వ పట్టణం హెబ్రోను, 125వ పట్టణం ఎన్గెది. ఈ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పబడిన మాట యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదావంశస్థులు తోలివేయలేకపోయారు. గనుక యెబూసీయులు నేటి వరకు యెరూషలేములో యూదావంశస్థుల మధ్య నివసిస్తున్నారు. సోదరీ సోదరులారా, యూదా ప్రాంతంలో కాలేబు కొంతవరకే జయించాడు. అయితే యూదా ప్రాంతం మొత్తం దావీదు కాలంలోనే జయించబడింది. యూదా ఇశ్రాయేలు మొత్తానికి దావీదు రాజయ్యాడు. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఎఫ్రాయిము గోత్రానికి భూములు పంచబడ్డాయి. యాకోబు 12 కుమారుల్లో యోసేపు ఒకడు. అతని 2 కుమారులు ఎఫ్రాయిము, మనష్షే. వీరిద్దరూ ప్రత్యేకంగా గోత్రకర్తలయ్యారు. లేవీ గోత్రము యాజక గోత్రం. వారికి భూములు ఇవ్వబడలేదు గనుక మొత్తం 12 భూములు పంచబడ్డాయి. ఇప్పుడు యెహోషువా 16:4 యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు ఎరికో ఎదట యొర్దాను తీరాన ఉన్నది. తూర్పున ఉన్న ఆ ఎరికో ఏటి వెంబడిగా ఎరికో నుండి బేతేలు మన్యదేశం వరకు అరణ్యం వ్యాపిస్తుంది. అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్హారోను వరకు గెజరు వరకు పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించింది. దాని సరిహద్దు సముద్రం వరకు సాగింది. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యములు పొందారు. ప్రియశ్రోతలారా, గమనించండి, యోసేపు పేరు మీద గోత్రం లేదు. యోసేపు రాహేలుకు పుట్టిన వారిలో జ్యేష్ఠుడు గనుక అతనికి రెట్టింపు స్వాస్థ్యం వస్తుంది. అందుచేత అతని ఇద్దరు కుమారులకు అది సమానంగా ఇచ్చినప్పుడు ఎఫ్రాయిము మనష్షేల స్వాస్థ్యాలు సంపూర్ణమయ్యాయి. వీరిద్దరి స్వాస్థ్యాల మొత్తం యోసేపు స్వాస్థ్యమవుతుంది. ఆదికాండం 48:5 యాకోబు అన్నాడు, ఇదిగో యోసేపు, నేను ఈజిప్టుకు నీ వద్దకు రాకమునుపు ఈజిప్టు దేశములో నీకు పుట్టిన నీ ఇద్దరు కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోనుల వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఉంటారు. వారి తరువాత నీవు కన్న సంతానము నీదే. వారు తమ సహోదరుల స్వాస్థ్యములను బట్టి వారి పేర్ల చొప్పున పిలువబడతారు. ఉత్తరాదిన ఎక్కువ భూభాగము ఎఫ్రాయిము మనష్షేలకు వచ్చింది. వీరిద్దరి పేర్లు గోత్రకర్తల పేర్లలో చేర్చబడ్డాయి.

0: యెహోషువ 16:5 నుండి. ఎఫ్రాయిమీయుల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పరచిన సరిహద్దు. వారి వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యం ఎఫ్రాయిమీయులకు అక్కడక్కడా ఇయ్యబడిన పట్టణములు పోగా, ఆ పట్టణములన్నీ వాటి గ్రామములు మనషేయుల స్వాస్థ్యంలో ఉన్నాయి. గెజరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకోలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయుల మధ్య నివసిస్తూ పన్ను కట్టే దాసులై ఉన్నారు. ఎఫ్రాయిము సరిహద్దులు విన్నారు కదా. 15:16 పేర్కొనబడిన భూభాగాలు యూదులకు ఇస్రాయేలీయులకు ఎంతో ఆసక్తి గొల్పుతాయి. అయితే విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడనక్కర్లేదు. మనకు దేవుడు పరలోక స్వాస్థ్యమిచ్చాడు. పరలోక పట్టణము మనదే. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘం యేసుప్రభు యొక్క సజీవ శరీరమే. ఈ అధ్యాయాలలో అక్కడక్కడా కాలేబు పేరు వినబడుతూ వచ్చింది. ఈ పేరుకు అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? కాలేబు అంటే కుక్క. ఎవరినైనా కుక్క అని పిలిస్తే అది మర్యాద కాదు. కాని ఇతనికి అదే పేరు పెట్టబడింది. యెహోషువ, కాలేబు వీరిద్దరూ కాదేషు బర్నియా నుండి వేగు చూడడానికి కనాను దేశానికి వెళ్లారు. వీరిద్దరూ తెచ్చిన నివేదిక విశ్వాస సహితమైనది, నిరీక్షణాత్మకమైనది. మిగతా 10 కూడా నివేదికలు తెచ్చారు. అది విశ్వాసహీనమైన నివేదిక. వారి మాటల్లోనే వారి విశ్వాసము లేక అవిశ్వాసము తేట తెల్లమవుతుంది. మత్తయి సువార్త 12:36-37 యేసు ప్రభు అన్నాడు, మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుతావు. నీ మాటను బట్టే అపరాధివని తీర్పు నొందుతావు. కాలేబు మాటల వలన అతడు నీతిమంతుడని రుజువైంది. దేవుని కృపను నిరర్థకము చేయకూడదు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేసి తీరని ఆధ్యాత్మిక నష్టం కొని తెచ్చుకున్నాడు. రోమాపత్రిక 9:3 దేవుడన్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన భక్తుడు. క్రైస్తవ భక్తి యొక్క సారాంశమిదే. నిండు మనస్సుతో హృదయపూర్వకంగా నీ దేవుణ్ణి వెంబడించాలి. యేసును సన్నిహితంగా ఎరిగి ఉండాలి. 2 తిమోతి 1:12 పౌలన్నాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఎరుగుదును అని పౌలు అనలేదు. నేను నమ్మిన వానిని ఎరుగుదును అంటున్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోయే ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకుంటున్నాను. ఇది గొప్ప సాక్ష్యం. యేసుక్రీస్తు లేవిని సుంకపు మెట్టు వద్ద చూచి నన్ను వెంబడించు అన్నాడు. అతడు వెంబడించాడు. అలాగే కాలేబు నిండు మనస్సుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క తన యజమానుణ్ణి వెంబడించినట్లు వెంబడించాడు. లేవి యేసును వెంబడించాడు. ఆయన వెళ్లిన చోటికెల్లా తాను వెళ్ళాడు. విశ్వాసముతో నడవాలి కాని వెలిచూపుతో కాదు. కుక్క తన యజమానిని వాసనను బట్టి గుర్తిస్తుంది, కంటిచూపును బట్టి కాదు. తన యజమాని వాసన కుక్క గుర్తుపడుతుంది. అలాగే యేసు పరిమళాన్ని వాసన చూచి ఆయనను వెంబడించాలి. కుక్క తన యజమానిని ఎట్టి పరిస్థితులలోనూ విడువదు, తన యజమానిని ఎడబాయదు. హెబ్రీపత్రిక 6:12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. సోమరితనము పనికిరాదు. అసహనము అవిశ్వాసము దేవునికి ఇష్టం లేదు. విశ్వాసము సహనము ఈ రెండూ కాలేబుకున్నాయి. యేసుప్రభు అపొస్తలులకు సహనము విశ్వాసము ఈ రెండూ ఉన్నాయి. గనుకనే వారు అపొస్తలులు. ఒక వ్యక్తి యొక్క సంస్కృతి సంస్కారము అకస్మాత్తుగా రావు. అతని పుట్టుక, అతడు పెరిగిన వాతావరణం, అతనికి క్రమశిక్షణ గరిపిన తల్లిదండ్రులు, దైవ సేవకులు, ఈ విధంగా ఎందరో నీ ఆధ్యాత్మిక సంస్కృతికి దోహదపడిన వారున్నారు. దేవుడు నీకేదైనా బహుమానమిస్తే మంచిదే కాని బహుమానం సౌశీల్యానికి ప్రత్యామ్నాయం కాదు. సౌశీల్యము నీలో ఉండి నీచేత మంచి పనులు చేయిస్తుంది, మంచి మాటలు మాట్లాడిస్తుంది. కుక్క తన యజమానుణ్ణి ఎవరు ఆటంకపెట్టినా వదలదు. విశ్వాసం ఉన్నవారు సహనశీలంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. అతనికి హెబ్రోను ప్రాంతం స్వాస్థ్యంగా దొరికింది. అందుకే జకర్యా 3:3 ప్రవక్త అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. సోదరీ సోదరులారా, కాలేబు వలె నిండు మనస్సుతో ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించండి. దేవుడు మనలను ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో సృష్టించాడు. మనం మన స్వార్థం కోసం బ్రతకటం ఆయన చిత్తం కాదు. ఇతరుల బాధను చూచి మనము బాధపడాలి, ఇతరుల సంతోషంలో మనము ప్రవేశించాలి. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చెయ్యాలి. ప్రజల మెప్పు కాదు, దేవుని మెప్పు మనకు కావాలి. యేసు ప్రభువు ఎంతో శ్రమపడి బాధితుడై విధేయతను నేర్చుకున్నాడు. అలాగే బైబిలులోని భక్తులందరూ నేర్చుకున్నారు. యేసుప్రభువు కూడా అన్నాడు, నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను, నా వద్ద నేర్చుకోండి. దేవుడు అప్పగించిన పనికి సమానమైన సౌశీల్యాన్ని మనం అలవరుచుకోవాలి. కాలేబు, యెహోషువా అలాంటివారే. దేవుడు మనలో ఏమి చేయగోరుతున్నాడో దానిని గమనించాలి. అప్పుడు మనము ఏమి చెయ్యాలో మనకు బోధపడుతుంది. ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు, వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఫిలిప్పి 3:14 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానమును పొందాలని గురివద్దకే పరిగెత్తుతున్నాను. ఆధ్యాత్మిక విషయాలలో నిజాయితీ, నైతిక యథార్థత, విశ్వసనీయత గలవారే దేవుని బిడ్డలు. ఆధ్యాత్మిక సౌశీల్యం ఎందులో కనపడుతుంది? దేవుని వాక్య ప్రమాణానికి అనుగుణంగా జీవించడమే ఆధ్యాత్మిక సౌశీల్యం. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము గనుక ఆయనను వెంబడిస్తున్నాము, ఆయన వాక్య ప్రకారం జీవిస్తాము. సోదరీ సోదరులారా, దేవుని కృప ఉచితమైనదే గాని అది చౌకబారు దినుసు కాదు. విశ్వాసులు రేపు పొందబోయే తీర్పు వారి సత్కార్యాలకు సంబంధించినది. విశ్వాసికి పాపాలకు గాను శిక్ష ఉండదు. క్రీస్తునందు ఏ శిక్షావిధి లేదు. అయితే మనము దేవుని కృపాసనం వద్ద నిలిచినప్పుడు మనము చేసిన పనులకు గాను వాటి నాణ్యతను బట్టి బహుమానాల తీర్పు ఉంటుంది. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? నీవు విశ్వాసివా? అయితే ఈ పాఠంలోని సత్యాలన్నీ నీకే వర్తిస్తాయి. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణం పేరేమిటి? యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇవ్వబడిన పట్టణము పేరేమిటి? 1

0: ద్వారా వచ్చిన వాటాల వివరాలు చెప్పబడినట్లుగా గమనించాం. యూదాకు వచ్చిన భూములను గూర్చి, ఎఫ్రాయిముకు వచ్చిన భూములను గూర్చిన వివరాలను తెలుసుకున్నాం. ఇందులో కాలేబుకు వచ్చిన వంతును గూర్చిన ప్రస్తావన కూడా ఉంటుంది. శత్రువులైన అనాకీలు ఉన్నప్పటికీ కాలేబుకు వారిని జయించగలననే విశ్వాసము మెండుగా ఉన్నట్లుగా గమనించాం. కాలేబు అనే పేరుకు అర్థం కుక్క, అనగా కుక్క విశ్వాసానికి సంకేతం. కాలేబు నిండు మనసుతో తన దేవుణ్ణి వెంబడించాడు. కుక్క వాసనను బట్టి తన యజమానుని గుర్తించినట్లుగా కాలేబు తన దేవుణ్ణి గుర్తిస్తూ జీవించాడు. కుక్క తన యజమానుని ఎవరు ఆటంకం పెట్టినా వదలదు. విశ్వాసం గలవారు సహనంతో కనిపెట్టగలరు. కాలేబు విశ్వాసానికి తగిన బహుమానం దొరికింది. ప్రిలారా, కాలేబు వలె నిండు మనసుతో ప్రభు అయిన యేసును మనం వెంబడించాలి. దేవుడు మనలను ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా మనం చేయాలి. ప్రజల మెప్పు కాదు కానీ దేవుని మెప్పును కోరుకోవాలి. విశ్వాసులమైన మనము ఈ పేర్లను బట్టి కంగారు పడిన అవసరం లేదు. మనకు పరలోక స్వాస్థ్యము ఇవ్వబడింది. పరలోక పట్టణం మనదే. ప్రభువైన యేసు క్రీస్తుతో ఆయన సంఘము ఆయనతో పాటు పరిపాలన చేస్తుంది. సంఘము యేసు ప్రభు యొక్క సజీవ శరీరమే. ఇట్టి సత్యాలు మన ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 19, 20, 21 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఇందులో ఇస్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక పతనం నుండి నైతిక పతనానికి దారితీసిన పరిస్థితులను చూస్తాం. ఈ అధ్యాయాలలో వారి విషాద గాథతో ముడిపడి ఉన్న విషయాలను గమనిస్తాం. ఎఫ్రాయిము గోత్రము ఉన్న చోట లేవీ గోత్రానికి చెందిన వ్యక్తి నివసించాడు. అతని ఉపపత్ని అతన్ని విడిచి మరొకంతో వ్యభిచరించి తన తండ్రి ఇంట నివసించింది. అయితే అతడు ఆమెను ఒప్పించి తన ఇంటికి తోడుకుని వచ్చే ప్రయత్నం చేశాడు. న్యాయాధిపతులు పాలించడం ప్రారంభించినప్పుడు ఆ తరువాత అన్య దేశాలు ఇస్రాయేలును నియంత్రించాయి. లేవీ గోత్రానికి చెందిన ఈ వ్యక్తి చేసిన దాని నుండి గిబియాలోని మనుషులు ఏమి చేశారో, ఎంతటి అవమానకరమైన పనిని తలపెట్టారో ఇందులో మనం చూడవచ్చు. వారు దేవుడు కోరుకున్నది చేయలేదు. ఈ సంఘటన ద్వారా జరిగిన పరిణామాలను నేటి పాఠంలో మనము చర్చించబోతున్నాం. ఇక సందేశాన్ని విందామా.
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతులు 19, 20, 21 అధ్యాయం. వినండి. ఆధ్యాత్మిక పతనం నైతిక పతనానికి దారితీస్తుంది. బెన్యామీను గోత్రంలో జరగకూడని అత్యాచారాలు జరిగాయి. జాతీయంగా ఇస్రాయేలీయులు ఎంతో నష్టపోయారు. 19, 20, 21 అధ్యాయాల్లో అంతా విషాదగాథే. ఒక లేవీయుడు ఎఫ్రాయిము మన్యప్రదేశంలో ఉత్తరాన నివసిస్తున్నాడు. అతడు యూదా బెత్లహేము నుండి ఒక స్త్రీని తనతో తెచ్చుకున్నాడు. ఆమె అతని ఉపపత్ని. ఈ విధంగా ఉపపత్నులను పెట్టుకోవడం దేవునికి సుతరాము ఇష్టం లేదు. అది అవినీతి. అసలైన భార్యకు ఉన్న మర్యాద ఘనత ఉపపత్నికి

ఉండవు. ఈ లేవీయుడి ఉపపత్ని అతణ్ణి విడిచి మరొకరితో వ్యభిచరించి తన పుట్టింటికి బెత్లెహేముకు వెళ్లిపోయింది. అక్కడే 4 నెలలున్నది. తాను లేవీయుడై ఉండి ఉపపత్నిని తెచ్చుకొని కాపురం వెలగబెట్టాడు. ఆమె చెడు పని చేసి పుట్టింటికి పారిపోయింది. ఆమెను తిరిగి తెచ్చుకుందామని మామగారి దగ్గరికి వెళ్ళాడు. కొన్ని రోజులుండి తన ఉపపత్నిని తీసుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తున్నాడు. గిబియా వరకు వచ్చాడు. అది బెన్యామీనియుల పట్టణం. అప్పటికే పొద్దుగుంకింది. ఎక్కడ ఆ రాత్రి బస చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒక వృద్ధుడు ఈ లేవీయుడి దగ్గరికి వచ్చాడు. అతడు ఎఫ్రాయిము మన్యం నుండి వలస వచ్చినవాడు. మా ఇంటికి రా, ఆతిథ్యమిస్తాను అన్నాడా వృద్ధుడు. ఆ రాత్రి లేవీయుడు, అతని ఉపపత్ని, వృద్ధుని గృహంలో ఉన్నారు. ఆ ఊళ్ళో కొందరు పోకిరిగాండ్లు వచ్చి ఆ ఇంటి మీద పడ్డారు. 22వ వచనం, నీ ఇంటికి వచ్చిన మనిషిని బయటికి తీసుకురా, మాకు అతణ్ణి అప్పగించు అన్నారు. వీరు సొదొమ గొమొర్రా పాపానికి అలవాటు పడ్డ మనుషులు. వృద్ధుడు వారిని బ్రతిమలాడాడు. ఆ నీచమైన పని చెయ్యొద్దు అని వేడుకున్నాడు. అతనికి బదులు అతని ఉపపత్నిని మూక ఉమ్మడిగా కూడి ఆమెను చంపేశారు. లేవీయుడు ఆమె శవాన్ని 12 ముక్కలుగా తెగనరికి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ఖండాలను పంపాడు. 30వ వచనం, ఇంత నీచకార్యం ఎన్నడూ కని విని ఎరుగము అని అందరూ చెప్పుకున్నారు. వృద్ధుడు తన అతిథిని కాపాడడానికి అతని ఉపపత్నిని ఆ గుంపుకు అప్పగించడం మహాదారుణం. ఆ ముసలివాని కూతురు లేవీయుని ఉపపత్ని. వీరిద్దరూ పాడైపోయినా అతిథిని కాపాడాలి అని ఆ వృద్ధుడు ఇంత పని చేశాడు. వారిద్దరూ పిరికివారు. వచ్చిన పోకిరి మూకతో పోరాడే ధైర్యం లేక ఈ విధంగా దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిన వారయ్యారు. నైతిక ప్రమాణాలను ఎట్టి పరిస్థితిలోనూ భంగం చేయకూడదు. 29వ వచనం, ఈ వార్త దేశం నలువైపులకు ప్రసరించింది. తన ఉపపత్ని మరణానికి లేవీయుడే బాధ్యుడు. 1 సమూయేలు 11:7 సౌలు ఏం చేశాడు? కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతో సమూయేలుతో చేరనివాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేస్తాను అని వర్తమానం పంపాడు. ఈ ఉపపత్ని హత్య ఎలాంటిది? ఇది అసభ్యం, పాపం, నీచం. ఇప్పుడు మనం 20వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఇశ్రాయేలు జాతి కలవరంలో ఉంది. మతభ్రష్టత్వం, ఆ తరువాత నైతిక పతనం, దాని తరువాత రాజకీయ కలవరం. లేవీయుడు తన ఉపపత్నికి జరిగిందంతా మిస్పా సమావేశంలో అందరి ఎదట బహిరంగంగా సాక్ష్యమిచ్చాడు. గిబియాలో తనకు సంభవించిన ఘోరమైన విపత్తును వారందరికీ వివరించి చెప్పాడు. అప్పుడందరూ ఏకగ్రీవంగా అన్నారు, గిబియాకు తగిన శాస్తి చెయ్యాలి, మనమంతా ఏకీభవించి గిబియాను ముట్టడిద్దాము, వారికి బుద్ధి చెబుదాము. ఈ ఘోర కార్యానికి కారకులను మాకు అప్పగించమంటే వారు అందుకు ఒప్పుకోలేదు. బెన్యామీనీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. బెన్యామీనీయులు ఇశ్రాయేలీయుల్లో 22,000 మందిని నేలకూల్చారు. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకుని మళ్లీ యుద్ధపంక్తిగా తీరి నిలిచారు. దేవుడు వారిని యుద్ధానికి ప్రోత్సహించి బలపరిచాడు. 2వ రోజున వారు బెన్యామీనీయులతో హోరాహోరీగా పోరాడారు. ఈసారి కూడా బెన్యామీనీయులు 18,000 మంది ఇశ్రాయేలీయులను నేలకూల్చారు. ఇశ్రాయేలీయులు బేతేలులో యెహోవా సన్నిధిలో సాయంకాలము వరకు ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు యెహోవా మందసము బేతేలులోనే ఉంది. ఫీనెహాసు మందసము ఎదుట నిలిచి ఉండగా ఇశ్రాయేలీయులు దేవుని వద్ద విచారణ చేశారు. రేపు నీ చేతికి వారిని అప్పగిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టారు. బెన్యామీనీయులైతే
తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా తారసిల్లారు. ఘోర యుద్ధం జరిగింది. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతం చేయించాడు. బెన్యామీనీయులలో 25,100 మంది హతమయ్యారు. 36వ వచనం, బెన్యామీనీయులు తమకు అపజయం కలిగిందని ఒప్పుకున్నారు. మాటుగాండ్లు త్వరపడి గిబియాలో చొరబడి పట్టణంలోని వారిని హతం చేశారు. పొగ గొప్ప మేఘంలాగా పైకి లేచింది. అది మాటుగాండ్ర సంకేతం. బెన్యామీనీయులు పారిపోతూ ఉంటే ఇశ్రాయేలీయులు వారిని తరిమికొట్టారు. బెన్యామీనీయులలో 25,000 మంది పరాక్రమవంతులు హతమయ్యారు. మరో విడత ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి వచ్చిపడి పట్టణాలన్నిటినీ హతం చేశారు. వాటిని అగ్నితో కాల్చివేశారు. శ్రోతలు వింటున్నారా, ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులపై కఠిన చర్య తీసుకున్నారు. బెన్యామీనీయులకు గొప్ప సైన్యం ఉన్నది. అయితే ఇశ్రాయేలీయులే గెలిచారు. బెన్యామీనీయులు చిట్ట చివరికి ఘోర పరాజయం చవిచూచారు. దేవుడు బెన్యామీనీయుల అవినీతిని ఈ విధంగా శిక్షించాడు. బెన్యామీను గోత్రం నైతికంగా హీనస్థితికి దిగజారిపోయింది. మీకు జ్ఞాపకముందా, యాకోబు కనిష్టపుత్రుడు బెన్యామీను. అతని కోసం యూదా తన ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. అయితే రానురాను బెన్యామీను గోత్రంలో అవినీతి, దొండగం, దౌర్జన్యం ఎక్కువైపోయాయి. రాజకీయంగా వారిలో అరాచకం చెలరేగింది. దేవాలయంలో ఆరాధన ప్రమాణాలు పడిపోయాయి. కుటుంబాల నైతిక ప్రమాణాలు అడుగంటిపోయాయి. చివరికి అంతా అరాచకమైపోయింది. న్యాయాధిపతుల గ్రంథం చిట్ట చివరికి వచ్చాము. 21వ అధ్యాయంతో ఈ గ్రంథం సమాప్తమవుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం సంగతి మరోసారి చూడండి. ఈ ఘోర యుద్ధంలో బెన్యామీనీయులు అధిక సంఖ్యలో నశించారు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు, అతడు బెన్యామీను గోత్రికుడు. ఎస్తేరు రాణి బెన్యామీను గోత్రం నుండే వచ్చింది. అపుస్త్రుడైన పౌలు కూడా ఈ గోత్రం నుంచే వచ్చాడు. ఈ అధ్యాయంలోని సంఘటనలు ఇంత దూరం రావలసినవి కాదు. గిబియాలోనే స్థానికంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే సరిపోయేది. తమ దుర్మార్గాన్ని సమర్థించుకోవడం కోసం యుద్ధం చేశారు. దానివలన ఎంతో జన నష్టం. చిన్న సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే అప్పటికప్పుడే పరిష్కరించాలి గాని వాటిని ఈ విధంగా పొడిగించకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులను చేయిజారిపోనివ్వకూడదు. ఈ అధ్యాయంలో మరో వాస్తవాన్ని గుర్తించండి. మొదటిసారి ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఇలాంటి సంఘటనే యెహోషువా కాలంలో హాయిలో జరిగింది. వీరు కూడా యెహోషువా పద్ధతినే అనుసరించారు. మాటుగాండ్రను పెట్టారు. అంత మాత్రాన జయం కలగదు. కాని వారి విజయ రహస్యం ఇదే: యెహోవా వారికి తోడై ఉన్నాడు. విజయం ఆయనే వాగ్దానం చేశాడు. 20వ అధ్యాయంలో యెహోవా మందసం పేర్కొనబడింది. ఇది నిబంధన మందసం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ మాత్రమే యెహోవా మందసం పేర్కొనబడడం విశేషం. బేతేలులో మందసం ఉంది. అక్కడ ప్రధాన యాజకుడు ఫీనెహాసు. భక్తి ప్రజలలో క్షీణించిన సూచన కనపడుతోంది. అందుకే దేవుడు వారిపై కఠిన చర్య తీసుకున్నాడు. శ్రోతలు రండి, 21వ అధ్యాయంలో ప్రవేశిద్దాము. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. బెన్యామీను గోత్రం చాలా వరకు హతమైపోయింది. సంతాపం వెలిబుచ్చబడింది. జాతీయ భ్రష్టత్వం దేవుని దృష్టిలో ఎంతో హేయమైనదిగా పరిగణించబడింది. ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. పునాదులు పాడైపోతూ ఉంటే కొద్దిమంది నీతిమంతులు బాధపడుతూ ఉంటారు. నాటి నుండి నేటి వరకు లోక పరిస్థితులు రానురాను మరీ అధ్వాన్నమైపోతున్నాయి.

0: ఈ అధ్యాయంలోని వివరాలు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో ప్రమాణం చేసుకున్నారు, తమలో ఎవడు తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇవ్వకూడదు. ప్రజలు బేతేలుకు వచ్చి సాయంకాలం వరకు కూర్చున్నారు, బహుగా ఏడ్చారు, అన్నారు, యహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక్క గోత్రం లేదు, ఇది ఇశ్రాయేలుకు ఎందుకు సంభవించింది? మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠము నిర్మించి బలులర్పించారు, దేవుని యొద్ద విచారణ చేశారు. మిస్పాలో దేవుని పక్షమున రానివారు ఎవరు? అట్టివారికి మరణశిక్ష విధించాలి. బెన్యామీను గోత్రము కొట్టివేయబడినందున సంతాపం చెందారు. ఏవేవో ప్రతిజ్ఞలు చేస్తున్నారు, అయితే ఇశ్రాయేలీయులు స్వతంత్రించి చేసిన పని దేవుని ఆమోదం పొందలేదు. ఇది వారి అనుభవం. దేవుని యొద్ద విచారణ చేయగా యాబేష్గిలాదు నుండి సేనలోకి ఎవడూ రాలేదని తేలింది. పరాక్రమశాలులైన 12,000 మందిని పంపించి యాబేష్గిలాదు వారినందరినీ హతం చెయ్యాలి. అక్కడి పురుషులను చంపి కన్యకలను మాత్రము తెచ్చారు. మరల బెన్యామీనీయులతో సంధి చేసుకుని వారి పురుషులకు ఈ కన్యలనిచ్చి పెళ్లి చేశారు. రిమ్మోను కొండగుహలో ఈ సంధి వడంబడిక జరిగింది. అయితే ఇంకా 200 మంది పురుషులు మిగిలారు, వారికి భార్యలు కావాలి. అప్పుడు వీరు జరిగిందానికి పశ్చాత్తాపం వెలిబుచ్చారు. తప్పు తమది కాదని యహోవా పేరు చెప్తున్నారు. 15 యహోవా ఇశ్రాయేలు గోత్రములలో లోపం కనిపించగా వారేమన్నారు? యహోవాయే ఈ లోపం కలుగజేశాడు, గనుక బెన్యామీనీయులందర్నీ చంపేస్తాము అంటున్నారు. ఇది ఇశ్రాయేలీయులు చేసిన తప్పు. ఈ రోజున చాలామంది విశ్వాసులు తాము చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సైతాను చేసిన పనిని దేవుడే చేసినట్లు అపార్థం చేసుకుని దేవుణ్ణి నిందించే బలహీన విశ్వాసులు మన మధ్య లేకపోలేదు. యోబుకు ఆస్తి నష్టం, కుటుంబ నష్టం, ఆరోగ్య నష్టం కలిగించింది ఎవరు? సైతాను. యోహాను సువార్త 10:10 ప్రభు అన్నాడు, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వస్తాడుగాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్యాను. 1 యోహాను 3:8 అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. 21:14 భార్యల సమస్య ఇంకా తీరలేదు. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించి ఉండడం చూచి ఇప్పుడు మనమేమి చెయ్యాలి అని ఆలోచించసాగారు. ఇశ్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండా బెన్యామీనీయులలో తప్పించుకున్న వారికి స్వాస్థ్యము ఉండాలి అన్నారు. మరి ఈ తెలివి ఇంతకుముందు ఎక్కడికి పోయింది? చేసిన తప్పును సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందే ఇంతమాత్రం అవగాహన ఉంటే యుద్ధం తప్పేది గదా. అంత జన నష్టం వాటిల్లేది కాదు. ఇశ్రాయేలీయులలో ఎవడైనా తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇస్తే అతణ్ణి నిర్మూలం చేస్తామని ప్రమాణం చేశామే అంటారేమిటి? దేవుడు చెప్పింది చెయ్యరుగాని తమ ప్రతిజ్ఞను భంగపరచడానికి వీరికెంతో బాధ అనిపిస్తోంది. ఇలాంటి ప్రతిజ్ఞలు, శపథాలు దేవునికి కోపం తెప్పిస్తాయి. హెరోదురాజు తానేదో శపథం చేశానని చెప్పి యోహానుకు శిరఛేదం చేసినట్లే ఉంది ఈ కథ. అది సరే, ఇప్పుడు ఈ భార్యల సమస్య ఎలా తీరాలి? 19 షిలోహులో ప్రతి ఏటా పండగ జరుగుతుంది, గనుక మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున ఉండి షిలోహు స్త్రీలు నాట్యమాడడానికి బయలుదేరగా మీరు వచ్చి ప్రతివాడు ఒకదాన్ని పట్టుకుని బెన్యామీనీయుల దేశానికి తీసుకువెళ్లాలి, దాన్ని పెళ్లాడాలి. ఇదెక్కడి పరిష్కారం? ఆ ప్రాంతపు స్త్రీలు అసభ్యంగా నాట్యం చేస్తారు. వారు నైతికంగా ఎంత దిగజారిపోయారో చూడండి. ఇశ్రాయేలు పెద్దల సలహా ఎలాంటిది? మనుషులను ఇలా అపహరించడం ధర్మశాస్త్ర విరుద్ధమైన చర్య. ఇది గొప్ప నేరం. నాట్యమాడే ఈ స్త్రీలు ఎవరు? వీరు ఇశ్రాయేలీయుల కుమార్తెలే. వారిని మాకిచ్చినట్లు ఇవ్వండి, మేము వారికిస్తాము. యుద్ధానికి ఫలితంగా ఈ సమస్య ఏర్పడింది, వారి మీద దయచూపండి అని ఆ స్త్రీల తల్లిదండ్రులకు ఏదో విధంగా నచ్చ చెబుతారట. బెన్యామీనీయులు నాట్యకత్తెలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నారు. వారికి మంచి స్వాస్థ్యములే దొరికాయి. బెన్యామీనీయులలో మిగిలిన వారు వీరే. సోదరీ సోదరులారా, ఇంతటితో న్యాయాధిపతుల గ్రంథం ముగిసింది. 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. వారికి రాజు లేడు, అంతా అరాచకం. ప్రజలు ధర్మశాస్త్ర విరుద్ధమైన ప్రవర్తనకు అలవాటు పడ్డారు. ఇదంతా ఏమిటి? ఇది ప్రకృతి సంబంధమైన మానవ సహజ లక్షణం. ఈ గ్రంథంలో దాపరికం లేకుండా ప్రతి ఒక్కరి బలహీనతను పరిశుద్ధాత్మ బయటపెట్టాడు. ఇటు వైఖరి జాతీయ జీవనం మీద పెద్ద మచ్చ. గమనించండి, ఇశ్రాయేలీయులు అడుగడుగునా పొరపాట్లు చేస్తూనే వచ్చారు. ఉద్రేకంలో శపథాలు చేయడం, దానివల్ల కలిగే దుష్ఫలితాలను అనుభవించడము, ఏడవడము, ప్రభువు క్షమించడం, ఇది ఇశ్రాయేలీయులకు అలవాటైపోయింది. బెన్యామీను గోత్రం అంతరించిపోకుండా నిలవాలంటే అక్కడి పురుషులకు భార్యలు కావాలి. యాబేష్ గిలాదు ఉదంతం ఈ వాస్తవాన్ని మనకు తేటగా చూపుతోంది. ఈ గోత్రాలు చేసిన నిర్వాకమిదే. వీరికి దేవుని ఆజ్ఞ కంటే తమ గోత్రికుల సాంప్రదాయాలే ముఖ్యం. అందుకే వారలా చెడిపోయారు. గతంలో తాము చేసిన తప్పులను సవరించుకోవటంతోనే సమయమంతా గడిచిపోయింది. వెనకటికి ఒక సామెత చెప్పుకునేవారు, అయ్యవారేం చేస్తున్నారు అంటే చేసిన తప్పులను సవరించుకుంటున్నారు అని. ఇశ్రాయేలు గోత్రాల తంతు అలాగే ఉంది. రాజు లేనప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తానే రాజై కూర్చుంటాడు. దేవునితో నిమిత్తం లేకుండా స్వతంత్రించి తమకిష్టం వచ్చినట్లు చేస్తారు. తమ స్వంత అభిప్రాయాల చొప్పున తీర్మానాలు చేస్తారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? మన ఆలోచనలు, ఉద్దేశ్యాలు, అభిప్రాయాలు, కోరికలు అన్నీ ప్రభువుకు అప్పగించాలి. ఆయన చిత్తానికి లోబరచాలి. గిద్యోను, యఫ్తా, సంసోను మొదలైన వారు గొప్ప యుద్ధవీరులు. అయితే వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. నిజమైన ఆధ్యాత్మిక వీరులైతే ఇంటా బయట, ఉద్యోగంలో, సంఘంలో, సమాజంలో వీరులుగానే ప్రవర్తించాలి. దేవుని రాజ్య ప్రతినిధిగా ప్రతి ఒక్కడూ వ్యవహరించాలి. దేవుని రాజ్య వాస్తవాలను ప్రకటించాలి, ప్రదర్శించాలి, ప్రయోగించాలి. ఆధ్యాత్మిక యోధులకు దేవుడిచ్చే ఆయుధాలు ఏవి? ఉన్నతమైన నీతి ప్రమాణాలు, సత్యము, దేవుని యందలి అచంచల విశ్వాసము, దేవుని వాక్య అనుభవము. ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయేది ఎవరు? పరలోక మహిమైశ్వర్యాన్ని నిర్లక్ష్యం చేసి లౌకిక ఐహిక సుఖభోగాలను ఆశించేవారే ఓటమిని చవిచూస్తారు. ఈరోజున దేవునికి ఆధ్యాత్మిక యోధులు, వీరులు, శూరులు కావాలి. ప్రియశ్రోతలు జ్ఞాపకముంచుకోండి, న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి 16 అధ్యాయాలు శత్రువులతో ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధాలు వర్ణించబడ్డాయి. దేవుని సాయంతో ఇశ్రాయేలీయులు ఘన విజయాలు సాధించారు. దేవుడు న్యాయాధిపతులను వారికోసమే పంపాడు. ఈ న్యాయాధిపతులందరూ స్వాతంత్ర్య సమర యోధులు. అయితే చివరి 5 అధ్యాయాలలో ఇశ్రాయేలీయులు తమకు తామే శత్రువులైపోయారు. అంతఃకలహాలే వారి క్షీణానికి కారణం. బయట శత్రువులు కాదు, వీరి అంతఃశత్రువులే అపజయానికి కారకులు. ఇశ్రాయేలీయులు దారి తెన్ను కానరాని నైతికారణ్యంలో చిక్కుబడిపోయారు. శ్రోతలు, ఈ గ్రంథం ముగిసింది. చివరికి మిగిలిందేమిటి? ఇశ్రాయేలీయులు తమ శత్రువుల వేషభాషలను అనుకరించసాగారు. మా శ్రోతలకు ఒక ముఖ్య ప్రశ్న. ప్రభువు యొక్క మహాకృపను బట్టి ఆయన యందు మీరు బలవంతులవుతున్నారా? యేసు ప్రభువు కోసం అందర్నీ ప్రేమించాలి, గాని ప్రభువును ప్రభువు కోసమే ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఇశ్రాయేలీయులు తమలో ఎవడునూ తన కుమార్తెను ఏ గోత్రము వారికి పెళ్లికి ఇయ్యకూడదని ప్రమాణం చేశారు. ఇశ్రాయేలీయులు తమలో ఎవడునూ తమ కుమార్తెను ఏ గోత్రము వారికి పెళ్లికి ఇవ్వకూడదని ప్రమాణం చేశారు. 1 లేవీ, 2 బెన్యామీను, 3 ఎఫ్రాయిము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము ఇశ్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక పతనం నుండి నైతిక పతనానికి దారితీసిన పరిస్థితులను గమనించాం. వారి విషాద గాథతో ముడిపడి ఉన్న విషయాలను ఇందులో చూశాం. లేవి గోత్రానికి చెందిన వ్యక్తి, అతని ఉపపత్ని విషయంలో జరిగిన విషయము ఎంతో హేయకరమైన విషయంగా ఉండింది. ఆ ప్రాంతంలోని కొంతమంది యవనస్తులు ఎంతటి అవమానకరమైన పనిని తలపెట్టారో మనం చూశాం. వారు దేవుడు కోరుకున్నది చేయలేదు. ఈ సంఘటన ద్వారా జరిగిన పరిణామాలు ఘోరమైనవిగా ఉన్నాయి. ఈ పాఠంలో సైనిక చర్యను గురించి వింటున్నాం. న్యాయాధిపతులు తీర్పు చెప్పే కాలంలో సాధారణంగా గిరిజనులు అంతగా ఏకం కాలేదు. ఇతర గోత్రాలు బెన్యామీను గోత్రానికి అధికారిక అభ్యర్థన చేశాయి. వారు ఆ గోత్రంలో ఈ తప్పు చేసిన వారిని తమకు అప్పగించాలని కోరారు. అందుకు ఆ గోత్రం నిరాకరించింది. అందుకు వారు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇశ్రాయేలులు తమ చర్యలను గురించి మళ్ళీ ఆలోచించారు. వారు పవిత్ర యుద్ధం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. ఆ దినాల్లో ఇశ్రాయేలులకు రాజు లేడు గనుక ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. అనగా అంతా అరాచకం, ప్రజల్లో విచ్చలవిడిగా జీవిస్తూ వచ్చినట్లుగా చూశాం. దేవుని ఆజ్ఞలను తృణీకరించడం ద్వారా ఎంతో నష్టాన్ని వారు కొని తెచ్చుకున్నారు. వారు పాపం చేసిన ప్రతిసారి దేవుడు వారిని శత్రులకు అప్పగించడం, ఆ తర్వాత వారిని న్యాయాధిపతుల రూపంలో రక్షించడం జరిగింది. ప్రిలారా, నేటితో మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ముగించుకుంటున్నాం. ఈ గ్రంథము మీ జీవితాలకు ఆశీర్వాదకరమైన పాఠాలను నేర్పించిందని భావిస్తున్నాం. తిరిగి మరి ఒక గ్రంథ ధ్యానాలతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడైయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: గ్రంథాలు తెరుద్దాం ఈరోజు వాక్యాంశంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన 6వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాం. చూడండి, బైబిల్ను వారందరూ తెరిచి చూడాల్సిన మనవి చేస్తున్నాను.
1: మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
0: మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
1: నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
0: నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
1: వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
0: వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
1: క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?
0: క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?
1: అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
0: అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది?
1: దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక?
0: విగ్రహములతో ఏమి పొందిక?
1: మనము జీవము గల దేవుని ఆలయమై
0: మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ మాట అందరూ నాతో చెప్పండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. వాస్తవానికి ఆలయము అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇది కట్టాం కదా, ఈ పెద్ద ఫెసిలిటీ ఇదే ఆలయం అనుకుంటాం. కానీ దేవుడు నిజంగా మాట్లాడుతున్న మాట, ఆయన దృష్టిలో ఆలయం అంటూ ఉంటే అది ఎవరట? మనమే. మనము దేవుని ఆలయమై ఉన్నాం. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. ఈ ఉత్తరాలు రాయడంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారిని ప్రేరేపించిన విధానం చాలా గొప్పది. కొరింథీ సంఘంలో ఎన్నో సమస్యలున్నాయి, లేదా ప్రశ్నలున్నాయి. వారిలో చాలామంది అన్యజనాంగమై ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు బిడ్డలుగా మార్పు చెందారు. ఇప్పుడు యేసు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మేము అది చేయిచ్చా ఇది చేయిచ్చా, మేము అవి తినచ్చా ఇవి తినచ్చా, మేము ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో మేము అక్వెంటైన్ అవ్వాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వారికి ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలామందికి అలాంటి ప్రశ్నలు ఉండొచ్చు. వెసిలి గారు, మేము యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత మా బంధువులను కలవచ్చా అండి అని అడిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత అవి పెట్టుకోవచ్చా అండి ఇవి పెట్టుకోవచ్చా అండి అని చెప్పి కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. యేసు బ్రదర్కి వచ్చిన తర్వాత వారితో మాట్లాడచ్చా అండి వీరితో మాట్లాడచ్చా అని చాలా ప్రశ్నలు కొంతమందికి ఉంటాయి. అలాంటి ప్రశ్నలే పూర్వ దినాల్లో కొరింథీ సంఘానికి ఉన్నప్పుడు పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని మనస్సునంతా కొరింథీ పత్రికలో రాయించుంచాడు. ఈ 6వ అధ్యాయం దానికి వచ్చేసరికి 2వ పత్రికలో పౌలు అంటున్నాడు, అవిశ్వాసులతో మీరు జోడుగా ఏం చేయకండి, ఉండకుడి అనే మాట అక్కడ వాడాడు. ఎందుకు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అంటే, వారు తమ అవిశ్వాసాన్ని మనలోనికి చొప్పిస్తూ ఉంటారు. వారిలో ఉన్న అవిశ్వాసాన్ని మనలోనికి ఎక్కిస్తూ నిన్ను దేవునికి దూరం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవిశ్వాసులతో స్నేహం చేసేటప్పుడు కానీ, సంబంధం పెట్టుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకోసమంటే వారు నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ రోజుల్లో వివాహ వయసు వచ్చిన తర్వాత, అమ్మ జాగ్రత్త, మంచి నిర్ణయం తీసుకో, నీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విధానంలో తొందరపడద్దు అంటే, లేదండి వెసిలి గారు, నేను చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని ప్రేమించేస్తున్నానండి, ఇంకా వ్యక్తి అయితే ప్రభువులోకి అయితే రాలేదు, కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత మార్చేసుకుంటానండి అతన్ని అని కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. లేదా కట్నం తీసుకోవట్లేదండి అబ్బాయి, మాకు తెలిసిన అబ్బాయి అండి, మంచోడు అని అంటున్నారండి అందరూ. అందరు బట్టి ఇంకా మా అమ్మగారు మా నాన్నగారు కూడా ఓకే అనేస్తున్నారు, కాబట్టి ఇంకేదో సంబంధాన్ని కలిపేసుకుంటున్నామండి అని కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి సంబంధాలు కలుపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను గమనించినంత మట్టుకు చాలా జీవితాల్లో ఇటు నుండి వారు వారిని ప్రభువు వైపు సంపాదించాల్సింది పోయి చాలా మట్టుకు ఇక్కడ నుంచి అటు వెళ్ళిపోయిన వారు చాలా మట్టుకు నాకు తెలుసు. ఎందుకోసం అంటే, వారు ఆ తర్వాత వారిని టార్చర్ చేయడం కావచ్చు, లేదా ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని చాలామంది ఈరోజున ప్రభువును విడిచిపెట్టేశారు. నీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. బైబిల్ గ్రంథ చరిత్రలో ఒక వ్యక్తిని మేము పరిచయం చేస్తాను, అతని పేరు లోతు. అందరూ చెప్పండి, ఆయన పేరేంటి? లోతు. లోతు అనబడే వ్యక్తి అబ్రహాం గారితో కలిసి కల్దీ దేశం నుండి బయటకు వచ్చాడు. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, లేదా అబ్రామా, నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళాలి అనగానే అబ్రాము బయలుదేరాడు. తన భార్యను తీసుకుని బయలుదేరుతుంటే ఈ లోతు కూడా అన్నాడు, నేను కూడా వస్తాను మీతో, మీరు ఎక్కడికో వెళ్తున్నారంట కదా, ఆ దేశం చాలా బాగుంటుందంట కదా, నేను కూడా వస్తానని ప్రయాణం అయితే చేశాడు. సుమారుగా 1000 మైళ్ళు అంటే 1500 కిలోమీటర్ల ప్రయాణం చాలా కష్టతరమైన ఇబ్బందితో కూడిన ప్రయాణాన్నే చేసుకుంటూ వచ్చారు. కనాన్ దేశంలోకి వచ్చిన తర్వాత అబ్రహాము గొర్రెల కాపరులకును లోతు యొక్క కాపరులకు చిన్న గొడవ వచ్చింది. పశువుల కాపరుల గొడవ వచ్చినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాము అన్నాడు, లోతు మరి పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంది, అందును బట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్తావా, నీవు చూసి ఏ ప్రాంతానికి వెళ్తావో కోరుకో అనగానే, అనగా మన ఇద్దరం కలిసి బయటకు వచ్చాం, ఇద్దరం కలిసి ఉన్నాం, ఈ గొడవ మన ఇద్దరం మాట్లాడితే సొద్దుమణిగిపోద్ది, దీని మాత్రం దానికి మన ఇద్దరం విడిపోవడం ఎందుకు అని అనాల్సిన లోతు ఒక్కసారి చూడగానే సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా చాలా పచ్చగా కనబడిందట, దేవుని తోట వలె కనబడింది. వెంటనే ఆ ప్రాంతం అంతా నాకు కావాలని కోరుకున్నాడు. అబ్రహాముదేమో విశ్వాసపు చూపు, లోతుదేమో వెలిచూపు. వెలిచూపు అంటే అర్థం ఏంటో తెలుసా, చూడగానే కావాలి. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అదే వెలిచూపు అంటే. మొదటి చూపులోనే నేను పడిపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితుడినైపోయాను, మొదటి చూపుల్లోనే ఆకర్షితురాలనైపోయాను అంటారు చూసారా. అలాగే లోతు కూడా సొదొమ గొమొర్రాలు ప్రేమించి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త వినండి ప్రియులారా, సొదొమ వెళ్ళి వెళ్ళడంతోనే లోతు వెళ్ళి వెళ్ళడంతోనే సొదొమలకు వెళ్ళిపోలేదు. అతను ఏం చేశాడో తెలుసా, ఆ గవిని బయట తన గుడారం వేసుకుని రోజు చూస్తున్నాడు ఆ ప్రజల్ని. సొదొమ వాళ్ళు ఎలాంటి వారు, ఆ ప్రాంత ప్రజలందరూ, వారి లక్షణాలు ఏంటి, వారి ఉద్దేశాలు ఏంటి. ఎప్పుడైనా కొంతమందికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఉద్యోగాల్లో, భర్త అంటాడు ముందు నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం ఎలా ఉందో చూసి వస్తాను, భార్యను పిల్లల్ని తీసుకెళ్ళడానికి ముందు భర్త వెళ్ళి ఆ ప్రాంతాన్నంతా కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తాడు. వాటర్ బాగుందా లేదా, ఆ ప్రాంతంలో ఇళ్ళు బాగున్నాయా లేదా, మనుషులు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఇవన్నీ చూసుకుని వచ్చిన తర్వాత అన్నీ బాగుంటే కుటుంబం తీసుకెళ్తారు, లేదంటే మీరు ఎక్కడే ఉండండిలే నేను అప్ అండ్ డౌన్ చేస్తానని చెప్పి వెళ్ళి వస్తూ ఉండే పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. లోతు వెళ్ళాడు సుధమ గవిని బయట గుడారం వేసుకుని రోజు వారిని చూస్తూ ఉంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, సుధమ మనుషులు బహుపాపులని. పాపులు అనలేదు, బహుపాపులు అంటే దేవుని మార్గములో నడిచేవాళ్ళు ఒక్కడు కూడా లేడు అక్కడ. ఇష్టానుసారం జీవించడం, స్వేచ్ఛానుసారంగా జీవించడం, వారికి ఏది అనిపిస్తే అది చేసేయడం, మనసుకి ఏది నచ్చితే అది చేసేయడం, ఇది దేవుని దృష్టిలో సరైందా కాదా, దేవుడు మెచ్చుతాడా లేదా, ఇది దేవునికి ప్రీతికరమా కాదా అనే పరిశీలన ఒక్కడు కూడా లేదో వారు బహుపాపులై ఉంటా ఉంటే. నేను పెరిగిన వాతావరణం ఇది కాదు కదా, అబ్రహాము గారి ఇంట్లో ఇలాంటి పరిస్థితి లేదు కదా, నేను మరలా అక్కడికి వెళ్ళిపోతాను అని లోతు వెనక్కి వచ్చేయాల్సింది. కానీ లోతు వెనుకకు రాకుండా సొదొమలోకి వెళ్ళిపోయి అక్కడ తన గుడారాన్ని వేసుకున్నాడు. జాగ్రత్త గమనించను ప్రియులారా, లోతు తీసుకున్న చెడు నిర్ణయం లోతుని కొన్ని చెడ్డ పర్యవసానాల వైపు నడిపించింది. మొదటి రెండవ ఆరాధనలు కూడా నేను చెప్పాను, కొన్ని సందర్భాల్లో మన దుష్ట ప్రవర్తనను బట్టి, మన దోషాన్ని బట్టే బాధలు కలుగుతాయని లేఖనాల్లో రాయబడిన మాటను ఉదహరిస్తూ, చాలా మట్టుకు మన జీవితంలో జరుగుతున్న పర్యవసానాలకు కారణం ఎప్పుడో మనం తీసుకున్న చెడ్డ నిర్ణయాలే కావచ్చు. లోతు అలాంటి చెడ్డ నిర్ణయం తీసుకోవడం ద్వారా అతని జీవితంలో అనేకమైన ప్రతిబంధకాలు, అతడు అనుకోని సంఘటనలు చాలా తన జీవితంలోకి వచ్చేసాయి. లోతు కుటుంబంలో నెమ్మది లేదు, శాంతి లేదు, లోతు భార్య కంప్లీట్గా లోకస్తురాలు అయిపోయింది. సొదొమను విడిచి బయటకు వచ్చేసేయండి దేవుడు ఎంతో ప్రేమతో చెప్పినప్పటికీ కూడా సొదొమ వైపు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది లోతు భార్య. లోతు కుమార్తెలు ఇద్దరూ కూడా వారి జీవితంలో గాడి తప్పి దారి తప్పి జీవించారు. ఆ తర్వాత లోతు అల్లుళ్ళందరూ కూడా ఆ సొదొమ గొమొర్రా దుర్ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, ఇలాంటివన్నీ జరగడానికి కారణం లోతు అవిశ్వాసులతో జోడుగా ఉండడానికి వెళ్ళిపోయాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో, ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఆయా సందర్భాల్లో లోక సంబంధ వ్యక్తులతోనూ స్నేహం చేయడం ద్వారా వారు నిన్ను దేవునికి దూరం చేసేస్తున్నారు, నువ్వు దేవుడి గురించి వారికి చెప్పడానికి సిగ్గుపడుతున్నావు, అవమానపడుతున్నావు. కారణం ఉంటే తెలుసా, వారు ఎప్పుడో నీ దగ్గర దేవుణ్ణి తృణీకరించారు లేదా అవమానించారు, ఆ అవమానాన్ని నీవు తలుచుకుని బహుశా నిన్ను కూడా యేసుప్రభు గురించి మాట్లాడితే అవమానిస్తారని చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు అసలు ఏం మాట్లాడలేకపోతున్నావు. కారణం వారి ప్రభావం నీ మీద చాలా గట్టిగా ఉంది. అనేక సార్లు లోక సంబంధ బంధువుల దగ్గర దేవుని బిడ్డలు నోరెత్తలేని పరిస్థితి, వారు ఏం చెబుతా, అది ఇలా చేయమ్మా, నీకు రోగం తగ్గాలంటే ఇది చేయి, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఈ తాడుగట్టుకో, నువ్వు ఆర్థికంగా బలపడాలంటే ఇంటి ముందు ఈ బొమ్మ పెట్టు, లేకపోతే ఈ తాయితీ కట్టుకో,
2: ఇది చేయి అది చేయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు వీళ్ళు సలహాలు ఇస్తారు, గ్రహాలు సరి చేస్తారు, పేర్లు సరి చేస్తారు, స్పెల్లింగ్లు సరి చేస్తారు అని చెప్పి లోకస్తులకి సలహాలు ఇస్తూ ఉంటే వాటి వెంబడి పరిగెడుతున్నావంటే నీవు వారిని ప్రభావితం చేయట్లేదు, కానీ వారిని ఏం చేస్తున్నారు, ప్రభావితం చేసేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయా సందర్భాల్లో టీబీ వార్డులు ఉంటాయి, ట్యూబర్క్యులోసిస్తో బాధపడేవారు విపరీతంగా దగ్గుతూ ఉంటారు. అది బాగా క్రానిక్ అయిపోతే ఆ దగ్గేటప్పుడు బ్లడ్ పడుతూ ఉంటుంది. యవన కాలంలో బాగా ధూమపానం చేసేవాళ్ళు కొన్నిసార్లు అలాంటి భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి. అయితే గమనించిన ప్రియులరా, ఆ వార్డులోనికి ఆరోగ్యంగా ఉన్నవారిని వెళ్ళనివ్వరు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే అక్కడ క్షయవ్యాధితో బాధపడే వాళ్ళందరూ అక్కడ ఉంటారు కాబట్టి, ఆరోగ్యంగా ఉన్నవాడు కనుక ఆ గదిలోకి వెళ్తే ఒకవేళ వారు కూడా వ్యాధిని బారిన పడే అవకాశాలు ఉంటాయేమోనని ఆ వార్డులోనికి చాలామందిని వెళ్ళనివ్వరు. ఏ ఎందుకు వెళ్ళరు, నేను ఎందుకు వెళ్ళనివ్వరు, నేను వెళ్తాను, నేను అక్కడే ఉంటాను, కుర్చీ వేసుకుని కూర్చుంటానంటే తర్వాత సంగతి, అది నీ ఇష్టం. ఇంకా కరోనా వచ్చినప్పుడు కూడా ఏం చేశారు చెప్పండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కరోనా వార్డుల్లోకి ఏం చేయలేదు, రానివ్వలేదు. డాక్టర్లైనా నర్సులైనా మెడికల్ ప్రాక్టీషనర్స్ అయినా వారు మాస్క్లు వేసుకుని ఆ తర్వాత వారికి సంబంధించినవన్నీ కూడా చక్కగా తొడుక్కొని ఆ తర్వాత వారు లోపలికి వెళ్ళారు, కానీ వారు మామూలుగా వెళ్ళిపోలేరు. అలా కనుక ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళు మళ్ళీ బయటికి రాలేదు. ఎందుకోసం అంటే ఒక వ్యాధి, ఒక వైరస్ అది ట్రాన్స్మిట్ అవుతున్నప్పుడు లేదా వ్యాప్తి చెందుతున్నప్పుడు ఒకరి నుండి ఒకరికి చాలా ఈజీగా అంటుకుంటుంది అన్నప్పుడు కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అవిశ్వాసులైన వారితో మీరు జోడుగా ఉండకండి, ఎందుకంటే వారు నీ విశ్వాసాన్ని చెరిపివేయడానికి ప్రయత్నం చేస్తారు, నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. పౌలు భక్తుడు తన పరిచర్యలో ఒక సందర్భంలో అన్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడన్నాడు. పౌలు గారిని విడిచి వెళ్ళిపోయేంత దౌర్భాగ్యం దేమాకి ఎందుకు వచ్చింది అంటే, ఎవరిని స్నేహించాడట, లోకాన్ని స్నేహించాడని బైబిల్లో రాయబడు. ఈ లోక స్నేహం ఎంత భయంకరమైంది అంటే, పౌలు గారంతటి వాడినే లెక్క చేయకుండా పౌలు గారంతటి వారినే అవమానపరిచేసి, ఇంక నువ్వు నాకు అక్కర్లేదు, నాకు లోక స్నేహమే కావాలన్నట్టుగా దేమ పౌలు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా సందర్భాల్లో పౌలు జీవితాన్ని మనం పరిచయం చేస్తే, ఒకప్పుడు పౌలు గారు దేవునికి అయిష్టంగానే బ్రతికాడు, దేవుని చిత్తాన్ని ఎరుగకుండా బ్రతికాడు, తను అనుకుందే నిజం అనుకున్నాడు, తను చేస్తుందే కరెక్ట్ అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారిని ఎప్పుడైతే

0: దేవుని నామమును స్తోత్రం కలుగునుగాక. మన ప్రభు అని యేసయ్య మనల్ని ప్రేమించారు గనుక, ఆయన మన కోసం శిలువలో మరణించారు గనుక, ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించాడు గనుక, మన ప్రభువుని సేవించాల్సిన మనం, ఆయన్ను ప్రేమించాల్సిన మనం లోక మాయల్లో పడి లోక రంగుల్లో పడి ఒకవేళ దేవుని దూరం అయిపోతే, ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ టైమ్ టు కమ్ బ్యాక్ టు గాడ్? దేవుని దగ్గరికి రావడానికి ఇది అద్భుతమైన సమయం కాదా? ఇది ఒక శ్రేష్టమైన సమయం కాదా? పౌలు భక్తులు అంటున్నాడు, దేవుని బిడలారా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు, వెలుగునకు చీకటితో సంబంధం లేదు, క్రీస్తునకు బలియాలతో సంబంధం లేదు, అవిశ్వాసికి విశ్వాసితో పాలు లేదు, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందిక లేదు. మీరు దేవుని జీవం గల ఆలయమై ఉన్నారు గనుక ఆయన పిలిచినట్టుగా బ్రతకండి. అప్పుడు దేవుడు మీకు తండ్రి అయి ఉంటాడు, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడనే మాట అక్కడ రాశాడు. ప్రియులారా గమనించండి, ఇలా ఉండకండి అని పౌలు చాలా స్పెసిఫిక్గా తెలియజేశాడు. బైబిల్ గ్రంథం ఎంత బాగుంటుందంటే, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే, పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలా ఉండాలో బైబిల్ మనకు నేర్పించింది, అట్ ది సేమ్ టైం మనం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ తెలియజేసింది. బైబిల్ డీల్స్ ఇన్ దిస్ టూ ఏరియాస్. బైబిల్ గ్రంథం ఈ రెండు విషయాల్ని మన ముందు ఉంచింది, ఎలా ఉండాలో చెప్పింది, ఎలా ఉండకూడదో కూడా చెప్పింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏదైనా వ్యాధి వచ్చింది. వచ్చిన తర్వాత డాక్టర్ గారు మొత్తం టెస్టులన్నీ చేసిన తర్వాత ఆయన మనకి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత డాక్టర్ గారు కొన్ని సలహాలు ఇస్తారు. అమ్మా, నీకు పచ్చకామెర్లు వచ్చాయి కాబట్టి దయచేసి నువ్వు ఏం తినకూడదు చెప్పాలా? మాంసం తినకూడదు, ఎస్పెషల్లీ చికెన్ తినకూడదు. ఏం డాక్టర్ గారు, తింటే ఏమవుద్దండి? తింటే మళ్ళీ నా దగ్గరికి రావమ్మా నువ్వు, అంతే కదా, ఇక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉండవు, జాగ్రత్తగా ఉండాలి. పచ్చకామెర్లు వచ్చినప్పుడు చికెన్ తినడం కానీ, కొంచెం రోజున క్వార్టర్ తాగే అలవాటు ఉందండి, అందును బట్టి తాగుతానండి, ఇలాంటివంటే కుదరదు, పచ్చిం చేయాలా. అందును బట్టి ఆ బటర్ మిల్క్తో భోజనం కానీ, ఆ తర్వాత శరీరాన్ని కొద్దిగా చల్లబరిచే కూల్ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. డాక్టర్ గారు చేయకూడని పనులు చెప్తాడు. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, కంటి ఆపరేషన్ అయిన తర్వాత, ఐ ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్ గారు అంటారు, అమ్మ ఒక 4 రోజులు నువ్వు ఐ క్యాప్ పెట్టుకుని ఉండాలి, బాగా టూ మచ్ బ్రైట్గా ఉండే వాటిని నువ్వు చూడడానికి వీల్లేదు. లేదండి, రోజు సీరియల్ చూడకపోతే ఉండలేనండి, కొంచెం ఆ టైంలో నిన్ను తీసి చూడొచ్చు అంటే ఏమంటాడు ఆయన, ఇంత కష్టపడి నీ కన్ను ఆపరేషన్ చేస్తే సీరియల్ చూస్తావు నువ్వు. డాక్టర్ గారు చేయాల్సిన పనులు చెబుతాడు, చేయకూడని వాటిని కూడా తెలియచేస్తాడు. బైబిల్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది, అట్ ది సేమ్ టైం ఎలా ఉండకూడదో కూడా బైబిల్ చెప్పింది. ఎందుకు అంటే, ఇలా ఉండకూడదని ఎందుకు చెప్పింది అంటే, బైబిల్ మన ఆధ్యాత్మిక జీవితంలో మరొక మెట్టు మనం ఎక్కడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేఖనాల నుంచి ఈ రోజున త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాం. మనం ఎలా ఉండకూడదు అని ప్రశ్నించుకుంటే, పౌలు భక్తుడు అన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అన్నాడు. ఆ పదాన్ని మనం బేస్ చేసుకుని దేవుని బిడ్డలు ఎలా ఉండకూడదు అని కనుక ఆలోచన చేస్తే, త్వర త్వరగా కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. చూడండి, మొట్టమొదటిగా మలాకీ గ్రంథం 2:15 చదువుకుందాం. ద బుక్ ఆఫ్ మలాకీ చాప్టర్ 2:15, దానిలో ఈ మాట రాయబడింది.
1: దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగున చేయలేదు, ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలెనని అతడు యత్నము చేసెను కదా.
0: చేసెను కదా,
1: కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని, యవనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయములలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి.
0: అందరూ ఈ మాట నాది చెప్పండి, విశ్వాసఘాతకులుగా ఉండకండి. అక్కడ మలాకీ అనే గ్రంథంలో రాయబడిన నేపథ్యం మనం చూస్తున్నాం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ విషయంలోనైనా మనము విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. ఇది బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. డు నాట్ బీ డిస్లోయల్. మీరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి ఒకసారి. విశ్వాసఘాతుకం అంటే అర్థం ఏంటి? చేసిన మేలును మరిచిపోవడం, లేదా పొందిన మేలును మరిచిపోవడాన్ని ఏమంటారు? విశ్వాసఘాతకులుగా అంటారు.

0: ఆయా సందర్భాల్లో గొడవలు వచ్చినప్పుడు ఈ మాట బాగా ఎక్కువగా వింటూ ఉంటాం. విశ్వాస ఘాతుకురాలు అయిపోయిందండి, విశ్వాసఘాతుకుడు అయిపోయాడండి. నేను చేసిన మేలంతా మర్చిపోయి, నేను చేసిన ఉపకారం అంతా మర్చిపోయి ఇప్పుడు నా మీద మళ్ళీ తిరగబడుతున్నాడండి, నా మీద తిరగబడుతుందండి విశ్వాస ఘాతుకురాలా అని కొంతమందిని సంబోధిస్తూ ఉంటారు. లేఖనాలు సెలవిస్తున్నాయి, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాస ఘాతుకులుగా ఉండడానికి వీల్లేదు. డు నాట్ బి డిస్ లోయల్. మీరు కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. పొందుకున్న మేలును బట్టి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించేవారుగా, లేదా పొందుకున్న మేలు బట్టి ఎవరైతే నీకు మేలు చేశారో వారికి కృతజ్ఞులుగా ఉండాలి. కానీ విశ్వాసఘాతుకులుగా ఉండడానికి వీల్లేదు. దావీదు భక్తుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటూ అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుమో. ఎందుకు దేవుని నామాన్ని సన్నుతించాలి అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అంటే, దావీదు భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకండి. ఆయా సందర్భాల్లో గ్రాటిట్యూడ్ అనేది మనలో లేనందువల్లనే కంప్లైనింగ్ అనే ఆ మాట మనలో ఎక్కువగా వినబడుతుంది. కృతజ్ఞత లేని చోటే విసుగుదల వస్తుంది, కృతజ్ఞత లేని చోటే కంప్లైంట్స్ వస్తాయి, జీవితం పట్ల నిరాసక్తి వచ్చేస్తుంది. ఏం చేశాడండి దేవుడు నాకు, ఏం చేశాడండి అన్న ప్రశ్న కొన్నిసార్లు మనలోకి వచ్చినప్పుడు దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయే ఆ గుడ్డితనం మనల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. గమనించిన పిల్లలు, ఈ రోజున ప్రపంచ పరిస్థితిని మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా నెమ్మది లేదు. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి ప్రపంచంలో, ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు. వారి ఇళ్ల కింద బంకర్లు ఉంటాయి, ఆ బంకర్లు కట్టుకుని ఉంటారు. ఏదన్నా యుద్ధం రాగానే వెంటనే బంకర్లోకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి, భోజనాలు లేకుండా కొన్ని రోజుల పాటు అలా గడిపేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన ప్రదేశాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి చెప్పండి, దేవుని స్తుతించాలి. ఆయన మనకిస్తున్న వస్త్రాలను బట్టి దేవుని స్తుతించాలి, ఆయన మనకిస్తున్న ఆహార పదార్థాలను బట్టి దేవుని స్తుతించాలి, ఆయన మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలా, దేవుని స్తుతించాలి. దేవుని మందిరాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి, పరిశుద్ధులైన సమూహాన్ని బట్టి, సంఘాన్ని బట్టి దేవుని స్తుతించాలి, వాక్య క్రమంలో నిన్ను ముందుకు తీసుకెళ్తున్న దైవజనులను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి, అనుక్షణము నీ వెన్నంటి ఉండి నిన్ను కాపాడుతున్న ప్రభువును బట్టి నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి, ఆయన సేవించాలి. కానీ ఎప్పుడూ కూడా ఒకలాంటి నిరాసక్తి, నిరుత్సాహం, నీరసం నీళ్ళనికి వచ్చి ఏం చేశాడండి దేవుడు, ఏం చేశాడండి అని ప్రశ్నించడానికి వీల్లేదు. మీరు విశ్వాసఘాతుకులుగా ఉండకండి, కృతజ్ఞత లేనివారుగా కానీ, మోసం చేసే వ్యక్తులుగా కానీ మీరు ఉండడానికి వీల్లేదని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో అనేక మంది కృతజ్ఞత లేనివారుగా ఉంటున్నారు, విశ్వాసఘాతుకులుగా ఉంటున్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, డు నాట్ బి డిస్ లోయల్. దేవుని స్తుతించే అనుభవం, ఆయన కృతజ్ఞత తెలియజేసే అనుభవం. ఒక దైవజన అన్నాడు, జాగ్రత్త వినండి, నీకు వేసుకోవడానికి ఒక 4 జతల బట్టలు, తినడానికి ఏ రోజు కూడా పస్తు లేకుండా భోజనం, ఉండడానికి ఒక అద్దె నివాసం అయినా, ఒకవేళ మీ సొంత గృహం అయినా ఉండడానికి ఒక చక్క నివాసం, ఎండొస్తే ఎండిపోకుండా, వర్షం వస్తే తడిచిపోకుండా, చల్లేస్తే వణిగిపోకుండా ఉండే ఒక చిన్న గృహం, అది అద్దెదైనా సొంతదైనా కనుక మీకుంటే ఈ ప్రపంచంలో 80% మంది కంటే నువ్వు గొప్పవాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 80% మంది ప్రజల కన్నా నువ్వు చాలా చాలా ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు. 4 జతల బట్టలకే, ఏ రోజు పస్తు లేకుండా భోజనానికే. ఎస్, ప్రపంచంలో చాలామందికి బహుశా అవి కూడా అందడం లేదేమో. నేను ఆఫ్రికా దేశాల్లో ఆయా సందర్భాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడున్న చిన్నపిల్లల్ని చూసినప్పుడు కళ్ళం నీళ్ళు వచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఎముకల గూడుల్లో ఉంటారు వాళ్ళు, సరైన పోషక పదార్థాలు అందో వాళ్ళకి. ఎముకల గూడులు అస్థి పంజరాల్లాగా వాళ్ళు బట్టలు వేసుకోవడానికి కూడా కొన్ని సందర్భం బట్టలు లేని పరిస్థితుల్లో వారు ఉండి ఆ వీధుల మీద, ఆఫ్రికాలో విపరీతమైన ఎండలు ఉంటాయి, ఆ ఎండల నుంచి తమను తాను కాపాడుకోలేక అలా పడిపోతున్న పరిస్థితులు వీధుల్లో చాలామంది ఉంటారు. నేను రీసెంట్గా ఇథియోపియా వెళ్ళాము, ఆ తర్వాత కెన్యా అనే దేశాన్ని విజిట్ చేశాం, సౌత్ ఆఫ్రికా కావచ్చు, బోత్స్వానా కావచ్చు, ఆ తర్వాత టాంజానియా కావచ్చు. ఈ దేశాలను చూస్తున్న చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటే ఎంత జాలేస్తుందో. దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించామా? ఒక దైవజనుడు అంటాడు, నా కాలికి బ్రాండెడ్ షూ లేదని ఏడ్చి అనే దేవుని సందుకు వచ్చాయి. ఎప్పటివరకు ఒక తెలుసా, నా ప్రక్కన కూర్చున్నానికి కాళ్ళు లేవని చూసేంతవరకు దేవుని సందుకు వచ్చి బ్రాండెడ్ షూ కోసం ఏడ్చాను. కానీ ఎప్పుడైతే నా ప్రక్కన కూర్చున్నానికి కాళ్ళు కూడా లేవు అయినప్పటికీ దేవుని స్తుతిస్తూ, ప్రభు నీవు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి వందనాలయ్యా, ఈ దేహాన్ని బట్టి నీకు స్తోత్రాలని కాళ్ళు లేని ఆయన దేవునికి స్తోత్రం చెప్తా ఉంటే సిగ్గనిపించింది. నేను ఉన్న కాళ్ళకి ఏ షూ వేద్దామని చెప్పి ప్రతిరోజు వరి అవుతూ ఉంటే, కాళ్ళు లేనోడు కాళ్ళు లేవని వరి అవ్వకుండా మిగతా దేహాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటే చాలా సిగ్గనిపించింది అన్నాడు. నిజమే, ఆయా సందర్భాల్లో నీకున్న ఆధిక్యత ఏంటో నీకు తెలియనందువల్లనే ఏడుస్తున్నావు, నిరుత్సాహపడుతున్నావు, నిరసించిపోతున్నావు. కృతజ్ఞత లేని జీవితం బహుశా నీలో ఉందేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో ఏ ఒక్కరు కూడా విశ్వాస ఘాతుకులుగా ఉండకండి. చేసిన మేలును మర్చిపోయేవారుగా కానీ, చేసిన మేలును మరిచిపోయి మరలా మేలు చేసిన వారి మీద తిరుగుబాటు చేయడం కానీ అలాంటివి చేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలకు జీవితంలో అనేక సార్లు ఈ విశ్వాసఘాతుకం అనేది కనబడతానే ఉంది. దేవుడు ఎన్నో మేళ్లు వాళ్ళకి చేస్తున్నా ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఏం చేయడం ప్రారంభించారు, సనగడం మొదలుపెట్టారు, ఏడవడం మొదలుపెట్టారు. ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని బయట తీసుకొచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో వారిని అద్భుతంగా దేవుడు నడిపించాడు. వారికి కావలసిన ప్రతీది కూడా దేవుడు అనుగ్రహిస్తూ, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించి, మన్నాను కురిపించి, పూరేళ్ళు రప్పించి, బండల్లోంచి నీళ్ళిచ్చి, శత్రువులు వస్తున్నారంటే వారి మీద విజయాన్ని ఇచ్చి, దేవుడు ఎంతగానో వారిని బలపరిచి నడిపిస్తుంటే ప్రతి విషయానికి వారు ఏం చేయడం ప్రారంభించారు, సనడం మాత్రమే కాకుండా మేము వెళ్ళిపోతాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మరలా మాకు ఐగుప్తుకు పంపించేయండి, ఐగుప్తుకు వెళ్ళిపోతాం. ఏమున్నా ఐగుప్తులో ఒకనొక సందర్భంలో అంటున్నారు, మేము ఐగుప్తులో ఉచితముగా తిన్న కీరకాయలు, ఉచితముగా తిన్న తెల్లగడ్డలు, ఉచితముగా తిన్న ఉల్లిపాయలు, ఇవన్నీ గుర్తు వస్తున్నాయి, మాంసము చేపలు ఇవన్నీ గుర్తు వస్తున్నాయని చెప్పి ఆడడం మొదలుపెట్టారు. నిజంగా మాట్లాడేసుకుంటే వాళ్ళు ఉచితంగా ఐగుప్తులు అవి తిన్నారా? ఏం తిన్నారు వాళ్ళు? దెబ్బలు తిన్నారా? ఫరో భయంకర కొట్టడం మొదలు పెడతా ఉంటే మీకు గడ్డి కూడా ఇవ్వము, మీరు ఇటుకలు లెక్క అలాగే చెయ్యాలని భారం పెంచేస్తే అక్కడంతా నలిగిపోయి అణిగిపోయి పడరాని బాధలన్నీ పడి దేవుడు ఇంత చక్కగా అన్ని పోషిస్తాడు, బయటకు వచ్చి అంటున్నాడు మేము ఉచితముగా తిన్న ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు మాకు గుర్తు వస్తున్నాయని. దాన్నే డాంబికం అంటారు. డమ్మం అంటే అర్థం ఏంటి? లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం తప్పేం కాదు. ఎంత వచ్చినాయిరా మార్కులు? 40 వచ్చినాయి అనే. కొంచెం కష్టపడి నెక్స్ట్ టైం 90 తెచ్చుకుంటానంటే పర్లేదు, నీకు వచ్చిన మార్కులు 40 ఎంత వచ్చినాయిరంటే 90 మార్కులు వచ్చాయి లేదా 100 మార్కులు వచ్చాయని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. దంభం, ఎంతమ్మా జీతం నీకంటే ఆ జీతం అడగకూడదు అనుకోండి ఎవరిని, వచ్చేది 15,000 చెప్పేది ఎంత? 100,000 రూపాయలు. దాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరని బైబిల్లో రాయబడింది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు, వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడు, అందులో తప్పేం లేదు. ఐగుప్తులో ఫ్రీగా తిన్నావు నువ్వు, అక్కడ ఫ్రీగా దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చి అంటున్నారు ఇక్కడ మేమేం తిన్నాం. ఒక్కొక్కడు ఉంటాడు చేయకూడని పనులు చేసి జైల్లోకి వెళ్తాడు, లేకపోతే ఆ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళు లోపల తీసుకెళ్ళి వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం శుభ్రంగా లాటిల్కి పని చెప్పి చాలా చక్కగా లోపల ట్రీట్మెంట్ చేసి బయటికి పంపిస్తారు. అప్పుడు ఫ్రెండ్స్ అడుగుతారు, రే ఏం జరిగిందిరా లోపల, ఏమన్నారంటే బిర్యానీ పెట్టారా మనకి, నీ బిర్యానీ పెట్టారు లోపల, నీకు లోపల తినాల్సిన దెబ్బలన్నీ తినేసి బయటకు వచ్చేసి బిర్యానీ పెట్టారు తెలుసా? మరి ఆ బిర్యానీ మీనింగ్ ఏంటో మరి తెలియాలి బయటకు వచ్చాక. దాంభికమైన జీవితం మనకు పనికిరాదు. హెచ్చించుకోదగిన దానికన్నా ఎక్కువ హెచ్చించుకోవద్దు అన్నాడు బైబిల్లో. ఎంతవరకు అంతే, అంతవరకు ఆ లిమిట్ నీకు తెలియాల. ఇశ్రాయేలు ప్రజలు అలాగే దేవుని సన్నిధిలో విశ్వాసఘాతులను తిరుగుబాటు చేశారు కాబట్టి వారిలో చాలా మటుకు కనాన దేశాన్ని చూడకుండా ఏమైపోయారు, అరణ్యంలోనే చనిపోయారు. కానీ దేవుని బిడ్డలారా కృతజ్ఞత కలిగి ఉందాము. హల్లెలూయా. దేవుని వైపు మనం చూద్దాం. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన మనకి చేస్తున్న మేళ్ళనిటిని బట్టి, ఉపకారాలను బట్టి ఎల్లప్పుడూ మనం ప్రభువును స్తుతిద్దాం. చాలాసార్లు మీకు చెబుతున్నాను, నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? నీకున్న భర్తను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావమ్మా? లోకంలో చాలామంది భర్త లేక వారు ఏదో ప్రమాదాల్లోనో లేదా అనారోగ్యాలతో చనిపోయి ఒంటరిగా బ్రతుకుతున్న మహిళలు వారు ఎదుర్కొంటున్న కష్టాలు వారు ఎదుర్కొన్న ఇబ్బందులు నీకు తెలుసా? భర్త ఉన్నాడనే కదా నీకు అంత లోకువ. అమ్మాయి కొన్ని సందర్భాల్లో చాలా భయంకరంగా కేకలేస్తూ ఉంటావు, నీ భర్తను సరిగా పట్టించుకోక ఇష్టానుసారం తిరుగుతూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో భర్త లేని వాళ్ళని అడుగు, అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో. కొన్ని సందర్భాల్లో ఆ ఒంటరితనంలో చాలామంది వేదన పడుతూ, తల్లిదండ్రులు లేని పిల్లలు, పిల్లలు లేని తల్లిదండ్రులు, ఎన్నిసార్లు కుటుంబాల్లో వేదన అనుభవిస్తున్నారు. నీకున్న కుటుంబాన్ని బట్టి ఎప్పుడైనా దేవుని స్తుతించావా? నీకున్న సంఘాన్ని బట్టి, సంఘ నాయకులను బట్టి ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? అనేక మంది అబద్ధ బోధల్లో, అబద్ధ భయంకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు సత్యానికి స్తంభంగా ఉన్న సంఘంలో నాటినందుకు నువ్వు ఎప్పుడైనా ప్రభువును స్తుతించావా? ప్రపంచంలో ఎన్ని అబద్ధ బోధలు చెలరేగిపోతున్నాయి ఈ రోజున. మన భారతదేశంలో కూడా సెటానిక్ చర్చెస్ వచ్చేసాయి, సాతాను సంఘాలు వచ్చేసాయి. హైదరాబాద్లో కూడా ఉందట, అది ఎక్కడుందో తెలియలేదు కానీ అడ్రస్ కానీ ఉందని విన్నాను. సాతాను సంఘాలు ఈ రోజున ప్రజలు మభ్యపెడుతున్నారు. యూజువల్గా మనం క్రాస్ వేస్తున్నప్పుడు ఒక అడ్డుకర్ర నిలువుకర్ర క్రాస్ మనం ఒక విధానంలో వేస్తాం కదా, వాళ్ళు క్రాస్ని తిరగేసి పెడతారు. వాళ్ళు అంతా రివర్స్ అన్నమాట, క్రాస్ తిరగేసి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక గ్రంథం ఉంటుంది, దానిలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్న చోట వాళ్ళు సాతాను నా కాపరి నాకు లేమి కలగదని రాసుకుంటారు వాళ్ళు. ఓ పాస్టర్ గారు ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటే ప్రక్క ఉన్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడట. ఫ్లైట్ ఒక 4 గంటలు ప్రయాణంలో, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ల్యాండ్ అయ్యేంత వరకు కూడా ఆ వ్యక్తి అలాగే ప్రార్థన చేస్తుంటే
1: పాస్టర్ గారికి చాలా ఇబ్బంది అనిపించింది.
0: అరే నేను
1: చేయలేను, ఈ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ మూడవ క్యాసెట్ వింటున్న వారిని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో నింపండి. నీ నామస్మరణలో ఉన్న శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నీతో జీవించే జీవితం మాకు మాధుర్యం. నిన్ను ఏమని వర్ణించను? ఆనాడు కృపామయుడవై, మహోన్నతుడవై, ఈనాడు మా జీవితాలకు సర్వోన్నతుడు అయ్యావు. నీ సన్నిధిలో నిత్యము మమ్మలను నిలిపి తేజోవాసుల స్వాస్థ్యమునకు మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నాను తండ్రి. ఆమేన్.

యేసు రక్త ప్రభావం అమోఘమైనది. యేసు రక్తం కెమిస్ట్రీలో శక్తి, విడుదల, విజయం, బలం, జీవం, విమోచన, స్వాతంత్ర్యం, పరిశుద్ధాగ్ని, జ్వాలాగర్భితమైన మహాత్మ్యం ఉన్నాయి. ఆయన రక్తమందలి ప్రతి కణము ఆరోగ్యప్రదమైనది. యేసు రక్తమే జయం, దిగ్విజయం.

ఆత్మతో సంతృప్తి పడడం, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోగలిగితే ఈ లోకంలోనే పరలోకానందం అనుభవించగలం.

కనురెప్ప పాటైన కనుమూయనిది, నిరుపేద స్థితిలోనూ మనలను దాటిపోనిది క్రీస్తు కల్వరి ప్రేమ.

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము.

సృష్టికర్త యహోవా దేవుడు లోకాన్ని కాపాడడానికి ప్రతి సృష్టిగా ప్రభువైన క్రీస్తును భూలోకానికి పంపినందుకు వందనం వందనం. యహోవా సుతుడైన పాపుల రక్షకుడైన క్రీస్తురాజుకు వందనం వందనం.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొనిగల బాబురావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము స్మరిస్తారో అక్కడ నేనుంటానన్న ప్రభువు కోకల్లలుగా చేరి ఉన్న మన మధ్య తప్పకుండా ఉన్నాడు. కాబట్టి అందరం కలిసి

కుమారులను కుమార్తెలను అనుగ్రహించినప్పుడు మన ఆనందం వర్ణనాతీతం. అలాంటి చిన్నలకు సంబంధించిన శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ పాట పాడుకుంటూ వారిని అనేకులకు మేలుకరంగా ఉండేలా ఆశీర్వదించాలి.

దానిని మించి వెళ్ళడం అక్రమమే. కాబట్టి సేవకుడైనా కానీ ఈరోజు నా సాక్ష్యం వరకు మాత్రమే మేము మధ్యలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ప్రయత్నిస్తాను కూడా. కాకపోతే మీరు కొంచెం వినడానికి సహకరిస్తే దేవుని కార్యం ఇక్కడ కన్నులారా మనము చూడబోతున్నాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన నా పేరు జయరాజు. నేను మారు మనసు పొంది బాప్తీసం పొందాక నా పేరు జయరాజుగా మార్చబడింది. అయితే నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మాత్రం గంగరాజు. మాది తాడేపల్లిగూడెం దగ్గర వెంకట్రావుపాలెం అని ఒక చిన్న పల్లెటూరు, ఒక పేద కుటుంబం. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన నేను నా తల్లిదండ్రులకు ఆఖరి వాడిని, నలుగురు సంతానంలో ఆఖరి వాడిగా పుట్టాను. అయితే భయంకరమైన పేదరికమైన కుటుంబం. చిన్ననాటి నుండి కుటుంబం అంతా కలిసి కష్టపడి పనిచేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే చిన్నవాణ్ణి అని నన్ను చదువుకోమన్నారు. అయితే నేను చదువుకోవడానికి వెళ్ళాను, కానీ కొంతవరకే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఇక చదవడం మానే స్నేహాలతో స్నేహితులతో తిరిగి చివరికి చిన్న వయసులోనే 13వ సంవత్సరం వయసులో నుండే సిగరెట్లకి, మందుకి, గుట్కాలకి, జూదానికి, పాపానికి అన్నిటికి బానిసనై ఇక ఎవరి మాట వినకుండా నా ఇష్టానుసారంగా నేను జీవితాన్ని గడుపుతూ నా బ్రతుకు నా జీవితం నా ఇష్టం అంటూ తిరుగుతూ తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ఏడిపిస్తూ బ్రతికా. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు, పేదవాళ్ళైన తల్లిదండ్రులు కూడా ఏడుస్తూనే ఉన్నారు. అట్లా ఏడిపించుకుంటూ వచ్చాను నేను. వాళ్ళు సరైన భోజనం ఉండేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు. ఏ పక్క నుంచి, ఏ సందర్భం నుంచి, ఏ టైంలో నుంచి ఎట్లాగా ఏ గొడవ తీసుకొస్తాడని భయపడుతూ ప్రతిరోజు బ్రతుకుతూ ఉండేవారు. ఇట్లాగా జీవితం గడుస్తూ ఉంది. ఇక నేను విచ్చలవిడిగా తిరుగుతూ చివరికి ఒక సినిమాలో యాక్టర్లాగా తయారవ్వాలన్న ఉద్దేశంతో సినిమాలు బాగా చూసి, ఆ చూసిన సినిమాల ద్వారాగా హీరోలు ఎట్లాగైతే జీవిస్తున్నారో అట్లాగ బ్రతకాలనే ఆలోచన కలిగి ఒక డ్యాన్సర్గా మారి వీధి డ్యాన్సులు వేస్తూ స్టేజీల మీద బాగుం డ్యాన్సర్లను తీసుకుని వచ్చి ఊళ్ళో జరుగుతున్న పండగలన్నిటికీ కుక్కల అడావిడి అన్నట్లుగా ఊళ్ళో ఏది జరిగినా నా భుజాల మీద వేసుకోవడం, అది పెళ్ళైనా పండగైనా మరి ఏదైనా బాగుం డ్యాన్సర్లను తీసుకురావడం, వాళ్ళని కిరాయికి మాట్లాడడం. ఈ రాజమండ్రి నుంచి కూడా చాలామందిని తీసుకుని వెళ్ళాను. భీమవరం, పాలకొల్లు, మార్టేరు, పెనుగొండ, అమలాపురం, కాకినాడ ఇటువైపు నుంచి చాలామందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో స్టేజీలు కట్టి రికార్డింగ్ డ్యాన్స్లు ఆడుతూ చాలా చండాలంగా బ్రతుకుతూ జీవితాన్ని ప్రారంభించుకుంటూ వెళ్ళాను. ఇక ఇదే క్రమంలో జీవితాన్ని గడుపుతూ కొనసాగిస్తూ ప్రియులారిక కుటుంబానికి చాలా దూరం అయిపోయాను. వారు కూడా నన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చారు. వీడెందుకు పుట్టాడు అన్న సందర్భాలు కూడా వాళ్ళ జీవితంలో రాకపోలేదు. ఇక ఆ క్రమంలో నేను కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి ఇంకా వాళ్ళు నన్ను పట్టించుకున్నప్పుడు నాకు వాళ్ళతో సంబంధం ఏముందని చెప్పి ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఆడే ట్రూపులతోటి వెళ్ళిపోయాను. కుటుంబాన్ని, తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ డ్యాన్సులు ఆడుకున్న వాళ్ళతోటి వెళ్ళి కొంతకాలం మార్టేర్లో, కొంతకాలం భీమవరంలో, ఇట్లాగా తణుకులో వాళ్ళతోనే కొన్ని దినాలు గడిపి వాళ్ళ అలవాట్లకు బాగా దగ్గరై వాటితో పాపం జీవితం చిన్న వయసు అండి, 15-16 సంవత్సరాల వయసు. నాది ఎంత దుర్మార్గంగా పాడై జీవితాన్ని పాడు చేసుకున్నాను అని అంటే నాకే అసహ్యమైన జీవితం అన్నమాట.
ఇట్లాగ ఉండి కొంతకాలం వాళ్ళతో ఉంటే వాళ్ళు కొద్ది రోజులు నన్ను భరించారు, కానీ తర్వాత ఇక వాళ్ళు కూడా నన్ను చేయి పెట్టి బయటికి గెంటారు. మాకే తినటానికి లేదు, నీకెక్కడ పెట్టమని గెంటేస్తే అప్పటికే 4 నెలలు అయిపోయింది ఇల్లు బదులు వెళ్ళి. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వస్తే కొడతారో తిడతారో ఎందుకులే అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ బస్సు వెళ్తుంటా బస్సు ఎక్కి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ వెళితే దారి లేదు, ఎక్కడుండాలో తెలీదు, ఏం తినాలో తెలీదు. ఇక చివరికి ఒక బెగ్గర్నయ్యాను. చేయి జాపి అడుక్కునే పరిస్థితికి వచ్చింది జీవితం. రోడ్లంటా తిరుగుతూ చేయి జాపి ఆకలితో అలమటిస్తున్న నా బ్రతుకులో తిండి లేక ఏడుస్తున్నప్పుడు ఇక ఏమీ తోచని స్థితిలో చేయి జాపి రోడ్లంటా దారంటా వెళ్ళే వాళ్ళని అడుక్కుని వాళ్ళు ఇచ్చే 2 రూపాయలతో ఇడ్లీలు తిని నీళ్లు తాగుతూ ఇంచుమించు 3 నెలలు బెగ్గరగా అడుక్కుంటూ ఆ కాకినాడ రోడ్లంటా తిరుగుతూ బతికాను. చివరికి అక్కడ కూడా అడుక్కు తిందామంటే డబ్బులు దొరికేవి కాదు. ఇంచుమించు 3-4 రోజులు తిండి లేక దిక్కుమాలిన స్థితిలో నీళ్లు తాగుతూ ఆకలేసి పేగులు మాడిపోయి లోన ఏం చేయాలి అర్థం కాక ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాను ఒంటరిగా. తల మాచిపోయింది, గుడ్డలు మాచిపోయాయి, తల పెరిగింది, ముఖం మాచిపోయింది, చింపురీకులు గుడ్డలో చిరిగిపోయిన బట్టలతో కట్టుకోవడానికి మరొక గుడ్డ లేకుండా అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి నా జీవితంలో ఏర్పరచబడింది. పిల్లలకు ఆలోచిస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది, అసలు నువ్వెవడవు, ఎక్కడికి వచ్చావు, ఏంటి నీ బ్రతుకు, ఈ కాకినాడ రోడ్లంటా తిరిగే పరిస్థితి ఏంటి, అడుక్కు తినే పరిస్థితి ఏంటి నీకు అనే ఒక ఆలోచన వస్తూ ఉంటే నా కుటుంబము తల్లిదండ్రులు గుర్తొచ్చింది. ఇక వాళ్ళు గుర్తుకు రాగానే ఇంటికి వెళ్తే కొడతారేమో, అన్నయ్యలు తిడతారేమో, ఏం చేస్తారో తెలీదు. అయినా సరే నేను ఒక ఆలోచన, సరే 2 కొడతారు, 2 తిడతారులే, ఇక్కడ ఈ తిండి లేకుండా చచ్చే కంటే ఇంటికి పోతే ఒక ముద్ద పెడతారుగా అన్న ఆలోచన కలిగిన వాడనై సరే వెళ్ళిపోవాలన్న బయలుదేరి అప్పటికి ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు అడుక్కుంటే 6 రూపాయలు ఎంతో వచ్చాయి, ఇంచుమించు 12, 1 గంట 2 అవుద్దిటయ్యం. ప్రియులారాక ఆ డబ్బులు జేబులో పెట్టుకుని తాడేపల్లిగూడెం బస్సు ఒక స్టేషన్, అదే ఒక చిన్న స్టాండ్లో ఆగితే వెళ్తాం ఆ బస్సు ఎక్కి వెళ్తాం. నాకు మరొక ఆలోచన ఏంటంటే కండక్టర్ గారి కాళ్ళ మీద పడిపోయాను. ఆయన అన్నాడు, నువ్వు బస్సులో సీట్లో కూర్చో, ఒక నా కాళ్ళు పట్టుకున్నావు ఏంటంటే. ఎప్పుడు అన్నా ఆయనతో, అయ్యా నా పరిస్థితి ఇదండి, డబ్బులు లేవు, మీరు దయదలిసి కాస్త గుడిని తీసుకెళ్ళండి అని అడిగితే కుదరదన్నాడు. కానీ ముందు ఆయన కాళ్ళ మీద పడడం ఆయనకు నచ్చింది. సరే నానా, వెళ్ళి వెనకాల నుంచో అన్నాడు. ఆ నుంచన్న అతను మళ్ళీ అన్నాడు, ఈ బస్సులో కూడా అయినా ట్రై చేయనంటే అడుక్కున్న చెయ్యే కదని బస్సులో కూడా అందరిని అడుక్కున్నాను. అయ్యా నేను గుడి వెళ్ళాలి, నాకు ఛార్జీకి డబ్బులు లేవు, కాస్త ఏమన్నా హెల్ప్ చేస్తారని అడిగితే ఒక 3 తల్లులు 3 రూపాయలు ఇచ్చారు. ఈ 6 రూపాయలు 3 రూపాయలు పట్టుకుని ఆయన చేతిలో పెడితే ఆయన ఒక టికెట్ కొట్టి వెనకాలకి వెళ్ళి సీట్లో కూర్చో, ఒకవేళ ఎవరైనా పాసెంజర్ వస్తే నువ్వు లేచిపోయి సీటు వాళ్ళకి ఇవ్వన్నారు. సరేనయ్యా అన్నాను. గుడిని తీసుకొచ్చాడు, దించేశాడు. అక్కడి నుంచి తెలిసిన మార్గమే బయలుదేరి ఇంటికి భయపడుతూ బెదిరిపోతూ కొడతారా అంటూ వస్తున్నా. సాయంకాలం అవుతుంది, ఇంటికి చేరగానే రోడ్డు పక్కన ఇల్లు, పూరుగుడుసులో తల్లి లోపల కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. అన్నయ్య వాళ్ళు పని నుంచి ఇంకా రాలేదు. ఈ మాసిపోయిన ముఖంతో, చిరిగిపోయిన తలతో, చిరిగిపోయిన గుడ్డలతో, మురుక్కంపుతో ఉన్న నన్ను లోపల పూరుగుడుసులో ఉన్న నా తల్లి చూసి నన్ను గుర్తుపెట్టింది. అందహీనమైన నన్ను చూసి గుర్తుపట్టి ఆ గుడుసులో నుంచి పరిగెట్టుకుని వచ్చి నా దగ్గర నిలవబడి పైకి కిందకి చూస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటే, నువ్వెవరు బాబు అని అడిగింది. అప్పుడు నా కళ్ళంటా నీళ్లు కారుతున్నాయి, అమ్మ కూడా ఏడుస్తుంది. అప్పుడు నేను నీ కొడుకునమ్మా అని అంటే,
సడన్గా అలాగ వాటేసుకుని ఏడ్చి నన్ను లోనుకి తీసుకుని వెళ్ళింది. అప్పటికే 4 రోజులు తాకలతో పేగులు మాడిపోయి ఉన్న నాకు వండుకున్న మట్టికుండలో కాస్త అన్నం పెట్టితే తిన్నాను. అప్పుడు పండుకున్నాను. సాయంత్రం అన్నయ్యలు వచ్చారు. వచ్చి, ఏమయ్యావరా, ఎక్కడికి వెళ్ళావరా, ఏంట్రా ఈ 6 నెలలు ఇంచుమించు ఏమైపోయావని అడిగితే విషయమంతా చెప్పాను. అప్పుడు వారు సమాజంలో మంచిగా బ్రతకలేదేమో కానీ గొప్పవాళ్ళుగా బతకలేదు కానీ చెడ్డవాళ్ళుగా బతకలేదురా, ఎందుకురా ఇలాంటి పని చేసావు నీవు అని చెప్పి బాధపడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నయ్య అని అంటే, నువ్వు 6 నెలలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి నువ్వు చచ్చిపోయావేమో అని చెప్పి నీకు మేము దినం చేసేసాం రా అన్నాడు. బతుకుండగా దినమైపోయినాండి నేను. రోడ్లంట తాగి పడిపోతూ ఉంటే ప్రతిరోజు క్లీన్ చేసి స్నానం చేయించి ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెడుతూ ఉండేవారు నాన్నలు నన్ను. సో నాన్నలు చాలా మంచోళ్ళు, ఇప్పటికీ కూడా అలాగే ప్రేమిస్తారు నన్ను. అట్లాగా వాళ్ళు తీసుకుని వెళ్ళి చేసేవారు. వాళ్ళు ఏడుస్తూ అన్నారు, నువ్వు చచ్చిపోయావేమనుకుని బంధువులను పిలిచి అందరం భోంచేసేసాంరా అని అంటే, సర్లే అన్న ఏమైందిలే అన్నాను. సరే అయింది, ఏది అయిందిలే, జాగ్రత్తగా ఉండు అన్నారు. 2 రోజులు ఉన్నాను కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇక ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు దిక్కు తోచక, ఇక 4 రోజుల తర్వాత అమ్మతోటి, అమ్మా నాకు మందుకి, సిగరెట్లకి, గుట్కాలకి జీవితం అలవాటైపోయింది, నేను బ్రతకలేను ఇక్కడ, ఎటో ఒకటి పోతాను, అడుక్కునైనా బతుకుతాను కానీ నా మనసు అంగీకరించట్లేదని చెప్తే తల్లి ఏడ్చింది. పోయినోడు పోయావనుకున్నావు, తిరిగి వస్తే సంతోషపడితే మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు, ఏంట్రా అని ఏడిస్తే, అప్పుడు అమ్మతోటి బాధపడ్డాను. అప్పుడు వెళ్ళొద్దు అంది అన్నయ్య వాళ్ళు వచ్చి, నీకు మందుకు కావాల్సిన, దేనికి కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం, కాబట్టి నువ్వు మాత్రం ఇల్లు బట్టి వెళ్ళొద్దురా అని బతిమలాడి నన్ను ఆపారు. సరే, వాళ్ళు ఆపిన ప్రకారంగానే వాళ్ళు ఏదో ఉన్న దాంట్లోనే తెచ్చి సిగరెట్లు, కైనీలు, మందు తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉండేవారు. సో ఇప్పుడన్ను గుర్తొస్తుంటే ఎంత అసహ్యంగా అనిపిస్తుంది నాకు. వాళ్ళు చేతులతో తెచ్చి నాకు, నేను వెళ్ళిపోతానన్న భయంతోనే నాకు తెచ్చిస్తూ ఉండేవారు. ఇలా కొన్ని దినాలు గడిచింది. నా వయస్సు 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు వచ్చాయి. ఈ 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వీడు పెళ్లి చేస్తేనా బాగుపడతాడేమని చెప్పి చదువు లేని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నాకు పెళ్లి చేసుకోమని అప్పచెప్తే వద్దు అన్నా, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. తర్వాత వెంటనే నాకు 1 సంవత్సరంలోనే ఒక కొడుకు పుట్టాడు. ఇక ఆమె లైఫ్ భయంకరంగా తయారైంది. రోజు కొట్టడం, నా చేతుల్లో నలిగిపోయింది, ఎన్నో విధాలుగా గాయపరచబడింది. చివరికి ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నవన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్మి తాగి చెవులకి ముక్కులకి అన్నీ ఒలిచేసి ఎందుకు పనికిరాని బిడ్డలాగా తయారు చేసి నేను నా సంతోషాన్ని నేను అనుభవిస్తూ బ్రతికాను. ఈ క్రమంలో ఎవరి మాట వినకుండా నా ఇష్టంగా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా నా లైఫ్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. 2005 మార్చి 6వ తారీఖున నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్. అదేమిటంటే, ఒక వ్యక్తిని, నా తోటి వ్యక్తిని ఈ పాపపు చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. తాగిన మైకంలో, మద్యమత్తులో, నా దుర్మార్గపు ఆలోచనలతో నా తోటి వ్యక్తిని నా చేతులతోనే నేను చంపడం జరిగింది. నేను ఒక మర్డరిస్ట్ని, ఒక హత్య చేసిన హంతకుణ్ణి గతంలో. ఒకరోజు తాగి ఒక చోట పేకాట ఆడుకుంటూ ఉన్నాం. ఆ జోదమాడుకుంటున్న టైంలో అతనికి నాకు మధ్య కాస్త ఘర్షణ జరిగింది. ఆల్రెడీ తనకి మాకు చిన్న చిన్న కక్షలు ఉన్నాయి. అది కాస్త పెద్దదవ్వడం ద్వారా తను, నేను కొట్టుకున్నాం. అతను వెళ్ళాడు. వెళ్ళిపోయి, నిన్ను బ్రతకనేమో, నేను ఈరోజు చంపేస్తానని ఇంటికి వెళ్ళి పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు. సో వచ్చాడు కానీ నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ నా చేతిలో
అతడు మరణమైపోయాడు. నేను కొట్టిన దెబ్బకి తలకాయ రెండు పెచ్చల కింద పగిలిపోయి తలంతా రక్తసిక్తమైపోయి ముఖం తడిచిపోయి నురుగు గార్చుకుని పడిపోయి 5 నిమిషాల్లో ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం 6:30 టైం అవుతుంది. అతను పడి చచ్చిపోయాడు. ఈలోపు పక్కనే మా సహోదరి అక్క, నాకు ఒక అక్క, ఆమె కూడా గబగబగా బయటకు వచ్చింది. అన్నయ్య వాళ్ళు కూడా పనిలో నుంచి అప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా, అయ్యో మీ తమ్ముడు ఎవరినో కొట్టాడంట, చచ్చిపోయాడంట అంటే వాళ్ళు పరిగెట్టుకుని వచ్చారు. ఈలోపు ఊరు వారు అందరూ చేరారు. ఆఖరిని పోలీసు వారు కూడా వచ్చేసారు. వచ్చి రాగానే ఏం జరిగింది, ఎవరు కొట్టారంటే ఎవరూ మాట్లాడలేదు. కానీ మా అక్క మాత్రం ఒక మాట చెప్పారు.

ఈరోజు మాత్రం వాళ్ళు ఏకమవడమే నాకు మేలుగా మార్చబడింది. హల్లెలూయా. చెప్పండి అందరూ. వాళ్ళందరూ ఏకమయ్యి చంపినోడు పలానా గంగరాజు గాడైతే ఆమెను తీసుకెళ్లారు అని కోర్టు స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఏలూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద అరెస్ట్ వారెంట్ పట్టుకొస్తే నన్ను, ఏమీ తెలియని అన్నయ్యలు ఇద్దరిని కూడా అక్కనే నలుగురిని పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు కడితే రిమాండ్ విధించారు. సబ్ జైల్లో 14 రోజులు. ఇక అక్కడి నుంచి 90 రోజుల వరకు మాకు బెయిల్ రాలేదు. 90 రోజుల తర్వాత బెయిల్ వస్తే బెయిల్ మీద బయటకు వచ్చినా మా జీవితంలో మార్పు రాలేదు. అదే పాపపు జీవితంతో జీవితాన్ని గడుపుతూ బ్రతికాను. అన్నయ్య వాళ్ళు పాపం వాళ్ళు పని చేసుకున్నారు, కానీ నా దుర్మార్గత పోలేదు. కొన్ని దినాలకే రెండో వాడు కడుపును పడ్డాడు. వాడు గర్భంలో ఉన్నాడు. 2006 సంవత్సరం నవంబర్ నెల వచ్చింది. సాక్ష్యాలు ప్రవేశద్వారం ప్రవేశపెడుతున్నారు ఏలూరు జిల్లా కోర్టులో. ఒక్కొక్కరుగా వెళ్ళి చెప్పడం ప్రారంభించారు. 16 మంది సాక్ష్యాలు చెప్పారు. ఒకడు వన్ బై వన్, ఒకరి తరత ఒకళ్ళు. పలానా గంగరాజు కొట్టాడు, వాళ్ళ అన్నయ్యలు అక్క సహకరించారని చెప్తే 16 మంది సాక్ష్యాలు బలమయ్యాయి, రుజువయ్యాయి, మాకు శిక్షకు దగ్గరకు వచ్చాయి. ఆ డిసెంబరు 7వ తారీఖు 2006లో జడ్జిమెంట్ రోజు. ఆ రోజు లాయర్ గారు, ఈ రోజుతో మీ కేసు కొట్టువేయబడ్దే, రండి ఆఖరి రోజు అని చెప్తే ఆనందంగా వెళ్ళాం. లాయర్ మాట విన్నాం మేము. లోనకు వెళ్ళగానే, స్టేజ్ మీదకు పిలవగానే లోపలికి వెళ్ళి ఆ బోన్లో నిలవబడ్డాం. నలుగురిని పిలిస్తే చివరగా మీరు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందని జడ్జి గారు అడిగితే, మాకేం తెలియదయ్యా అని రెండు చేతులెత్తిలో దండం పెట్టాం ఆయనకి. ఆయన అన్నాడు, మీ కేసు 16 మంది సాక్ష్యాలు చెప్పారు, రుజువైంది, కాబట్టి మీకు కోర్టు మిమ్మల్ని నమ్మి శిక్షిస్తుంది అని చెప్పి ఆ రోజు ఒక తీర్పునిచ్చారు. అదేంటంటే, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను మీకు, మీరు ఒక వ్యక్తిని చంపేనందుకు గాను మీకు కోర్టు శిక్షించిందని ఆ రోజు మాకు శిక్ష విధించారు. కఠిన కారాగార శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష. ఒక వ్యక్తిని చంపినందుకు గాను మాకు పడిన శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్. బయటకు వచ్చే అవకాశం లేని శిక్ష పడిపోయింది. చంపింది నేను ఒక్కడే కానీ మా అక్కకి, అన్నయ్యలకి ఇద్దరికి, నాతోటి పాటు నలుగురికి, తల్లిదండ్రులకు పుట్టిన నలుగురికి యావజ్జీవ శిక్ష పడిపోయింది. అక్క బోన్లో ఆ మాట వినగానే కూలబడి ఏడుస్తుంది. అన్నయ్య వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాక కళ్ళు నీళ్లు కుక్కుకుంటూ కిందకు తలదించుకుని ఏడుస్తున్నారు. 30 మంది పోలీసులు వచ్చి పట్టి బంధించి సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్తుంటే సోషల్ మీడియా వాళ్ళు ఫోటోలు, ఫోన్లు, వీడియోస్తో తీసి టీవీ ఛానల్స్కి ఇస్తే 5 నిమిషాల్లో మా కుటుంబానికి తెలిసిపోయింది, మీ వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయిందంట అని తెలియపరచబడగానే గొళ్ళుమని అడవడం ప్రారంభించారు. ఆ కన్నీళ్ళు నిజంగా, ఆ బిడ్డలు, నా భార్య, వదినమ్మలు అందరూ ఏడుస్తూ ఉంటే మగదిక్కు లేని కుటుంబమై కుటుంబీకులు, తల్లిదండ్రులకు పుట్టిన 4 బిడ్డలు జైలు పాలు అయిపోతే ఒక పక్క ఏడ్చేవాళ్ళు తక్కువే, కానీ శిక్ష పడిందని పండగ చేసుకుని ఆనందించిన వాళ్ళు ఎక్కువ. ఆ క్రమంలో కుటుంబం అల్లాడిపోయి నలిగింది. ఇక అక్కడి నుంచి మమ్మల్ని ఒకరోజు సబ్ జైల్లో ఉంచి తెల్లారి ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడే భయంకరంగా హింసలు, మాటలు వింటూ వచ్చాం, ఏడుస్తూ వచ్చాం. ఏమవుద్దో తెలీదు. అట్లాగే జైలుకి రాగానే గేటు తీసి లోనకు వెళ్ళగానే లోపల భయంకరమైన పరిస్థితి. ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేశారు. అండర్వేర్తో నిలవబెట్టి ఇబ్బంది కలిగిస్తే అయ్యా అని అడిగితే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఖైదీ వస్త్రాలు తొడిగించి లోనకి పంపి ఒక రూములోకి పంపిస్తే 4 ఒక రూములోకి వెళ్ళాం. అక్కనేమో లేడీ జైలుకి పంపేశారు. మా ముగ్గురిని బాయ్ జైలుకి పంపారు. ఒక రూమ్ ఇస్తారు, రూములోకి తీళ్ళాం. కటకటాల మధ్యలో ఒక భయాందోళన, భయంకరమైన పరిస్థితి. ఎటు చూసినా గోడలు, గోడలపైన వైర్లు. ఈ భయంకరమైన పరిస్థితులు చూసి అల్లాడిపోయాం.
ఏంటి

పరిస్థితి ఎలాగొచ్చిందని ఏడిస్తే తప్ప ఏం చేయలేకపోయాం. ఇక గదిలో పెట్టిన తర్వాత 2-3 రోజులు తిండి తిప్పలు మాని బాధపడుతూ ఏడుస్తూ చనవేదన చెందాం. ఇక తర్వాత అన్నయ్య వాళ్ళిద్దరూ నా మీద కోపగించుకుని, అసలు నువ్వు పోయినోడువు, మళ్ళీ పోక ఎందుకు తిరిగి వచ్చావురా, మా జీవితాలు ఎందుకు ఆడుకున్నావు, మా జీవితాలతో ఆడుకుని మమ్మల్ని ఎందుకు బలి పశువులు చేసావని అడిగితే సమాధానం చెప్పలేక ఏడ్చుకుంటూ బ్రతికా. ఒక తల్లికి పుట్టినవాడిగా కుటుంబాన్ని ఏడిపించటమే కాదు, అందరినీ జైలు పాలు చేసిన దుర్మార్గుడిగా బ్రతికినోడిని నేను. నా బ్రతికే ఒక దుర్మార్గమైంది. అన్నలిద్దరూ కూడా మా వదినమ్మల పిల్లలతో కష్టపడి బ్రతుకుతూ జీవితం కాపాడేవారు. అలాంటి వాళ్ళని జైలు పాలు చేసిన పరిస్థితి. ఇక వాళ్ళు నా మీద తిరగబడి, నువ్వు చస్తావో బతుకుతావో మాకు తెలీదు, చస్తే చావిక, నీ వల్ల మా జీవితాలు నాశనం అయ్యాయి, ఇక నీ ముఖం చూడబుద్ధేయట్లేదని నన్ను విడిచి జైలర్ గారితో మాట్లాడి వేరొక బ్లాక్లో వేరొక రూమ్లోకి వెళ్ళిపోతే ఇక అక్కడి నుంచి ఒంటరిగా గదిలో ఏడవడం తప్ప ఏం చేయలేక అల్లాడిపోతూ బ్రతికా. మాట్లాడేవాడు లేక నలిగిపోతూ కుమిలిపోతూ చాలా యాతన చెందాను. అలాగా కొన్ని దినాలు అలాగే తిని తినలేక బ్రతుకుతూ వెళ్ళాను. 5-6 నెలలు గడిచింది. అనుకోకుండా ఒకరోజు ఈ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరమైన నొప్పి ప్రారంభమైంది. తట్టుకోలేక దెమ్మ మీద పడి దొర్లుతూ కొట్టుకుంటూ అల్లాడిపోతూ ఉంటే ఖైదీలు చూసి నన్ను హాస్పిటల్ ఉంటే తీసుకుని వెళ్ళారు. అక్కడ చూసి ఇంజెక్షన్స్ అయి చేశారు, తగ్గలేదు. కానీ ఏరియా హాస్పిటల్ పంపించి టెస్టులు చేయిస్తే ఆ టెస్టులో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, అది చీము పట్టింది, ఇక పాడైపోయే స్టేజ్కి వచ్చింది అని చెప్పి రిపోర్ట్ వస్తే డాక్టర్ అమ్మగారు లోన, రే నానా నీ రిపోర్ట్లు బాగాలేదు, మరి ఎట్లాగాను ఏం చేసేవాడు అంటే బయట భయంకరంగా తాగేవాడినమ్మాను, అందుకే నీ బొత్తికిలగైందిరా, నీ జీవితం ఇట్లాగైంది, దానివల్ల నేను ఇలా తయారయ్యాను అని ఆమె చెప్పి ఒకటే అంది, చాలా డబ్బులు అవుతాయి చేయించుకోగలవని అడిగింది, ఇంటర్వ్యూ పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదమ్మా అని అడిగితే అప్పుడు ఆమె అంది, ఇంక నేనేం చేయలేను, సో ఇక నీ జీవితం నీ ఇష్టం, ఇక నువ్వు ఎన్నో దినాలు బతకో అని చెప్తే ఇక ఏం చేయాలి అర్థం కాక ఏడవడం ప్రారంభించాను. ఇక ఫిక్స్ అయిపోనానా, నీకు 10వ నెంబర్ మామిడి తోటే అని అంది. 10వ నెంబర్ మామిడి తోట అంటుంది ఏంటో నాకు అర్థం కాకపోతే, ఆ 10వ నెంబర్ మామిడి తోట అంటే ఒక శవాల తోట, చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి పాతి పెట్టే దాని పేరే 10వ నెంబర్ మామిడి తోట, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇక ఆ మాట చెప్పాక రోజు వేదన ఎక్కువైపోయి బాధ ఎక్కువై ఇన్ని ఉత్తరాలు రాసినా ఎవరు వచ్చేవారు కాదు, జైల్లో ఉన్న అన్నయ్యలు కౌరంపున మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఇక బాధతో ఆ వ్యాధితో చావలేక బతకలేక ఎన్నో దినాలు కొట్టుమిట్లాడుతూ ఉన్నాను. ఇక నడవలేని స్టేజ్ వచ్చింది. యూరిన్కి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఒక వ్యక్తి సాయంతో వెళ్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఇక ఒకరోజు బిడ్డల్ని కుటుంబాన్ని అందరినీ తలుచుకుని ఒక దెమ్మ మీద పడుకుని ఏడుస్తూ ఉన్నాను. కళ్ళంట నీళ్లు ఓ కారిపోతున్నాయి, బుడ్డులో నీళ్లు తరగట్లా. పాప ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు దావీదు తన కన్నీళ్లతో పరుపును తేలజేయనంతగా నా కన్నీళ్లు అట్లా ఓట్లుగా కారిపోతుంటే దిమ్మంతా తడిచిపోయింది. ఆ నీటి మడుగులో కొట్లాడుతూ ఏడుస్తూ ఉన్నాను. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఒక ఖైదీ మాత్రం నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నన్ను తట్టి, అలా ఏడుస్తున్న ఏ ఊరు నాయనా, ఏం పేరు అని అడిగాడు. చెప్పాను ఏంటి బాధ అని అడిగితే చెప్తే అప్పుడు అతను నన్ను చాలా ధైర్యపరిచాడు. మానసికంగా కుమిలిపోతున్నావు, మానసికంగా కుమిలిపోతే చచ్చిపోతావు నానా, చచ్చిపోతే నిన్ను 10వ నెంబర్ మామిడి తోటలో పాతారు అని అంటే మరి ఏం చేయను అన్నట్టే, అలా బాధపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. నాకు ధైర్యం సరిపోవట్లేదన్నానంటే, సో నీకు ధైర్యం చాలకపోతే, నీకు ధైర్యం లేకపోతే నేను ఒకటి చెప్తాను వింటావా అని అడిగాడు. చెప్పండి అన్నానంటే మొట్టమొదటిసారిగా నాకు చెప్పిన మాట ఒకటే,
నీకు ధైర్యం లేకపోయినా, ధైర్యం కావాలన్నా ఎవరి వల్ల కాదు, కానీ నిన్ను ధైర్యపరచాలన్నా, నిన్ను బలపరచాలన్నా, నిన్ను బ్రతికించాలన్నా, నిన్ను విడిపించాలన్నా ఒకే ఒక్క వల్ల, ఒక ఆయన వల్ల సాధ్యం నాన్న. ఎవరయ్యా ఆయన నాన్న? ఏ మనుషుడేమో, ఎవరైనా చెప్తే ఆయన దగ్గర ఆయన వస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి లోకానికి వచ్చాడు ఒక ఆయన, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన దగ్గరకు వస్తావా అని అడిగాడు. హల్లెలూయా. అడిగితే నాకు తెలియదు యేసు ప్రభు గురించి. చిన్నప్పటి నుంచి నా బ్రతుకు, నా జీవితం నా ఇష్టమే తప్ప యేసు ప్రభు మాట కానీ యేసు ప్రభుని గురించి కానీ ఎప్పుడు వినలేదు నేను. ఆయన చెప్తే ఎవరు ఆయన అంటే, యేసు ప్రభు అంటే ఎవరు అన్నాను. ఆయన దేవుడయ్యా అన్నాడు. దేవుడైతే నేను జైలుకి రాకుండా ఆపాలి కదా, మరి నేను జైలుకి ఎందుకు వచ్చాను అని అతని మీద కూడా వాదం పెట్టుకున్నాను. సో నేను కూడా ఇలాంటి వాడినే, కానీ ఈరోజు దేవుడి కృప వల్ల నేను రక్షింపబడ్డానని ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మరలా వచ్చి అడిగాడు, అయినా నేను వినలేదు. ఏమనుకున్నాడు తెలీదు. ఒక ఆదివారం ఎలాగైనా నన్ను మందిరానికి తీసుకెళ్ళాలని ఆ ఖైదీయే వచ్చి నన్ను రెడీ చేసి, నాన్న ఈ ఒక్కరోజు రా, నీకు నచ్చితే ప్రభు దగ్గర ఉంది కానీ లేకపోతే మానేద్దు కానీ అని చెప్పి బలవంతం చేసి నన్ను చేయి పట్టుకుని నడవలేకపోతున్న నన్ను ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభువుని ఆరాధించే స్థలమునకు మొట్టమొదటిసారి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇక ఆ రోజు నేను వెళ్ళి ఎక్కడో వెనకాల కూర్చున్నాను. చక్కగా ఆరాధన పాటలు అయ్యి అన్నీ పాడిన తర్వాత ఈలోపు దైవజనులు థామస్ ఆచార్య గారు, ఆయన ప్రతి వారం వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారట. ఆయన ఆ రోజు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి నిలవబడి కళ్ళతో ఏడుస్తూ తలదించుకుని బాధతో ఉన్న ఖైదీలు, 300-400 మంది ఖైదీలు, చాలా క్రమం అండది. సో నేను జైల్లో ఉన్న క్రమాన్ని బయట చూడలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ప్రభువుని ఆరాధించే క్రమాన్ని అక్కడే చూడగలిగాను నేను. అంత క్రమంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే నిజంగా వెనకాల కూర్చుని ఆలోచిస్తున్నా. ఆయన ఆ రోజు మాట్లాడి సమాజంలో ఓడిపోయి తలదించుకుని దుర్మార్గులుగా ఏం చేయాలో తోచక అల్లాడిపోతున్నారు కదా. ఇక మీరు తలదించుకునే టైం కాదు, తలలు పైకెత్తుకునే టైం వచ్చింది, పైకెత్తండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా పైకెత్తి అలా నిలబడి కూర్చుంటే ఇప్పుడు అన్నాడు ఆయన, ఒక దుర్మార్గుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నాన్న. మీరు అంతకులై దొంగలై దుర్మార్గులై అందరినీ చంపో, దొంగతనం చేసో, వ్యభిచరించో, పాపం చేసో జైలుకి వచ్చారు. మీరు దుర్మార్గులుగా సమాజం గుర్తించింది మిమ్మల్ని, కానీ యేసుప్రభు మిమ్మల్ని దుర్మార్గులుగా గుర్తించలేదు. నా బిడ్డలనుకుంటున్నాడయ్యా మిమ్మల్ని అన్నాడు. హల్లెలూయా. ఆ మాటలు వింటూ ఉంటే చెప్పాడు, సమాజంలో ఒక దుర్మార్గుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడయ్యా. మీరు దొంగలని అంతకులని బాధపడొద్దు. దయచేసి యేసుప్రభు నమ్ముకోండి. ప్రభు మీ జీవితాన్ని కడతాడు, బాగు చేస్తాడు అని ఎన్నో విధాలుగా చెప్పి ఆ రోజు 3 విషయాలు చెప్పాడు. ఆ 3 మాటలు నా హృదయాన్ని పగలగొట్టి ఈరోజు ఒక సాక్షిగా నిలవబెట్టాయి. హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు చెబుతూ ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే వాడుకున్న డబ్బు పోవాలి అన్నాడు. మనుషుల్ని ఈరోజు అంతకులుగా చేసేది, పాడు చేసేది డబ్బే. ఆ డబ్బే మనుషుల్ని ఏలుబడి చేసి నష్టపోయేటట్లు చేస్తూ ఉంది కదా. ఈరోజు మీరు దుర్మార్గులు అవ్వడానికి గల కారణం మొట్టమొదటి పాయింట్ డబ్బే. అది పోతేనే తప్ప మనుషుడు జీవితంలో మార్పు రాదు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గర రావాలంటే డబ్బు పోవాలి, 2వది జబ్బన్న రావాలి అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు వ్యాధితో బాధతో ఉన్న నాకు ఆకర్షించబడ్డాయి. చెవి వాక్యానికి వెళ్ళింది, హృదయం ఆ తపిస్తూ ఉంది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు హృదయంలోకి వచ్చి ప్రతి మాట బాధతో ఖాళీ అయిపోయి కన్నీళ్ళ మధ్యలో ఉన్న నాకు దేవుడే దైవజనుడితో మాట్లాడి నా హృదయాన్ని గలిబిలి చేశాడు. డబ్బన్నా పోవాలి, 2వది జబ్బన్నా రావాలి అని చాలా విషయాలు బోధించే టైం లేదు. కానీ
ఇక మూడవదిగా శిక్షణ పడాలి అని చెప్పాడు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్షన్నా పడాలి, లేకపోతే ప్రభువుని అంగీకరించలేడని చెప్పి ఆ రోజు ప్రసంగం ముగిస్తున్నప్పుడే నాకు తెలియకుండానే హృదయంలో దేవుడు కార్యం చేసి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే దైవజండు వచ్చి ప్రార్థన చేసి, గంగరాజు భయపడకు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఇక వెళుతూ వెళుతూ ఒక బైబిల్ నా చేతిలో పెట్టి ఒకటే అన్నాడు, గంగరాజు ఇది పుస్తకం అనుకోవద్దు, ఇదేదో నల్లగా ఉంది కదని ఆలోచించుకో, ఇది నీ లైఫ్, నీ జీవితం, నీ బ్రతుకు. దీన్ని పట్టుకున్నావంటే నువ్వు బ్రతుకుతావు, దీన్ని వదిలితే చచ్చిపోతావు, రెండే రెండు త్రోవలు నీకు. దీన్ని పట్టుకుంటే బ్రతుకుతావు. ఇది దేవుడు, మనుషుడు కాదు, ఇది వాక్యం కాదు, ఒక పుస్తకం అనుకోకు, ఇది దేవుడు అయ్యని చెప్పి గట్టిగా చెప్పి నా చేతిలో ఈ బైబిల్ పెట్టి నువ్వు జాగ్రత్తగా చదివని వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి నేను వాక్యం చదవడం మొదలు పెట్టాను. 7వ తరగతి చదువుకున్నాను, తెలుగు అర్థమైంది. చదువుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆ ఖైదీ, తీసుకెళ్లిన ఖైదీయే నాకు ప్రతి వాక్యాన్ని విన్నవించి దేవుడు అంటే ఇట్లాగ నానని చెప్పి నన్ను దేవుని బహు దగ్గరగా పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయన ఉరిశిక్ష పడినటువంటి ఖైదీ. ఆయన పేరు గంటెల విజయవర్ధన్ రావు గారు. సో నాలాంటి వాళ్ళ కోసం దేవుడు అక్కడ ఆయన ఎన్నుకున్నాడని నేను అనుకుంటాను. ఆయన కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ పెడితే ఇంకా నేను బయటకు వచ్చి ఏం చేయమంటావు నాన్న, తెలుసో తెలియకో మీలాంటి వాళ్ళు వస్తే మీకు వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను ఈ సంఖ్యల మధ్యలో ఏర్పరచుకున్నాడు అని చెప్తే నేను ప్రభువును గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తులు కూడా ప్రభువు నమ్ముకుంటే వారు పొందిన బాప్తీసం ద్వారాగా దేవుడు వారిని కటకట సంఖ్యలు తెంచి ఈరోజు సజీవులుగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటే ఏమైంది, 4 గోడల మధ్యలో ఉన్న దేవుని సువార్త అందుతుంది. బయటకు వచ్చి మేము సువార్త చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇలాగ సంతోషించే భాగ్యమే కదా. ఇక నేను ఇక్కడ చచ్చిపోయినా పరలోకం వెళ్తాను నాన్న, గంగరాజు భయపడద్దు అని ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడుతుంటాడు. ఇలాగ అతని ద్వారాగా నేను వాక్యాన్ని తెలుసుకుని ప్రభువుని నమ్ముకున్నాక, మీరు నమ్మండి, మీకు అబద్ధం నాకు నిజం, నన్ను ఏ మందులు ఏ డాక్టరు బాగు చేయలేదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకుని బాగు చేసింది. చచ్చిపోయి ఈరోజు నిత్య నరకాగ్నిలో మలమల మాడవలసిన నన్ను నా దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకులోనికి వచ్చి చీకటి అంధకారంలో నలిగిపోతున్న నన్ను వెలిగించింది. హల్లెలూయా. ఇకప్పటి నుంచి వాక్యం చదువుకుంటున్నాను, ఆరోగ్యం వస్తూ ఉంది. వాక్యం చదువుతున్నాను, ఆరోగ్యం వస్తుంది. సో వాక్యం చదవడం మీరు ప్రారంభించారో లేదో నాకు తెలియదు, కానీ ఎంత చదివితే అంత ఆరోగ్యం ఇచ్చేది వాక్యం అండి. హల్లెలూయా. ఎంత చదివితే అంత బాగుపడతాం మనం. ఇక నేను దీని రుచి తెలిసిన తర్వాత నా పనులు మానాను, నా అన్నీ మానాను, అన్నీ వదులుకున్నాను. దేవునితో గడుపుతూ రాత్రి పగళ్ళు ప్రభుతో ఏడుస్తూ ఎన్నో పాటలు, ఇంచుమించు 70 పాటలు రాశాను నేను. అంత కృపనిచ్చాడు దేవుడు. అలాగే లోపడే వాక్యం చదువుకుంటూ మందిరాన్ని తుడుచుకుంటూ అధికారులతో చెప్పయ్యా నాకు బలహీనుణ్ణి కదా, ఇక నేను మందిరంలో ఉంటాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దంటే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టేవారు కాదు. ప్రభుతోనే గడుపుతూ మీరు నమ్మండి, నా భార్య బిడ్డలను కూడా మర్చిపోయి నా దేవునితోనే గడిపాను నేను జైల్లో. హల్లెలూయా. 2.5 సంవత్సరాలు భార్య గుర్తులేదు, బిడ్డలు గుర్తులేదు. వెళ్ళిన మొదట 5-6 నెలలు వాళ్ళని తలుచుకుంటూ ఏడ్చుతూ బతికాను, కానీ నా ప్రభు దొరికాక, నాకు రుచి తెలిసాక, దేవుడు నాకు అర్థమయ్యాక భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టి నేను ప్రభువుకు దగ్గరయ్యాను. సో అలాగే ఇంచుమించు 3 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయాక ఒకరోజు నా భార్య 2 బిడ్డలను తీసుకుని జైలుకి వచ్చింది. లోనుకి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెడతాకొస్తే మర్చిపోయిన ఆమె నాకు ఉత్తరం చూడగానే గుర్తొచ్చి గబగబగా ఇంటర్వ్యూ రూమ్కి వెళితే ఇంటర్వ్యూ రూమ్లో నన్ను మాట్లాడడానికి వచ్చిన ఆమెను చూసి నేను ఏడ్చాను. నన్ను చూసి ఆమె ఏడ్చింది. ఎందుకంటే ఆమె బాగుండేది అమ్మాయి, బక్క చిక్కుపోయి ఎండిపోయి ప్రాణం లేని మనిషిలాగా వచ్చింది. నేను లోపలికి వచ్చాక ఒకడు పుట్టాడు, 2వ వాడు.
వాడిని సంకన పెట్టుకుని ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చింది. ఒకడికి నిక్కర లేదు, ఒకడికి చొక్కా లేదు. చింపిరీకుల జుట్లతో సీముడి ముక్కుతో ఏడ్చుకుంటూ లోనకొచ్చారు. లోపలికి రాగానే ఆమె నన్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని, అప్పటికే ఆమెను ఇంచుమించు 2.5 సంవత్సరాలు పైన అయిపోయింది చూసి, ఆమె వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమెను పట్టుకుని బాధపడి ఏడ్చాను. ఏంటమ్మా అని అడిగితే ఆమె ఏమీ చెప్పలేక ఏడుస్తూ, ఇది ఆఖరి చూపయ్యా నీకు నాకు అంది. అదేంటమ్మానంటే, ఈరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి చచ్చిపోతున్నాను, ఇది ఆఖరి క్షణం, నీతో నేను మాట్లాడేది ఆఖరి క్షణమయ్యా అని చెప్తే బాధపడ్డాను. నేను ఏడ్చాను. ఏ అంటే, ఎవరు చేరి భీ మప్పు పుట్టనివ్వట్లేదు, గంజి నీళ్లు కూడా పోయలేకపోతున్నాను పిల్లలకి, ఈ బ్రతుకు బ్రతకాలని ఆశ లేదు, నాకు ఆరోగ్యం పాడైంది, ఇక నేను చచ్చిపోవడానికి నిశ్చయించుకున్నాను, ఏండ్రూన్ డబ్బా కొనుక్కు తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకున్నాను, ఆల్రెడీ చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకో ఒక్కసారి నిన్ను చూడాలని ఆశతో వచ్చానయ్యా, చివరిసారిగా చూసి వెళ్ళి చచ్చిపోతాను అని బాధపడి ఏడుస్తూ ఉంది. నువ్వు చచ్చిపోతే బిడ్డల పరిస్థితి ఏంటి అని అడిగాను. వాళ్ళకు కూడా ఇష్టం పెట్టి చంపుదాం అనుకున్నాను, కానీ తల్లిగా నాకు చంపలేకపోతున్నాను, వాళ్ళ ఇష్టం ఏమవుతారో నాకు తెలీదు అని బాధపడింది, ఏడ్చింది. ఇక బాధపడి ఏడ్చి టైం అవుతుంటే ఇక నా చిన్న కొడుకు, వాడిని నేను చూడలేదు బయట, వాడు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని, నువ్వు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న, ఎప్పుడు బయటకు వస్తావు నాన్న అని ఏడిస్తే వాడి కన్నీళ్ళు కూడా జవాబు చెప్పలేని అసమర్థత తండ్రిగా ఆ శంకెళ్ళ మధ్యలో కుమిలిపోయి ఏడ్చాను. ప్రియారా, వాడు ఏడుస్తూ, నెల రోజుల నుంచి గంజన్నమే పెడుతున్నానమ్మా, కూరన్నం కూడా పెట్టట్లేదు, నువ్వన్నా చెప్పునానంటే ఏం చెప్పనరా, ఏం చేయనరా, ఏమి చెప్పలేక ఏడుస్తూ బాధపడి కుమిలిపోయి ఎన్నో క్షణాలు నా బ్రతుకులో ఏడ్చుకుంటూ బ్రతికాను. చివరికి టైం అయింది, ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. టైం అయిపోయాక మీ నమ్మండి లోనకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఒకటే అడిగానయ్యా, చచ్చిపోతానని వెళ్ళింది, నేను చచ్చిపోవాల్సిన ఎందుకు బతికిచ్చావు, ఆమె చచ్చిపోతానని వెళ్ళింది, నీవు నిజమైన దేవుడు అయితే ప్రభు నన్ను ఎలాగైతే బతికించావో ఆమెను కూడా చచ్చిపోకుండా ఆప్జేయి ప్రభు అని ఆ రాత్రి 9 గంటలు లాకప్ వేస్తే 9 ఇంటికి మొదలు ఉదయం 6 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేన్నైనా దాటిపోతాడు, కానీ దేవుడు కన్నీటిని దాటిపోడండి. హల్లెలూయా. ఏడుస్తూ ప్రభు దగ్గర మొరపెడితే దాటిపోడు. ఆ రాత్రంతా ఏడ్చాను, తెల్లారి ఏడ్చాను. ఇంచుమించు 5-6 రోజులు నా భార్య చచ్చిపోతుంది, బతికిందా చచ్చిపోయిందా, నాకు కవురు రాలేదు, ఏమైందంటావు అని ఆ టెన్షన్లో పడి ఏడుస్తుంటే 6వ రోజున మరలా ఆమె బిడ్డలు తీసుకుని వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టింది. దేవునికి స్తోత్రం. ఏమంటమ్మా అని గబగబగా పరిగెట్టుకుని సంతోషంగా వెళితే ఆమె ఒకటే చెప్పింది, ఆ రాత్రి నేను చచ్చిపోవడం నిజమేనండి, కరెక్టే, కానీ నేను ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళగానే గవర్నమెంట్ నుంచి 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు 50,000 రూపాయలు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి, నీ మీ భర్తలు జైల్లో ఉన్నారు, మీ పిల్లలు తిండి లేదని ఎంక్వైరీలో మాకు తెలిసింది, మేము ఆల్రెడీ వచ్చి ఎంక్వైరీ చేసాం, ఇక్కడ మీ పరిస్థితి బాగోలేదని గవర్నమెంటే సెలెక్ట్ చేసి మీకు కొంత డబ్బిమ్మని పంపించింది అని చెప్తే ఆ మాట విన్న వాళ్ళు ఎంతో సంతోషించి ప్రభువుని కనపరిచారు. దేవునికి స్తోత్రం. ఆమె వచ్చి నాతో చెప్పింది, ఎక్కడి నుంచి వచ్చి ఎవరిచ్చారంటే, ఇలాగా పలాని వాళ్ళు వచ్చి నాకు 50,000 చెల్లారు, ఆ రోజు చచ్చిపోవాలి నేను ఆ డబ్బులు ఇవ్వకపోతే, కానీ ఆ డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో మేము చక్కగా బతుకుతున్నాం, ఇగో నీకు కూడా కొంత తెచ్చామని అని చెప్తే నేను అన్నాను, నాకు అక్కర్లేద్దమ్మా, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నీకేం భయం లేదు అని నేను చెప్పి అప్పుడు నా భార్యతో ఒక భరోసా ఇచ్చాను, దేవుడు నన్ను బాగు చేయడం ప్రారంభించాడు, నిన్ను చచ్చిపోయేదాన్ని బతికించాడు, మన ఇంట్లో ఆల్రెడీ కార్యాలు చేయడం ప్రారంభించాడు, జైల్లో ఉండి ప్రార్థన చేస్తేనే నువ్వు బతికావు, అసలు బయటకు వస్తే ఇంకెంత బాగుంటుందో, దేవుడు విడిపిస్తాడు, ఈరోజు మొదలుకుని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు,
ఉన్నాయన్నీ పక్కన పెట్టేసి దేవుని దగ్గరికి వెళ్ళని చెప్తే ఆ రోజు నుంచి నా భార్య మందిరానికి వెళ్ళడం ప్రారంభించింది. హల్లెలూయా. నా భార్య బిడ్డలు మందిరానికి వెళ్ళి చక్కగా ప్రభువుని తెలుసుకుంటూ మొదలుపెట్టారు. నేను జైల్లో ఇంకా ఉజ్జయంగా సంతోషంగా ప్రభువులో గడుపుతూ ఉంటే ఒకరోజు క్రిస్మస్ ఆరాధన జరిగితే ఆ క్రిస్మస్ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడాను. ఆ రోజు డాక్టర్ అమ్మగారు ముఖ్య అతిథిగా వచ్చి విన్నారు. విన్న తర్వాత ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో చూసి, ఒరే నువ్వు మొన్న పాట పాడినవాడు కదా, నీ ఆరోగ్యం బాగుందా అని అడిగారు. బాగానుందమ్మా అని అంటే, అప్పుడు ఆవిడ అంది, నీలాంటి వాడు బతికితే 100 మంది బతికిస్తాడరా, నువ్వు చచ్చిపోకూడదు, నిన్ను మంచి వైద్యం కోసం నేను కాకినాడ రాస్తున్నాను వెళ్ళిపో అని చెప్పి నన్ను కాకినాడ హాస్పిటల్కి పంపించారు. సరే ఎస్కార్ట్ వచ్చి తీసుకుని వెళ్ళారు. ఆమె కూడా కొంత హెల్ప్ చేశారు, ఖైదీలు కూడా కొంత హెల్ప్ చేశారు. డబ్బులు పట్టుకుని వెళ్ళాను. కాకినాడ వెళ్ళి కాకినాడ హాస్పిటల్లో 22 రోజులు ఉన్నాను. 22 రోజుల్లో ఒక గదిలో పెట్టారు నన్ను. అది ఖైదీలకి ప్రత్యేకమైన గది. అందులో లైటు ఫ్యాన్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. బైబిల్ ఒకటే నా దగ్గర ఉంది, చదువుకునే అవకాశం కూడా లేదు. తినే ఛాన్స్ లేక బాధపడ్డాను. అక్కడ పెడతారు కానీ నాకు తెచ్చిచ్చేవారు ఎవరు లేక ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు అక్కడ ఒక సహోదరి, ఒక సిస్టర్ నర్సుని ఏర్పాటు చేశాడు నా కోసం. ఆమె వచ్చి, ఆమె ఎప్పుడు 3 రోజుల తర్వాత వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. విషయాలన్నీ కనుక్కుంది, చెప్పాను మొత్తం అన్నీ. ఇక ఆ తర్వాత సహోదరి, అన్న నేనున్నా నువ్వేం భయపడకని చెప్పి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న నాకు ఇంటి దగ్గర నుంచి 18 రోజులు భోజనాన్ని పట్టుకొచ్చి ఏమీ తెలియకపోయిన నన్ను ఆకలితో అలమటిస్తున్న నాకు భోజనం పెట్టి బ్రతికించింది. హల్లెలూయా. 22 రోజులు అదే హాస్పిటల్ అదే గదిలో ఉన్నాను. యూరిన్కి వెళ్ళడానికి ఒక డబ్బా పెడితే ఆ డబ్బాలోనే యూరిన్ పోసుకుంటూ చాలా నరకయాతను అనుభవించాను. అయితే ఆ సహోదరి చక్కగా డాక్టర్ని తీసుకొచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేయించింది. బాగుపడి తిరిగి నేను జైలుకి బయలుదేరిపోయాను. ప్రార్థన చేసి పంపించింది నన్ను. నేను లోపలికి వచ్చేసి, లోనకు వచ్చేసిన తర్వాత అందరూ ఉపాస కూటాల్లో ఉంటే నేను కూడా ఉంటాను ఉపాసాలకి అని పాస్టర్ గారిని అడిగితే, వద్దురా నువ్వు బలహీనుడు కదంటే, అయ్యా బతిమిలాడాను, సరే నా పేరిస్తే నేను కూడా ఉపాసాలు ఉండడం ప్రారంభించాను. 6 రోజులు జరిగింది. 7వ రోజు ఆ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈలోపు మా కేసు జిల్లా కోర్టు నుంచి హైకోర్టులో జడ్జిమెంట్కి రెడీగా ఉంది. అప్పటికి 5 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయింది మాకు. 2005 నుండి 2011 ఫిబ్రవరి 28వ తారీఖు ఆ రోజు హైదరాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. ఆ జడ్జిమెంట్ జరుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేసి ప్రభువుని అడిగానయ్యా, నేను దుర్మార్గుణ్ణే, చిన్న దొంగని, ఇంటిలో దోచుకున్న వాడిని, కుటుంబాన్ని ఏడిపించిన వాడిని, సమాజంలో చీడ పురుగునయ్యా, నీకు ఇష్టమైతే విడిపించాను. కుష్ఠరోగి అడిగినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుని అడిగితే, ఆ రోజు ఉదయకాలం ఆర్గ్యుమెంట్ అయ్యిందట. మధ్యాహ్నం జడ్జిమెంట్ 3:30 టైంలో ఒక మంచి శుభవార్త హైకోర్టు నుంచి వచ్చింది. అదేంటంటే, పలానా కేసులో ఉన్నవారి ఖైదీల్లో 4లో 3 హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష నుంచి వారి కేసు కొట్టివేయబడింది అని ఒక అద్భుతమైన తీర్పును దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెంటనే ఆ వార్త తెలియగానే నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. నాతో అప్పటి వరకు మాట్లాడిన అన్నయ్యలు పరిగెట్టుకొచ్చి గుసగుసలాడుతుంటే ప్రార్థన ముగించుకుని లేచాను. ఏమైందంటే, కేసు కొట్టేశారు మందిని, ఎంతమంది కన్నా తెలియదు అన్నారు. ఈలోపు సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మీ కేసు 4లో 3 కేసు కొట్టారు అని అంటే, ఇప్పుడు నేను అనుకున్నాను నేనే కదా హంతకుణ్ణి, నేనే కదా చంపినోడిని, నాకు పడుంటుందిలే, పోన్లే అన్నయ్య వాళ్ళు అక్కన్న విడుదల పొందితే కుటుంబం అన్న ఆదరించబడద్దు కదా అని సంతోషపడ్డాను. కానీ ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు కూడా కేసులోంచి కొట్టివేయబడ్డావు, మీ అన్నదమ్ములు 3 కేసు కొట్టేశారు కానీ మీ అక్కకు మాత్రం కేసు కొట్టలేదు, ఆమె లైఫ్ పోయి 10 ఏళ్ళు ఇచ్చారు అని చెప్పాడు. అదేంటన్నా అలా జరగకూడదు కదా అని అంటే, మరి అట్లా జరిగిందయ్యా, మీ అక్క మరణ వాంగ్మూలం ఇచ్చింది కోర్టులో, జిల్లా కోర్టులో, మీ 3 తప్పించాలన్న ఉద్దేశంతో ఆమె నేనే చంపానని జడ్జి గారి ముందు నోటుతో చెప్పడాన్ని బట్టి ఆమెకి శిక్ష పడింది, కానీ లైఫ్ పోయింది, 10 సంవత్సరాలు ఇచ్చారు ఆమెకి అని చెప్తే
నేను బాధపడ్డాను కానీ తర్వాత సంతోషించాను. ఇక అక్కడి నుంచి కేసు కొట్టువేయబడింది. ఈ కేసు కొట్టువేయబడ్డానికి జన అద్భుతమైన కార్యం దేవుడు మెడలు చేశాడు. అదే రోజు మాకు తర్వాత మేము పెట్టుకున్న లాయర్ చెప్పిన మాట ఏంటంటే, అసలు మీ కేసు పోదు, కానీ మీ కేసు పోయింది. ఆ రోజు నిజంగా జడ్జి గారి ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. లైవ్లో ఉంది కాబట్టి నేను కొన్ని విషయం చెప్పట్లేదు. ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరగడాన్ని బట్టి నిజంగా ఈరోజు మీరు బయటకు వచ్చారయ్యా, లేకపోతే మీ వల్ల కాదు, మీరు వచ్చేది లేదు. సో నేను ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మీరు బయటకు రాలా, మీరు ఎవరు నమ్ముకున్నాడో ఆయన వల్లే బయటకు వచ్చారు అన్నాడు. హల్లెలూయా. ఆ లాయర్ చెప్పాక నేను ప్రభువును స్తుతించాను. ఇక అక్కడి నుంచి విడుదల పొంది బయటకు వచ్చేసాం. అన్నదమ్ములు ముగ్గురు బయటకు వచ్చాక దేవుని సేవ చేయాలనుకున్నాను, కానీ కొన్ని దినాలు కుటుంబ పరిస్థితులు నన్ను భారం చేశాయి. కష్టపడి ఒక పెయింటర్గా మారి 2011 నుంచి 2016 వరకు పనిచేసుకుంటూ కుటుంబాన్ని పెంచుకుంటూ 3 రోజులు పనిచేసేవాడిని. 3 రోజులు ఇలాంటి సభలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని విని ఇలాంటి ప్లాట్ఫారాల మీద పడుకొని దేవుని బహు దగ్గరగా చేసుకుంటూ వెళ్ళా 2016 వరకు. నేను జైల్లో ఉండగా నా బిడ్డలు హాస్టల్లో బతికారు, తిండి లేక అల్లాడిపోయారు. 1వ తరగతి నుంచి హాస్టల్, ఎందుకంటే స్కూల్లో మా గ్రామస్తులు వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో వేత్త కుదరదు, అంతకులు పిల్లలు అంటే అప్పుడు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోకపోతే వాళ్ళని హాస్టల్లో పడేశారు. పాపం వాళ్ళకి చిన్నప్పటి నుంచి బట్టలు ఉతుక్కోవడం తెలియదు, శుభ్రం చేసుకోవడం తెలియని రోజుల నుంచి హాస్టల్లో బతికారు. అలాగ బతికిన వాళ్ళు నేను బయటకు వెళ్ళి తీసుకొచ్చి చక్కగా కాలేజీలో స్కూల్లో చదివించాను, ఇంగ్లీష్ నేర్పించాను, మంచిగా చదివించుకుంటూ అలాగే 8 రూపాయలు బిడ్డలు ఖర్చు పెడితే 2 రూపాయలతోనే తిని ఆ గంజి నీళ్ళు తాగుతూనే ప్రభువుని గణపరుచుకుంటూ వచ్చాను. ఇలా 2016 తర్వాత దేవుడు నా ఇళ్ళ గొప్ప కృప చూపి నన్ను సేవకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. 2016 నుంచి నేను సేవ చేస్తున్నాను. నా బిడ్డ ఫస్ట్ 1 నుంచి 10 వరకు తెలుగు మీడియమే, కానీ ఇంటర్మీడియట్ కాడి చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. మంచిగా దేవుడు ముందుకు నడిపించాడు. ఈరోజు ఒక ఇంజనీర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తూ దేవునికి మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పెంటలాంటి బ్రతుకుని దేవుడు తీసుకొచ్చి అందరం ఎక్కించే పరిస్థితి చేశాడు. ఇలాగ ఎన్నో కార్యాలను ఎళ్ళ చేశాడు. ఒక భయంకరమైన జీవితంలో జీవిస్తున్న నా బ్రతుకుని ఒక సాక్షిగా నిలవబెట్టాడు. ఒక 2 పరిచర్యలు ఇచ్చాడు, సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. చిన్న కొడుకు కూడా పరిచర్యకి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, దేవుడు ఎలాంటి వారినైనా విడిపిస్తాడు. హల్లెలూయా. దోషులను నిర్దోషులుగా చేయగలడు ఆయన. నేను దోషిగా దోషారోపణ చేయబడిన బ్రతుకుని ఈరోజు నిర్దోషిగా మార్చి మీ మధ్యలో నిలవబెట్టాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, తీయొద్దు కానీ టైం లేదు, 22:30 నిర్దోషి కాని వానినైనా నేను విడిపిస్తాను, అతడు తన చేతుల శుద్ధి వలన విడిపించబడతాడు అని. నేను దోషినై దోషారోపణ చేయబడి సంకెళ్లతో పట్టబడి ఆ 4 గోడల మధ్యలో నలిగిపోతున్న దోషినయ్యాను. సమాజం అంతా కూడా నన్ను దోషిగా ముద్రించింది. ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా హంతకుడని, దోషి అని, దుర్మార్గుడని పట్టి బంధించి నన్ను యావజ్జీవ కారాగార శిక్షకు అప్పజెప్పబడ్డాయి. లోకమంతా ఒక వైపునుంది, నా దేవుడు నా వైపునున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అటు ఉన్న నా పక్క, నా పక్షాన నా దేవుడుండి నువ్వు దోషివి కాదు నిర్దోషివని నా జీవితమును మార్చాడు. నా ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టబట్టి ఈరోజు నిర్దోషిగా, ఒక సాక్షిగా, ఒక దైవజనుడిగా మీ మధ్యలో నిలవబడ్డా. ప్రియులారా, ప్రియ కుటుంబాలారా, మీ అందరికీ ఒక మాట, నేను చేసిన పాపం నన్ను హంతకుడిగా మార్చింది. సో నేను తాగిన మందు ఒక పేదవాణ్ణి చేసింది, నేను తాగిన మద్యం ఒక దొంగను చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక బెగ్గర్న చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక హంతకుణ్ణి చేసింది నన్ను, నేను తాగిన మద్యం నన్ను కటకటాల పాలు చేసింది,
నేను తాగిన మందు ప్రజల్ని అవహేళన చేసేదిగా చేసింది. చివరికి నా జీవితాన్ని ఒక పురుగులాగా చేసింది. నేను తాగిన మద్యం చావు బతుకుల వరకు తీసుకుని పోయింది. ఈ చెడు వ్యసనాలు నా జీవితాన్ని కాల్చి చంపాయి. కానీ యేసుక్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధుడిగా మార్చింది. హల్లెలూయా. పాపముతో అపరాధముతో పట్టబడి సమాజంలో ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పట్టుకుని ఏడుస్తున్న నా బ్రతుకులోనికి నా ప్రభు వచ్చి నా బ్రతుకును మార్చాడు. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నేను విడుదల పొంది బయటికి వెళ్ళాక శత్రువులతో సమాధాన పడడానికి ప్రయత్నం చేశాను. ఎన్నో సందర్భాలు కుదరలేదు. అయితే వారి వల్ల నాకు ముప్పు పొంచి ఉందని చాలా బాధపడ్డాను. సో వారు కూడా నా మీద చాలా కోపంగా ఉండేవారు. అయితే వారి వల్ల నాకు భయం ఉండేది. అయినా ప్రభువును ఒకటాడు కానీ, అయ్యా బ్రతికించావు కదా, నేను చచ్చిపోయినా పరలోకం వస్తానని భయం లేదు, ఎదురు తిరిగి మాత్రం వాళ్ళు ఏమి అననయ్యా అని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు చేసిన ఒక అద్భుతం, ఏ వ్యక్తుల ద్వారా అయితే నాకు ప్రమాదం వాటిల్లుతుందని నేను భయపడ్డానో అదే వ్యక్తిని ఈరోజు దైవజనుడిగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి ద్వారా అయితే నాకు కాస్త ప్రాణాపాయం ఉంటుందో అని భయపడ్డానో ఆ వ్యక్తిని దైవజనుడిగా దేవుడు మారిస్తే ప్రభువును స్తుతించాను. నేను కనపరిచాను, అయ్యా ఎంత గొప్ప దేవుడు అని స్తుతించాం. దేవుని కృపలో ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల క్రితం, ఒక 5-6 నెలలు అవ్వచ్చు, ఆ వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద కూర్చుని ప్రభువుని స్తుతించాం. హల్లెలూయా. అదే వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద నిలవబడి ఆ బిడ్డ ఆరాధించాడు, నేను ప్రభువుని వాక్యం చెప్పాను. ప్రభు ఎంత మహిమపరచబడ్డాడు. నా దేవుడు చాలా గొప్పవాడండి. ఆయన ఎందుకు వచ్చిన వారిని ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. ఈరోజు కన్నులారా భాగ్యాన్ని చూసిన వ్యక్తిగా మీ మధ్యలో నేను ప్రకటిస్తున్నాను. సమాజంలో చీడపురుగుగా, అంతకుడిగా, దుర్మార్గుడిగా, పాపిగా, ఎవరూ ప్రేమించలేని వ్యక్తిగా బ్రతికిన నాకు నా యేసయ్య దగ్గరే నా బ్రతుకును మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల మధ్యలో మీకు భోజనాన్ని సిద్ధపరుస్తానన్న నా దేవుడు అలాగే సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నిందించబడ్డానో, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే కొట్టబడ్డానో, ఎక్కడైతే గెంటి వేయబడ్డానో, ఎక్కడైతే శిక్షించబడ్డానో, ఎక్కడైతే నలగొట్టబడ్డానో, అక్కడే ఘనతనిచ్చాడు నా ప్రభువు నాకు. హల్లెలూయా. ఆ ప్రజల మధ్యలో నిలబడే అవకాశం ఇచ్చాడు, వారితో ఉండే కృపనిచ్చాడు. ఇలాంటి వేదికలు కొన్ని 100 చోట్లకు తీసుకుని వెళ్ళి ఆయన బిడ్డగా ప్రకటించుకునే అవకాశం ఇచ్చాడు. ఇంకేం కావాలి నా బ్రతుకి? ఎంతోమంది జీవితాలను మార్చడానికి ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. మీ అందరికీ ఒకటే, మీ బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అడుగుతున్నాను. దేవుడు చాలా గొప్పవాడు. జీవితాలను మార్చగలడు, బ్రతుకులను మార్చగలడు. హంతకులను, దొంగలను, దుర్మార్గులను, నరరూప రాక్షసులను కూడా ఆయన యొద్దకు వస్తే చేయి బట్టి, వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి నా సమయమైంది, నేను ముగిస్తున్నాను. నా గంగరాజు లాంటి, పెంట లాంటి బ్రతుకుని పాతిపెట్టి ఈరోజు జయరాజుగా, సేవకుడిగా, సాక్షిగా నిలవబెట్టాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి విడిచిపెట్టవద్దని, ఇలాంటి మంచి దేవుణ్ణి ఎవరూ తృణీకరించొద్దని, పోగొట్టుకోవద్దని, అలాంటి దేవుని పక్షంగా మీరుండాలని, మీ పాపం ఎలాంటిదైనా, దుర్మార్గం ఎలాంటిదైనా, మీరందరూ దేవుని వైపు ఉండాలని. నేను బయటకు వచ్చాక 4 యవ్వనస్తులు, మా ఊరు వాళ్ళే, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నా సాక్ష్యాన్ని విని వాళ్ళు మారిపోయి ఈరోజు పరిచర్లో ఉన్నారు వాళ్ళు కూడా. దేవునికి స్తోత్రం. ఇలాగ ఎన్నో కార్యాలు దేవుడు ఒక్కొక్కటిగా చేసుకొచ్చాడు. అలాంటి దేవుణ్ణి గణపరచడానికి కృపనిచ్చాడు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ

ఎండమావులకై పరిగెడుతున్న గుంపులవలే ఈనాటి యువతరం లోక సంపాదన వేటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువే నా శరణాయనురా.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఇందులో యెఫ్తా అనే న్యాయాధిపతిని గూర్చిన కొన్ని శ్రేష్టమైన విషయాలను తెలుసుకుంటాం. యెఫ్తా తన తల్లి ప్రవర్తనను బట్టి నిందకు అవమానానికి గురయ్యాడు. కానీ దేవుని కృపను బట్టి తను త్రోసిన వారే తనను కోరుకున్నారు. తద్వారా అతడు తన దేశస్థులకు విజయాన్ని ఇచ్చే వ్యక్తిగా దేవుని వైపు చూడాలని నేర్చుకున్నాడు. దేవుడే వారిని ఏలాలని ప్రకటించాడు. యెఫ్తా చేసిన ఒక వివాదాస్పదమైన మొక్కుబడిని గురించి కూడా ఇందులో చర్చిస్తాం. దేవుని బిడ్డలుగా మనకు తొందరపాటు అనవసరమనే గొప్ప సత్యాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనం సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈరోజున మనం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో యెఫ్తా అనే న్యాయాధిపతి మనకు పరిచయమవుతున్నాడు. ఇతడు అమ్మోనీయులను ఎదుర్కొని యుద్ధం చేశాడు. యెఫ్తా దేవునికి చేసిన మొక్కుబడి వివాదాస్పదమైనది. ఆ సంగతి కూడా మనం వినబోతున్నాము. యెఫ్తా 9వ న్యాయాధిపతి. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. తండ్రి పేరు గిలాదు. ఇతని సోదరులు అనగా గిలాదు కుమారులు యెఫ్తాతో వివాదం పెట్టుకున్నారు. నీవు అన్యస్త్రీకి పుట్టావు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అన్నారు. అప్పుడు యెఫ్తా తన సోదరుల వద్ద నుండి పారిపోయి టోబు దేశమందు నివసించాడు. అల్లరి జనం యెఫ్తా వద్దకు వచ్చి అతనితో కూడా సంచరిస్తున్నారు. యెఫ్తా పరాక్రమశాలి శూరుడు. కాని పుట్టుక చేత అతడు వేశ్య కుమారుడు. ఇదే ముద్ర అతని మీద పడి ఉన్నది. గిలాదు భార్య అన్యురాలు. ఆమె ఇష్మాయేలు జాతికి చెందినది. యెఫ్తా ఎంత గొప్ప బలాఢ్యుడైనా ప్రతి ఒక్కడు అతని పుట్టుకను గురించి మాట్లాడతాడు, వేలు పెట్టి చూపుతాడు. యెఫ్తా బహిష్కరింపబడినవాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 2వ వచనం ప్రకారం వేశ్యాపుత్రుడు యహోవా సమాజము నుండి వెలివేయబడతాడు. అతని పుట్టుక ఎలాంటిదైనా అతడు దేవుని గుర్తింపు పొందాడు. యెఫ్తా తన సోదరుల మధ్య నుండి పారిపోయాడు. అతనితో పాటు కొంతమంది జనం వెళ్లిపోయారు. నాయకుడు కావడానికి యెఫ్తాకు 3 అభ్యంతరాలున్నాయి. అతడు వేశ్యాపుత్రుడు, బహిష్కరింపబడినవాడు, పైగా అల్లరి జనాన్ని పోగు చేసుకుని తిరుగుతున్నాడు. అయినా దేవుడు యెఫ్తాను ఏర్పరచుకున్నాడు. దేవుడు చేపట్టిన నాయకులు మొదట్లో ఎంతో అవమానానికి గురి అయిన వారే. మోషే, దావీదు మొదలైన వారికి ఆరంభంలో ఎంతో పరాభవం కలిగింది. యేసు ప్రభువును కూడా ఎంతో అవమానపరిచారు. ఆయన తృణీకరింపబడినవాడు. ఇల్లు కట్టేవారు తృణీకరించిన రాయే మూలకు తలరాయి అయింది. ఈయన మాకు వద్దు, ఈయన మా రాజు కాడు అని శత్రువులు నిరాకరించినప్పటికీ దేవుడు యేసుప్రభువును ఎంతో హెచ్చించాడు. అన్ని నామములకు పైనామము ఆయనకివ్వబడింది. ప్రియశ్రోతలారా, మీకొక మాట చెప్పాలి. లోకములో అందరూ దేవుని కుమారులు కారు. వారు తిరిగి జన్మించలేదు గనుక వారి పుట్టుక మంచిది కాదు. నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు కావాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. 4వ వచనం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. అప్పుడు గిలాదు పెద్దలు యెఫ్తాను తేవడానికి టోబు దేశానికి వెళ్లారు. అన్నారు, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండు, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేస్తాము. యెఫ్తా అన్నాడు, మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేశారే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా వద్దకు ఎందుకు రావాలి? గిలాదు పెద్దలన్నారు, అందుకే మేము నీ వద్దకు మళ్లీ వచ్చాము. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివవుతావు. గిలాదు అధికారులు యెఫ్తాతో బేరానికి దిగారు. యెఫ్తా ఒక షరతు విధిస్తున్నాడు. అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మీరు నన్ను గిలాదుకు తీసుకుని వెళ్తారు గదా. యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానినవుతాను. అది మీకు సమ్మతమా? గిలాదు పెద్దలన్నారు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేస్తాము. యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగాక. పెద్దలు యెఫ్తా పెట్టిన షరతుకు ఒప్పుకున్నారు. యెఫ్తా చాలా తెలివైనవాడు. గిలాదు పెద్దలకు గర్వభంగం కలిగించాడు. మొదట అతణ్ణి బహిష్కరించారు, ఇప్పుడతణ్ణి రమ్మని ప్రాధేయపడుతున్నారు. అంతట యెఫ్తా నాయకుడుగా సేనాపతిగా రంగప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగా అధిపతిగా అతణ్ణి నియమించారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా వినిపించాడు. యెఫ్తా అమ్మోను రాజుకు కబురు పంపుతున్నాడు, నాకు

మీద అభాండం వేస్తున్నాడు. లేనిపోని అభియోగం వారి మీద మోపుతున్నాడు. యెఫ్తా అమ్మోనురాజు చెప్పే అబద్ధాన్ని ఖండిస్తున్నాడు. అమ్మోనురాజా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమును గాని అమ్మోనియ దేశమును కాని ఆక్రమించుకోలేదు. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వస్తూ ఉండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేశుకు వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజుకు రాయబారం పంపారు. తన దేశం గుండా పోవటానికి ఎదోము రాజు వారికి సెలవు ఇవ్వనన్నాడు. అలాగే మోయాబు రాజు కూడా సెలవీయలేదు. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో ఉన్నారు. తరువాత వారు అరణ్య ప్రయాణం చేస్తూ ఎదోము మోయాబు దేశాల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగారు. వారు మోయాబు సరిహద్దుల్లోనికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా. ఇశ్రాయేలీయులు సీహోనుకు కూడా కబురు పంపి అతని దేశముకుండా వెళ్లడానికి సెలవిమ్మని మనవి చేశారు. సీహోను ఇశ్రాయేలీయులను నమ్మలేదు. వారిని తన దేశములో నుండి వెళ్లనీయలేదు. అతడు యాహసులో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. సీహోను అతని సమస్త జనము ఇశ్రాయేలీయుల చేతికి చిక్కారు. వారు ఆ జనాన్ని హతం చేశారు. ఆ తరువాత అమోరియుల దేశమంతా ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్నారు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరియులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వాధీనపరుచుకుంటావా? స్వాధీనపరుచుకోవడానికి కెమోషు అనే నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవిస్తున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదటి నుండి ఎవరిని తోలివేస్తాడో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకుంటాము. మోయాబు రాజైన బాలాకు కంటే నీవు ఏమాత్రమూ అధికుడవు కావుగదా. అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనా కలహించాడా? లేదే. ఎప్పుడైనా వారితో యుద్ధం చేశాడా? 300 సంవత్సరాల నుండి ఇశ్రాయేలీయులు హెష్బోను, అరోయేరు, అర్నోను పట్టణాలలో, వాటి శివారు గ్రామాలలో నివసిస్తున్నారే. ఇంతవరకు నీవు వాటిని ఎందుకు పట్టుకోలేదు? నీవు నా ఎడల దోషం చేస్తున్నావు. నేను నీ ఎడల తప్పు చేయలేదు. గాని నీవు నా మీదికి యుద్ధానికి రావడం వలన నా ఎడల నీవు నేరస్థుడివవుతున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు న్యాయము తీర్చునుగాక. ఇంత చెప్పినా అమ్మోనియ రాజు యెఫ్తా మాటలకు ఒప్పుకోలేదు. యెఫ్తా జరిగిందంతా స్పష్టంగా వివరించాడు. ఇశ్రాయేలీయులు దురాక్రమణ చేయలేదు. యెహోవా ఆ ప్రాంతాన్ని తమకు అప్పగించాడు. అమ్మోనీయులు ఇశ్రాయేలును నాశనం చెయ్యాలని అనవసరంగా యుద్ధం ప్రకటించారు. నాటి నుండి నేటి వరకు ఇశ్రాయేలు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తున్నది. అమ్మోనురాజు యెఫ్తా మాటలు పెడచెవిని పెట్టాడు. యెఫ్తా యుద్ధానికి సిద్ధమయ్యాడు. యెఫ్తా చాలాకాలం పరాయి దేశంలో తలదాచుకొని ఈ రోజున సేనాపతిగా యుద్ధాన్ని నడిపిస్తున్నాడు. యెఫ్తా ఉద్రేకంతో నిండిపోయి ఉన్నాడు. యెఫ్తా అన్యుల మధ్య నుండి వచ్చినవాడు. అయితే కొంతవరకు యెహోవాను ఎరుగును. యెఫ్తా మొక్కుబడి చెల్లించాలని దేవుడు కోరలేదు. కాని యెఫ్తా తన అన్య సాంప్రదాయం చేత ప్రభావితుడై తొందరపడి యెహోవాకు మొక్కుకున్నాడు. ఏమి జరిగిందో వినండి.

0: 29వ వచనం, యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరిస్తూ గిలాదు మిస్పేలో సంచరించి అక్కడి నుండి అమ్మోనీయుల వద్దకు సాగిపోయాడు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకున్నాడు, ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చునప్పుడు నాకు ఎదురుగా నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది నీకు ప్రతిష్ఠితమవుతుంది, దహనబలిగా దానిని అర్పిస్తాను. అప్పుడు యెఫ్తా యుద్ధము చేయడానికి వారి వద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాడు. అరోయేరు మొదలుకొని మిన్నీతు వరకు ఆబెల్ కెరామీము వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతం చేశాడు. అమోనీయులు ఇస్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణచివేయబడ్డారు. దేవుడు యెఫ్తాకు తోడై ఉన్నాడు. శత్రువులను ఎలాగైనా అతని చేతికి అప్పగిస్తాడు. అతడు యెహోవాకు మొక్కుబడి చేయవలసిన అవసరం లేదు, దేవుడు చెప్పలేదు. దేవుడు యెఫ్తాను ఎంతో హెచ్చించాడు. యెహోవా ఆత్మ అతని మీదికి రావడం జరిగింది, అది చాలు. అతడింకేమీ చేయవలసిన పని లేదు. యెఫ్తా ఎందుకు అలాంటి మొక్కుబడి దురుసుగా చేశాడు? నాకు ఎదురుగా ఏది వస్తే దాన్ని నీకు దహనబలి చేస్తానంటాడేమిటి? ఒకవేళ అతని స్నేహితుడే వచ్చాడనుకోండి, పొరుగువాడు ఎవడైనా వస్తేనో? ఆ వ్యక్తిని పట్టుకుని దేవునికి బలి ఇస్తాడా? అది ఎలా కుదురుతుంది? ఇది ఎలాంటి మొక్కుబడి? 34వ వచనం, యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతో నాట్యముతో బయలుదేరి అతనికెదురుగా వచ్చింది. ఆమెగాక యెఫ్తాకు మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకుని ప్రలాపిస్తూ అన్నాడు, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేశావు గదే. నీవు నన్ను తల్లడింపచేసే వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను. ఆమె అన్నది, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. యెహోవా నీ శత్రువులను అమోనీయులకు ప్రతీకారం చేశాడు, పగతీర్చుకున్నాడు. తండ్రి, నా కొరకు నీవు చేయవలసినది ఏమనగా, 2 నెలల వరకు నన్ను విడువు. నేను నా చెలికత్తెలు పోయి కొండలమీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపిస్తాను. అతడు సరే పో అని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాడు. ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండలమీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించింది. ఆ 2 నెలల తరువాత ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు జరిగించాడు. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరము ఇస్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేసే వాడుక ఉన్నది. యెఫ్తా దేవునికి మొక్కుకున్నాడు గనుక అది చెల్లించి తీరాలి. ఇది అతని తీర్మానం. సరే, ఇప్పుడొక ప్రశ్న మనకు ఎదురవుతున్నది. అతడు తన కుమార్తెను దహనబలి చేశాడా? నరబలి దేవునికి ఇష్టమా? దేవుడు అంగీకరిస్తాడా? యెఫ్తా మొక్కుబడి ఎలాంటిది? యెఫ్తా తప్పు చేశాడా? దేవుని వాక్యం అతడు చేసిన దానిని ఖండించడం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం అంటోంది, ఇకను ఏమి చెప్పేది? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించడానికి సమయం చాలదు. యెఫ్తాను దేవుని వాక్యం విశ్వాసవీరునిగా ప్రశంసిస్తున్నది. యెఫ్తాను గొప్ప విశ్వాసవీరుల జాబితాలో చేర్చింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం స్పష్టంగా చెప్తున్నది, నరహత్య చేయకూడదు, చిన్న బిడ్డలను దేవతలకు బలి ఇవ్వకూడదు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం, తమ దేవతలకు వారు చేసినట్లు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవద్దు. ఏలయనగా, యెహోవా ద్వేషించే ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేశారు. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేస్తారు గదా, అలాంటిది యెహోవా చేయమని చెప్పడు. అవి అన్యాచారాలు. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి కత్తి ఎత్తినప్పుడు దేవుడు వద్దు అని నివారించాడు. దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఒక్క అర నిమిషంలో ఇస్సాకు తల తెగిపోయేది, కాని దేవుడు అందుకు ఒప్పుకోలేదు. ఇంతకు యెఫ్తా ఏమి మొక్కుకున్నాడు? దానిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినండి 31వ వచనం. నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నాకు ఎదురుగా నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమవుతుంది, లేదా దానికి బదులుగా దహన బలి అర్పిస్తాను. ఇంతకు యెఫ్తా ఏమంటున్నాడు? నాకు ఎదురుగా వచ్చిన దానిని ప్రతిష్ఠిస్తాను, లేదా దానికి ప్రత్యామ్నాయంగా దహన బలి అర్పిస్తాను. యెఫ్తా ఇంకొక విధంగా అనుకుని ఉండవచ్చు, నాకు ఎదురుగా వచ్చిన దానిని దహన బలిగా అర్పించడానికి వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా దేవునికి కానుక ఇస్తాను, దాని వెల చెల్లిస్తాను. యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడా? అలా ఎన్నటికీ జరిగి ఉండదు. ఆమె దేవుని కోసం కన్యకగా ఉండిపోయింది. యెఫ్తా వేశ్యా కుమారుడు. యెఫ్తాకు ఒక్కతే కుమార్తె. ఆమె పెళ్లి చేసుకుని పిల్లలను కంటే యెఫ్తాకు మనమలు మనవరాండ్రు ఉంటారు. కాని తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు అతనికి ఎదురుగా వచ్చిన వ్యక్తి ఆయన కుమార్తె. అందుచేత ఆమెను దేవునికి ప్రతిష్ఠిస్తున్నాడు. ఆమె జీవితకాలమంతా పెళ్లి చేసుకోదు. ఇది ఆమె జీవిత తీర్మానం. కుమార్తె తండ్రికి విధేయురాలు. తండ్రి మాటను నిలువబెడతాను అంటున్నది. ఆమె తన కన్యాత్వాన్ని గురించి ప్రలాపించింది, అనగా ఆమె ఏ పురుషునికి పెండ్లి కుమార్తె కాలేదు. తన జీవితం తన కన్యాత్వం ప్రభువుకు సమర్పించుకున్నది. ప్రలాపించటం అంటే ఏమిటి? ఆమె దేవునికి చేయబడిన మొక్కుబడిని నెరవేరుస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది, ప్రార్థిస్తున్నది, ఉపవాసమున్నది, తనను తాను పరిశుద్ధపరచుకుంటున్నది, దేవుని సేవకు తనను తాను సమర్పించుకుంటున్నది. యెఫ్తా మొక్కుకున్నది తప్పనిసరిగా చెల్లించాడు. దేవుని ఎదుట అతడు బడాయి చెప్పుకోలేదు, చిత్తశుద్ధితో మొక్కుబడి చేసుకున్నాడు. ప్రసంగి గ్రంథం 5:2-5 వచనాలు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించడానికి ఆలస్యము చేయవద్దు. బుద్ధిహీనులయందు ఆయనకు ఇష్టము లేదు. మొక్కుకొని చెల్లించకుండా ఉండే కంటే మొక్కుకొనకుండుటే మేలు. తొందరపడి వాగ్దానాలు చేయవద్దు. యెఫ్తా వేశ్యా పుత్రుడు. అతని తల్లి ఒక వేశ్య. అతనికొక చక్కని కుమార్తె ఉన్నది. ఆమెకు పెళ్లి చెయ్యాలని, ఆమె పిల్లలను కనాలని ఎంతగానో ఆశించాడు. అయితే దేవునికి మొక్కుకున్నాడు, ఆ ప్రకారం చెల్లించాడు. సోదరీ సోదరులారా, దేవునికి అది ఇస్తాము ఇది ఇస్తాము అది చేస్తాము ఇది చేస్తాము అని తొందరపడి మాట ఇవ్వకండి. ప్రార్థనపూర్వకంగా వాగ్దానాలివ్వండి. 2 తిమోతి 2:11-13 ఈ మాట నమ్మతగినది. ఏదనగా మనమాయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. ఆయనను ఎరుగమంటే మనల్ను ఆయన ఎరుగనంటాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ముగింపులో ప్రార్థన చేసుకుందాం. పరమతండ్రి, నేటి వాక్య అధ్యయనమందు మమ్మలను ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞులం. న్యాయాధిపతుల గ్రంథంలో మేము నేర్చుకున్న సత్యాలను మా ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించండి. నీవు వాడుకున్న మనుష్యులు నీ చిత్తము నెరవేర్పునకు సాధనములు. సాధనము యొక్క స్వంత ఘనత ఏమీ లేదు, నీచేత వాడబడమే దాని ఘనత. ఈ పాఠమును మా ఆత్మల కొరకై ఆశీర్వదించుమని, మహిమ పొందుమని, విత్తబడిన వాక్య సత్యాలను సైతాను దొంగిలించకుండా అరికట్టుమని మా శ్రోతల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమై ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
1: యెఫ్తా ఎవరితో యుద్ధం చేసి ఇశ్రాయేలీలను విడిపించాడు? యెఫ్తా ఎవరితో యుద్ధం చేసి ఇశ్రాయేలీలను విడిపించాడు? 1. అష్షూరీయులు, 2. అమోరీయులు, 3. మోయాబీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఈనాటి సందేశంలో యెఫ్తా అనే న్యాయాధిపతిని గురించిన కొన్ని శ్రేష్టమైన విషయాలను తెలుసుకున్నాం. యెఫ్తా తన జీవితంలో అవమానానికి గురయ్యాడు, కానీ దేవుని కృపను బట్టి తన్ను త్రోసివేసిన వారే తన్ను కోరుకున్నారు. దేవుడు ఏర్పరచుకున్న నాయకులకు మొదట్లో తప్పకుండా అవమానాలకు గురవుతారు. అతడు తన దేశస్థులకు గొప్ప విజయాన్ని ఇచ్చే వ్యక్తిగా దేవుని వైపు చూడాలని నేర్చుకున్నాడు. దేవుడే వారిని ఏలాలని ప్రకటించాడు. యెఫ్తా కొద్దిగా ప్రాపంచిక గౌరవాన్ని పొందేందుకు ప్రయత్నించాడు. ఆయన మనకు స్వాధీనపరచుకోవడానికి ఇచ్చిన దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఆయన నుండి స్వీకరించిన దానిని ఆయన కోసమే మనం ఉపయోగించాలి. యెఫ్తాకు మోషే గ్రంథాలు బాగా తెలుసునని ఈ సందేశం మొత్తము మనకు కనిపిస్తుంది. అతని వాదన స్పష్టంగా ఉంది. అతని కోరిక సహేతుకమైనది. తను అధిపతిగా నియమించిన తర్వాత అతడు దేవుని సన్నిధిలో తన గురించి నివేదించుకున్నాడు. యెఫ్తా తన ప్రతిజ్ఞను నెరవేర్చడంలో ఏమి చేశాడో చెప్పడం కష్టం, కానీ దేవుని బిడ్డలుగా మనకు తొందరపాటు అనవసరం అనేది మనకు ఇక్కడ గొప్ప పాఠంగా అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా, ఈ సత్యాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం. సత్యవంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

0: ప్రియ శ్రోతలు, బాగున్నారా? క్రీస్తునందు ఆనందిస్తున్నారా? మీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? దేవుని వాక్యమందు దివారాత్రులు మనకు ఆనందమే. యోహాను సువార్త 5:39 యేసు ప్రభు అన్నాడు, మీరు లేఖనములను పరిశోధిస్తారు గదా, అందులో నిత్య జీవముంది. వాక్యం లేనిదే ఆరోగ్యము లేదు, భక్తి జీవితమందు ఎదుగుదల ఉండదు. భక్తి అంటే వాక్యానుసారమైన జీవితం. భక్తి జీవితంలో ఒక భాగం కాదు, అది మన జీవితమే. దేవునితో సరైన సంబంధమే భక్తి. భక్తి జీవితం పరిపక్వత దిశగా ఎదగాలి. క్రైస్తవ భక్తి అంటే ఆత్మ పంట. ఆత్మ ఫలాలు క్రైస్తవ సౌశీల్యం. గలతీ పత్రిక 5:22, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఫలములు ఫలించేవాడే క్రైస్తవ భక్తుడు. శ్రోతలు, రండి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. ప్రభు, నీ బిడ్డలమైన మేము విరిగి నలిగిన హృదయములతో నీ కృపాసనమును సమీపిస్తున్నాము. మమ్మలను కనికరించండి, ఆదరించండి, పరామర్శించండి. మా ప్రతి అక్కరను తీర్చే దేవుడవు, సృష్టికర్తవు. వర్తమాన భవిష్యత్ కాలాలు నీకు ఒకటే. సర్వజ్ఞుడవు, సర్వశక్తిమంతుడవు. నీకే మహిమ. మా శ్రోతలను, వారి కుటుంబాలను, వారి పిల్లలను నీ హస్తములకు సమర్పిస్తున్నాము. వారికందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించండి, కాచి కాపాడండి. వారి ఆధ్యాత్మిక భౌతిక అక్కరలు నీయందే తీరతాయి. క్రీస్తునందే ప్రతి ఆశీర్వాదము మీ బిడ్డలకు లభ్యమవుతుంది. ప్రియప్రభు, క్రైస్తవ కుటుంబాలలో ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండునట్లు కుటుంబ సభ్యుల వ్యక్తిగత నైతిక జీవితాలను ఉజ్జీవపరచండి. సంఘము కుటుంబానికి పొడిగింపు. కుటుంబాలు బలపడితే సంఘాలు బలపడతాయి. తండ్రి, కుటుంబ విశ్వాస ప్రమాణము నీ వాక్యమే అయి ఉండునట్లు నీ ఆత్మకార్యము జరిగించుమని వేడుకుంటున్నాము. నీ సంఘములలో సమైక్యత, సహోదర ప్రేమ, పరస్పర సహకారము, ప్రార్థనాశక్తి కలిగించండి. సంఘ శరీరము సర్వతోముఖాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాము. సంఘ శరీరమందలి ప్రతి అవయవము ఆరోగ్యవంతమై శిరస్సైన క్రీస్తును ఘనపరుచునట్లు ఆశీర్వదించండి. సంఘము పవిత్రమై పరిశుద్ధమై ఆధ్యాత్మిక అలంకారములతో నీ రాకడను నిరీక్షించే సంఘమై ఉండాలని ప్రార్థిస్తున్నాము. సంఘములు సంఖ్యలో ఆధ్యాత్మిక బలమందు అభివృద్ధి పథంలో పయనించాలని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును ఆశీర్వదించండి దేవా. దేశమందు ప్రజలలో నైతిక శీలము, పరోపకార బుద్ధి, భక్తి, పాపభీతి కలుగునట్లు దేశమందు ఈతి బాధలను తొలగించి నీ మహిమార్థమై నీ రాకడ దృష్ట్యా సిద్ధపరచుమని వేడుకుంటున్నాము. నేటి వాక్య పాఠమును మా ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించమని, సైతానీయ అంధకార శక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత పాఠంలో దేవుని వాక్యం ఎంత ప్రశస్తమైనదో, ఆయన వాక్యము మన జీవితాలలో ఎలాంటి సత్ప్రభావము చూపెడుతుందో విన్నాము. అవును, దేవుని వాక్యము మన విశ్వాసానికి ఆధారం. మన విశ్వాసం మన నైతిక ప్రమాణం. మన అనుదిన జీవితం దేవుని వాక్యం లేకుండా నిరాధారమై నిరర్ధకమైపోతాయి. ఆత్మలకు దేవుని వాక్యమే పౌష్టిక ఆహారం. పరిశుద్ధ జీవితానికి, సేవకు మనకు కావలసిన బలం దేవుని వాక్యమే మనలో ఉండి మనకు సరఫరా చేస్తుంది. మనలో ఉండి మనలను నింపే పరిశుద్ధాత్మే ఈ వాక్యాన్ని భక్తుల ద్వారా రాయించిన వ్యక్తి. దేవుని ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ ద్వారా, భక్తుల చేత ఈ పరిశుద్ధ గ్రంథం రూపొందింది. 2 తిమోతి 3:16 పౌలన్నట్లు ప్రతి లేఖనము దైవావేశము వల్ల కలిగిందే. ఇది ప్రయోజనకరమైన గ్రంథం. ఈ గ్రంథం ఉపదేశిస్తుంది, పాపాన్ని ఖండిస్తుంది, మన తప్పులను దిద్దుతుంది. బైబిల్ బోధ మనకు దేవుని నీతియందు శిక్ష గరుపుతుంది. దైవజనుడు ఏ సత్కార్యానికైనా వాక్యం సిద్ధపరిస్తేనే పూనుకోగలడు. వాక్యమే దైవజనుల సర్వసంసిద్ధత. 2 తిమోతి 2:9 పౌలన్నాడు, నేను సువార్తను ప్రకటించినందుకు నన్ను బంధించారు, నేను శ్రమపడుతున్నాను, గాని దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. వాక్యాన్ని ఎవ్వరూ బంధించజాలరు. ఇది స్వేచ్ఛగా భూదిగంతాల వరకు ప్రసరిస్తుంది, ప్రవహిస్తుంది. దేవుని వాక్యములోని ప్రతి మాట సృజనాత్మకంగా దేవుడు పలికింది. దేవుని అనాది సంకల్పసిద్ధికై దేవుడు చెప్పింది, ప్రవచించింది, పలికింది, ఉపదేశించింది దేవుని వాక్యం. కీర్తనలు 19:7 అంటోంది, యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అనగా బైబిలు యథార్థమైన సత్యగ్రంథం. అది ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది. యహోవా శాసనము నమ్మదగింది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టిస్తుంది. ప్రభువు శాసనమిది, ఇది జ్ఞానగ్రంథం, ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వం. నిర్దుష్టమైన ఈ గ్రంథంపైన మనం నిశ్చింతగా ఆధారపడవచ్చు. అంతేకాదు, ఈ బైబిలులోని సమాచారం సమగ్రం, సంపూర్ణం. దేవుని గ్రంథానికి ఏదీ చేర్చనక్కర్లేదు. సామెతలు 30:5-6 దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే, అనగా నిగ్గుదేరిన దేవుని మాటలివి. ఈ గ్రంథకర్త అయిన దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన మీకు కేడెము డాలు లాంటివాడై మిమ్ములను కాపాడగలడు. ఆయన మాటలతో ఏదీ చేర్చకూడదు, వాక్యాన్ని కల్తీ చెయ్యకూడదు. ఇది మేలిమి బంగారం, దాన్ని కల్తీ చెయ్యటం నేరం. అలా చేసేవారిని ఆయన గద్దిస్తాడు. దేవుని మాటలను కలగలుపు చేసి మాట్లాడితే అలా మాట్లాడినవాడు అబద్ధికుడు. బైబిలు సంపూర్ణ గ్రంథం, నమ్మదగిన గ్రంథం. మనము తెలుసుకోవలసినదంతా ఇందులో ఉంది. నిత్యరక్షణను గురించి, ప్రయోగాత్మకమైన జ్ఞానమును గురించి, మానవ సంబంధాలను గురించి, మన నీతి ప్రవర్తనను గురించి, క్రైస్తవ సౌశీల్యాన్ని గురించి దేవుడు మనకు చెప్పాలనుకున్నదంతా ఇందులో రాశాడు, రాయించాడు. లూకాసువార్త 16:17 ప్రభువు స్పష్టం చేశాడు, ధర్మశాస్త్రములో ఒక్క పొల్లైనా తప్పిపోవడం కంటే ఆకాశము భూమి గతించిపోవడం సులభం. అనగా దేవుని గ్రంథములోని ప్రతి మాట దేవుడు స్వయంగా పలికిందే. అందులోని ప్రతి సత్యము నిత్యమైనది, దానికి ఇహపరములలో తిరుగులేదు. లేఖనములు ఎన్నటికీ గతించవు, నశించవు. దేవుడన్నా దేవుని నోటి మాట అన్నా ఒకటే. దేవుడు మాట తప్పనివాడు. ఆయన మాటలో ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. చెప్పింది చెప్పినట్లే జరిగి తీరుతుంది. మనుషులు ఏది నమ్మినా నమ్మకపోయినా దేవుని వాక్యమును నమ్మి తీరాలి. దేవుని వాక్యమంతా బోధించాలి. వాక్యములో ప్రతి అంశము మనకు అవసరమే. వాక్యం పంచిపెడుతున్నామంటే ప్రజలకు జీవమును పంచి ఇస్తున్నామని అర్థం. 2 కొరింథీ 3:5-8 పౌలన్నాడు, మా వలన ఏమైనా అయినట్లుగా ఆలోచించడానికి మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్ములను కొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమవడానికి మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపుతుంది కాని ఆత్మ జీవింపచేస్తుంది. మరణకారణమైన పరిచర్య రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది, అయినా మహిమతో కూడింది అయింది. అందుకే మోషే ముఖము మీద ప్రకాశిస్తూ ఉన్న ఆ మహిమ తగ్గిపోయేదైనా ఇశ్రాయేలీయులు అతని ముఖమును తేరి చూడలేకపోయారు. ఇలా ఉండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉంటుంది. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తుంది. ఇది మహిమ సువార్త వాక్య పరిచర్య. దేవుని ఆత్మ జీవము గల సత్యాత్మ. దేవుని వాక్యానికి మన జీవితంలో ప్రథమ స్థానమివ్వాలని ఆయన చిత్తం. వాక్యం కేవలం అక్షరం కాదు, ఆత్మ. దేవుని ఆత్మ మానవ ఆత్మ ఏకీభవించినప్పుడు విశ్వాసి జీవితంలో గొప్ప లోతైన అనుభవం కలుగుతుంది. 1 పేతురు 1:23 శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారము. సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతా గడ్డి పువ్వు వలి ఉంది. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. లేఖనము నీలో నూతన ఆధ్యాత్మిక జీవాన్ని ప్రకల్పన చేస్తుంది. నీలో నూతన జన్మానుభూతిని కలిగిస్తుంది. మానవుడు సహజంగా ఆత్మయందు మృతుడు. దేవుని వాక్యం వల్ల, దేవుని ఆత్మ ద్వారా మనిషి బ్రతికించబడుతున్నాడు. మనిషిలో యేసు పునరుత్థాన జీవం ఆరంభమవుతుంది. అంతేకాదు, మన జీవితంపై వాక్యానికే సంపూర్ణ అధికారమున్నది. 119:89-91 యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత అనగా విశ్వసనీయత తరతరములు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు, అది స్థిరముగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేస్తున్నది. కావున నీ నిర్ణయము చొప్పున అవి నేటికీ స్థిరపడి ఉన్నాయి. సహజ మానవుని ఆశలు ఆకర్షణలు మనమీద పనిచెయ్యవు. దేవుని వాక్యం లోకమర్యాదను ఖండిస్తుంది. ప్రకృతి సంబంధమైన శోధనలను జయించడానికి దేవుని వాక్యం మనలో ఉండి మనకు జయం ప్రసాదిస్తుంది. మనలోని వాక్యశక్తి ఆత్మశక్తి ఏకమై మనల్ను నూతనపరుస్తాయి. ఈ విధంగా మనసు మారి నూతనమవటంచేత రూపాంతరం చెందుతాము. దేవునికి, దేవుని వాక్యానికి, వాక్యాధికారానికి మనం తలవగ్గాలి. వాక్యాహారం లేకుండా ఆత్మకు పోషణ ఉండదు. రానురాను ఆత్మ క్షీణించిపోతుంది. అందుకే మోషే తన ప్రజలనుద్దేశించి దేవుని మాటగా ఆజ్ఞాపించాడు. 2 కీర్తనలు 8:3 ఆహారము వలననేగాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియచేయడానికి ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవేగాని నీ పితరులేగాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యము మనకి రోజున పరలోకపు మన్నా. దీనితో దేవుడు మన ఆత్మలను పోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని వాక్యం ఏ రోజుకా రోజు మనకు అనుసరణ యోగ్యమైంది, ఆచరణీయమైంది. ఫలవంతమైన జీవితానికి, జయప్రద జీవితానికి మార్గదర్శకమైనది దేవుని వాక్యమనే బైబులు. 119:105 అంటోంది, దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అయి ఉన్నది. ప్రవర్తనను, జీవిత శైలిని వెలిగించే వెలుగు మాతృక దేవుని వాక్యమనే బైబిలు గ్రంథం. శ్రోతలు వినండి, బైబులంతా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షమే. దేవునికి మనకు ఈ ప్రత్యక్షం ద్వారానే సంబంధ సహవాసాలు ప్రాప్తించాయి. దేవునికి మనకు మధ్య ఈ బైబులే సహవాసమునకు, సమాచార ప్రకటనకు ఏకైక సాధనం. దేవుని మనసు, దేవుని తలంపులు దేవుని మాటలలో మనకు వ్యక్తమవుతాయి. దేవుని వాక్యములో అంకెలకు కూడా ఎంతో ప్రాముఖ్యముంది. 1 ప్రాథమికమైన అంకె దేవుని యొక్క ఏకత్వాన్ని సూచిస్తుంది. 2 సహవాసాన్ని చూపుతుంది. 3 సమైక్యతను చూపుతుంది. 4 భూసంబంధమైన పరిమాణాన్ని, విభజనను సూచిస్తుంది. 5 కృపకు సూచన. 6 మానవునికి గుర్తు, 7 దేవుని యొక్క అంకె సంపూర్ణత పరిపూర్ణత, 8 కొత్త ఆరంభానికి సూచన, 9 ఆశీర్వాద సమృద్ధి, 10 మానవ ప్రభుత్వపు సంఖ్య, 12 దేవుని ప్రభుత్వ సంఖ్య, 30 సంతాప సంఖ్య, 40 పరీక్షకు శోధనకు సంకేతం, 50 పండుగ ఉత్సవం, 70 మానవ సమాలోచనలు మానవుని తీర్పు. శ్రోతలు గమనించారా? దేవుని వాక్యమనే బైబిలులో మర్మములై ఉన్న సత్యాలు వాక్యమై అవతరించిన క్రీస్తునందు తీర్చబడినవి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎందుకు చదవాలి అంటే జ్ఞానానికి మూలం అందులో ఉంది, సత్యం అందులో ప్రత్యక్షమవుతుంది. అందలి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మనలను బంధకాల నుండి విడుదల చేస్తాయి, మనం స్వతంత్రులమవుతాము. ఇందలి జ్ఞాన సంపదలు స్వంతం చేసుకున్న వ్యక్తులు ధన్యులు. 2 తిమోతి 2:15 దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగా నిన్ను నీవే కనపరుచుకో అని పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతిని హెచ్చరించాడు. దేవుని వాక్యము, సువార్త సేవ, విశ్వాసి యొక్క వ్యక్తిత్వ వికాసము క్రీస్తునందు పరస్పర సమాశ్రితములవుతాయని మనకు తెలుసు. యెషయా గ్రంథం 55:10-11 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తేవానికి విత్తనమును భుజించేవానికి ఆహారమును కలుగుటకై అది చిగిచ్చి వర్ధిల్ల చేస్తుందో అలాగే నా నోటి నుండి వచ్చే వచనము ఉంటుంది. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది అన్నాడు దేవుడు. దేవుని వాక్యం ఆకాశము నుండి వర్షం కురిసినట్లు వర్షించాలి. ఇది విత్తనాలు చల్లే కాలం. విరివిగా వాక్యపు విత్తనాలు చల్లాలి. వాక్యాహారం తిని ప్రజలు బ్రతుకుతారు. దేవుని నోటి నుండి వెలువడే ప్రతి మాట దేవుని చిత్తమును పూర్తిగా నెరవేర్చిగాని ఆయన వద్దకు మరలి రాదు. దేవుని వాక్య బీజమెన్నటికీ నిష్ఫలము కాదు. దేవునికి సమస్తమును అనుకూలపరిచేదే దేవుని వాక్యం. విశ్వాసులం వ్యక్తిగతంగా దేవుని వాక్యం వలన బలపడటమే కాదు, వాక్య ప్రకటన వల్ల ఇతరులను బలపరిచిన వారమవుతాము. ప్రియశ్రోతలు, దేవుని వాక్యం మనలను పరిశుద్ధపరచి పవిత్ర జీవితానికి ఆయత్తపరుస్తుందని యాకోబు పత్రిక 1:23-25 చెప్పబడింది. ఎవడైనా వాక్యమును వినేవాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొనే మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు. వాడు తనను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోతాడుగదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చే సంపూర్ణ నియమములో తేరిచూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచేవాడు కాక క్రియను చేసేవాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు. బైబిలు గ్రంథ సత్యం మనలను క్రీస్తు సారూప్యానికి మారుస్తుంది. ఇది క్రమేణా మనలో కలిగే పరిణామం. యేసుక్రీస్తు యొక్క రూపం మనకు రావాలంటే దేవుని వాక్య ధ్యానం మనలో ఒక ప్రక్రియగా ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉండాలి. యేసుక్రీస్తును వెంబడించేవారు ఆయన శిష్యులు, శిష్యురాండ్రు ఆయన వాక్యాన్ని ఎంతైనా ప్రేమిస్తారు. యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటాను. యేసు ఆజ్ఞలను గైకొని ఆయనకు పూర్తిగా విధేయులైన వారికి యేసు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. ప్రేమలో విధేయత ఉంది. యేసును ప్రేమించేవారిని తండ్రి ప్రేమిస్తాడు. నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల నాకు కోపమొస్తుంది అన్నాడు తండ్రి. శ్రోతలు వింటున్నారా? విశ్వాసి జీవితంలో బైబిలు ప్రవచనాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. 1 కొరింథీ 14:31 ప్రవచనాల వల్ల అందరూ నేర్చుకునేది ఎంతో ఉంది. అందరికీ ప్రవచనాలు గొప్ప హెచ్చరికలు. అపొస్తలుల కార్యములు 2:17-18 అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, గనుక వారు ప్రవచిస్తారు అని యోవేలు ప్రవచనం. ప్రకటన గ్రంథం 19:10 యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమే. అందుచేత బైబిలు ప్రవచనాలను మనం శ్రద్ధగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు బైబిలే ప్రవచనాత్మకమైనది. దేవుడు తన చిత్తమును తన వాక్యము ద్వారా ప్రత్యక్షపరుస్తాడు. దేవుని సంకల్పము, దేవుని నిత్య ప్రణాళిక బైబిలులోనే గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అందుచేత బైబిలు అధ్యయనం మనకెంతో ముఖ్యం. క్రీస్తు కేంద్రితము కానిది అది ప్రవచనం కానే కాదు. ఏ ప్రవచనమైనా క్రీస్తును మహిమపరిచేది అయి ఉండాలి. క్రీస్తును ప్రకటించని ప్రవచనాలను దేవుడు గుర్తించడు, ఆమోదించడు. 1 యోహాను 4:1-6 ఈ విషయంలో మనము పాటించవలసిన హెచ్చరికలున్నాయి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లే మాట్లాడతారు. లోకం వారి మాట వింటుంది. మనమో దేవుని సంబంధులం. దేవుని ఎరిగినవారు మన మాట వింటారు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో తెలుసుకుంటాము. శ్రోతలు, దేవుని వాక్యం మన జీవిత వాచక పుస్తకం. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఇప్పుడు గతంలో ప్రకటన గ్రంథం వర్తమానాల్లో మీరు రాసుకున్న ప్రశ్నలకు మీరు రాయవలసిన సరైన జవాబులు చెప్తున్నాను. దయతో మీరు రాసిన జవాబులు అలా ఉన్నవో లేవో ఒకసారి సరిచూసుకోండి. మొదటి ప్రశ్న జవాబు: 7 సంఘాల్లో చివరి 2 సంఘాలేవి? వాటి ప్రత్యేకత ఏమిటి? 7 సంఘాల్లో చివరి 2 సంఘాలేవి? వాటి ప్రత్యేకత ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు: 7 సంఘాల్లో చివరి 2 సంఘాలు ఫిలదెల్ఫియా లవోదికయా. ఫిలదెల్ఫియా ఎత్తబడే పెండ్లి కుమార్తె, లవోదికయా విడిచిపెట్టబడిన వేశ్య. 2 ప్రశ్న జవాబు: ముద్రలు విప్పారు, బోరలు మోగాయి, సాక్షులు కనిపించారు. అయితే ముద్రలెన్ని, బోరలెన్ని, సాక్షులెందరూ, వారెవరు? జవాబు: 7 బోరలు 7, సాక్షులిద్దరు, ఏలియా, బాప్తిస్మికుడైన యోహాను. 3 ప్రశ్న జవాబు: దుష్టత్రయం లేదా నరకపు త్రిత్వం ఎవరు? జవాబు: ఘటసర్పం, క్రూరమృగం, అబద్ధ ప్రవక్త. 4 ప్రశ్న జవాబు: మృగపు ముద్ర ఏది, దానర్థమేమిటి? జవాబు: 666 అనే 3 అంకెలు. 6 అంటే మనుష్యుడు, అనగా అంత్యక్రీస్తు కూడా మనుష్యుడే అనే అర్థం వ్యక్తమవుతుంది. ఇక చివరిది 5వ ప్రశ్న: బబులోనులు ఎన్ని, అవి ఏవి, వాటి గతి ఏమైంది? జవాబు: బబులోనులు 2. 1 మత సంబంధ బబులోను, 2 వాణిజ్య బబులోను, మత సంబంధ బబులోను, వాణిజ్య బబులోను, ఈ రెండు కూలిపోయాయి, నాశనమైపోయాయి. ఇది వాటి గతి. ఇవి ప్రకటన గ్రంథధ్యానాల్లో మీరు రాసుకున్న ప్రశ్నలకు మీరు రాయవలసిన సరైన జవాబులు. అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు రాసి సకాలంలో పంపగలిగిన వారందరినీ ప్రభునామంలో అభినందిస్తున్నాం. వీలైనంత త్వరలో వారికి తగిన బహుమానాలు పంపించడానికి ప్రయత్నిస్తాం. ఇలా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ప్రశ్నావళిలో ఎంతో ఆసక్తిగా పాల్గొన్న వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. బైబిల్ అంతటిలో విన్న వర్తమానాల ద్వారా ఏమి నేర్చుకోగలుగుతున్నాం, అవి ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకోగలుగుతున్నాం అనేది ఎవరికి వారే స్వయం పరిశీలన చేసుకునేందుకు ప్రభు అనుగ్రహించిన ఈ సమయానికే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక రానున్న దినాల్లో కూడా ఇలాగే దైవ గ్రంథం నుండి అనేక సత్యాలు తెలుసుకుంటూ జీవితంలో అన్వయించుకుంటూ అనేక దీవెనలు ఆశీర్వాదాలు పొందుటకు ప్రభు మీకు మాకు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్.
2: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈ రోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి teluguttb@radio882.com.
3: నేను నీకు సహాయము చేదును, ధైర్యము కలిగి ఉండుము. మొదటి దిన వృత్తాంతములు 19:12-13. నేను నీకు సహాయము చేదును, ధైర్యము కలిగి ఉండుము. మొదటి దిన వృత్తాంతములు 19:12-13.

రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

బేత్లెహేము కుగ్రామంలో యేసు జన్మించాడు. కన్యక గర్భవాసాన పుట్టిన ఇమ్మానుయేలు శిశువై సత్రములో స్థలం లేక పశులశాలలో పరున్నాడు. కాపరులకు ఈ వార్త భయంగొల్పింది. అది సంతోషప్రదమైన శుభవార్త, క్రిస్మస్ కబురు. అక్షయుడైన యేసు రక్షణ తెచ్చిన క్రీస్తు. ఈ పాట రాసినవారు కొమ్ము కృపా.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిక్ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక వినీ యాడ్లో ద్రాక్ష తోటలు ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీల వంశం. యెషయా 5:7
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేలు జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు, ఫలించలా. అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 ఇయర్స్కి పైన వారు వచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్ లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం. మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెదికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెదకడం అన్నది దేని సూచిస్తుంది అని చూసినట్లయితే, ఈ అన్యజనుల కాలములో ఇజ్రాయెల్ జనులను తీసుకొచ్చి ఈ అన్యజనుల మధ్య నాటుతున్నాడు. వీరిని పెట్టుకుని వీరి యొద్ద ఫలాన్ని ఎదురుచూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటకును మనకి, అంటే ఇజ్రాయేలీలకి మనకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్, అది మీరు చూడగలరు. ఈ అంజూరపు చెట్టు అన్నది అన్యజనుల కాలం, అది మార్గంలో ఉండింది. ఒకరోజు ఇందులో దేవుడు ఫలాన్ని వెతికాడు, అందులో లేదు.
0: అవును.
1: ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఒక ఇందులో ఒక చిన్న ప్లస్ వారిలో ఉంది. అదేంటంటే యెషయా 5:7 చదివాం కదా.
0: అవును.
1: యెషయా 5 మనం చదివేప్పుడు ఆయన ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5:2 చూస్తే దానికి ఆయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ గా ఉంది. గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
0: ఫలం ఇచ్చింది,
1: ఫలిచేది కాని పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది. బలాత్కారము, రోదన. వారి దగ్గర బలాత్కారము, అదేవిధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
0: అక్కడ చేదు ఉంది.
1: ఎక్కడైనా ఫలాలు చూడగలిగామో అవి కారు ద్రాక్షలుగా ఉండే, ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా? ఏదో ఒక మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూజ్ చేస్తున్నామా లేదా? దేనికన్నా యూజ్ చేస్తాం. చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
0: అవునవును.
1: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను. మీరు నమ్ముతారో లేదోగా నాకు తెలీదు, అక్కడ వారి దగ్గర చీజ్ ఉంది. ఆ చీజ్ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు. దాని తర్వాత తింటున్నారు. ఆ స్మెల్ వారికి నచ్చిందట.
0: అలా ఒక విషయం,
1: అలా యూజ్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుగుకి పాలు విరిగితేనే కదా పెరుగు.
0: అవును.
1: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా. ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది. అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజూరపు చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజూరపు చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు, కానీ అందులో ఏమీ లేదు, ఫలమే లేదు, ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
0: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని, మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగు ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
1: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది.
0: ఒక అవకాశం
1: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూజ్ చేయాలి?
0: మాక్సిమం యూజ్ చేసుకోవాలి.
1: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
0: అవును,
1: సబ్స్టిట్యూట్ని లోనికి తెస్తున్నారు.
0: అది ఛాన్స్ టు,
1: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేశాడనుకోండి, తను మెయిన్ ప్లేయర్ గా మారిపోతాడు కదా.
0: అవును,
1: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనుకొచ్చి
0: మరి వారు
1: రెండు గోల్ వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
0: అవును, ఆ ఛాన్స్,
1: ఆ ఛాన్స్ ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో అంజూరపు
0: చెట్టు.
1: అయితే నా దగ్గరకొచ్చి సబ్స్టిట్యూట్ గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
0: ఇక్కడ మనం ఏం చేయలేము,
1: ఇంకా గోలే వేలేదే.
0: అప్పుడు ఆ అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే కాదు,
1: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3 సంవత్సరాలుగా
0: వెయిట్ చేస్తున్నాడు.
1: వెయిట్ చేస్తున్నాడు,
0: వెంటనే డిసైడ్
1: చేయలేదు. మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘశాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు, ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళ మరి ఎక్కడా కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెదికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండుతిన్న వెంటనే తరిమివేశాడేగాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడేగాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివ్ ఏంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వు ఉండకూడదు, తోట ఉండకూడదు అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
0: చివరిగా అందులోకి తిరిగి రావాలనే కదా,
1: రావాలని ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు గదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే, లేక బురుజు నాటబడినా సరే, అటువంటి మొక్క ఎదిగినా సరే, అది వేరెవరూ పెరికి వేయొద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికి వేసేప్పుడు మంచి వాటిని, మంచి విషయాలను కూడా మీరు పెరికి వేస్తారు.
0: అవును, మిస్ అవుతుంది వారు.
1: పలు సమయాల్లో మనము అనేక మందిని, అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్ళు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను, మా వీడియోస్ అన్ని తీసి అనేక మంది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు, మేము ఆపడం లేదు. ఆ సరి, గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
0: ఓహో, మీ వద్ద పర్మిషన్ అడగకుండానే.
1: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు, క్యాచింగ్ ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
0: ఏదైనా
1: ఏదంటే అది లేటెస్ట్గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకొని
0: మీరు
1: నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్లో ఉంటుంది, లోనికి వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు. అప్పుడు నేనేం చేశానంటే ఒక రోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను, నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్కి కాపీరైట్ పెట్టాను, అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే 10 మంది ఫోన్ చేశారు, అయ్యా మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే 10 మంచి విషయాలు ఏం చేస్తున్నాను,
0: అది కూడా స్పాయిల్ అవుతుంది.
1: ఈ పనిని దేవుడే చేస్తున్నాడు, ఆయన చేసేప్పుడు కరెక్ట్గా చేస్తున్నాడు,
0: ఆయనకది తెలుస్తుంది,
1: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు, నువ్వు ఈ పని చేయొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతము ఎటువంటిదిగా ఉందో చూడండి, అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని ఉండని అంటున్నాడు. సో గాడ్ ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర కారు ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే, ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకు ఇష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు, అది క్లోజ్ చేసే అంటున్నాడు. అదింకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం. ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేలు వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు, దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు.
0: అపొస్తలు పాలను గురించి కూడా
1: మెన్షన్ చేశా, ఆయన అట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళను, మరొకరిని తెద్దాం. ఇప్పుడు అట్లే ఇలా యోచించండి, ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం? మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరి వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా? అబ్రహాం టు క్రైస్ట్. 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను.
0: సొంత కుమారుణ్ణి
1: పంపాను. వారేం చేశారు? వినలేదు. అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను, ఆ ద్రాక్ష తోటను వదులు, కంచిన పడగొట్టు, మేయబడనివ్వు, మనమందులో మరొకటి చేద్దాం, వేరొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంజురపు చెట్టును నాటాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏంటంటే, వారికి చివరిగా క్రైస్ట్, మనకి మొదటే క్రైస్ట్. వారికి క్రీస్తు చివరిగా మినిస్ట్రీ చేశాడు,
0: అవును.
1: మన ఆరంభదశే క్రైస్టు. ఇప్పుడు అట్లే కొనసాగుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే, మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు? మనమది సరిచేయాలి. డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా? ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు, అక్కడికెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రం టీచర్ చెప్తుందా? తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా?
0: బెటర్గా ఉండాలని చెప్పారు,
1: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో. రెవల్యూషన్లో ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా, ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫెసీ సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్ముర్ణ సంఘంలో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్ముర్ణ తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డదుండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
0: అంటే ఆ స్టేజ్లోనే
1: మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే, ఇక్కడి నుండి మరో స్థాయికి
0: బేసిక్గా ఉండాలి. విత్తిన ఆ స్థలానికైనా
1: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు.
0: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
1: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగున్నాయా అలా చెప్పడం,
0: మనం తప్పు చెప్పడం
1: లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా? అలా వెళ్లే కొద్దీ
0: ఫ్రూట్.
1: ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు
0: అయితే విజ్ఞానం పెరిగిపోయింది, ఇంటెలిజెన్స్
1: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా,
0: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
1: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే, మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే, అందులో ఏమీ ఉండబోతుంది? అయితే ఇంట్లో ఉన్న 10 మంది కూడా బలంగా ఉంటారు, ఆ 10కి ఈ 10కి డిఫరెన్స్ ఉంది కదా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఎలాగున్నారనేదే ముఖ్యం. నా దగ్గర 10 మంది ఉన్నారు, నా చర్చిలో 50 మంది ఉన్నారు, వారిలో అంతమంది పరలోకానికి వెళ్లడం ఎంత బాగుంది.
0: అయితే ఆ గార్డ్నర్ వచ్చి చూస్తున్నాడు, ఏదో ఒక ఫలం వస్తుంది అని.
1: అదే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు,
0: సిన్సియర్గా ఆయన
1: వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘానికై ఇంకా పని చేస్తున్నాడు.
0: ఎందుకంటే ఆయన సరే నరికేయండి అని చెప్పలేదు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి.
1: అదే మీరు ఈ యొక్క మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరో చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పాడద్రోయబడి ఉన్నాడు. సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ముందు
0: నేరం మోపుతూ
1: ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకటిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు,
0: అక్యూస్ చేస్తాడు,
1: ఇతని చేస్తున్నాడు, చూడండి ఇలా యోచిస్తున్నాడు, చూడండి ఇలాగ ఆలోచిస్తున్నాడు, చూడండి ఫోన్లో ఇలా చూస్తున్నాడు, చూడండి మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
0: న్యాయంగా
1: కోపగించుకోవాలి. కానీ ఇటువైపు ఒకరు కూర్చుని, లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు. నువ్వెలా చెప్తున్నావు? నా రక్తంలో కడిగానయ్యా. ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్.
0: ఇది ఒక అర్థమైంది.
1: ఇది బైబిల్ చెప్పేటువంటిది. మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూజ్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూజ్నే.
0: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు.
1: ప్రయత్నం. ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
0: ఆయన చెప్తున్నాడు, యోబును గురించి, యోబును చూసావా, ఆయన గొప్పతనాన్ని. ఆయన
1: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా, ఇతను అక్యూజ్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడో చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా

0: అనీతిమంతుడు, ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనేమో ఇప్పుడున్నవారేం చెప్తున్నారు. ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు? ఎందుకు నీతి నీతి అంటున్నావు? ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
1: అదేంటంటే వన్స్ అయ్యా
0: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్ము. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు, ఒక 100 అని. నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నావు? నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ ఏం చెప్తుంది? ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయొచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయొచ్చు. అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే, ఇలా మీరు చెప్పి చూడండి. పర్వాలేదు, నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు. అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు, పర్వాలేదు చాలా స్ట్రెయిన్ చేయద్దు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, రైజెస్ చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు. టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
1: అది
0: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
1: ఇప్పుడు ఈ పారాబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పారాబుల్ ద్వారా?
0: విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలనిస్తే తీసుకెళ్లి నా కొట్టులో చేర్చి పెడతానంటాడు.
1: ఓకే,
0: అయితే ఇవ్వకపోతే అదే ఇక్కడ ప్రశ్న.
1: అక్కడే ఒక వార్నింగ్ వస్తుంది.
0: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడు చూడండి, అది ఫలించినా సరి, 39.
1: అవును,
0: ఫలించినా సరి, లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
1: ఇక్కడ కంక్లూషన్
0: ఇచ్చేశాడు.
1: అందుకనే ఆ పరలోక రాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు. ఫైనల్గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
0: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
1: క్రియలేని విశ్వాసం.
0: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 వీకే మీరింటికెళ్ళచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే,
1: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
0: డిసిప్లిన్ ఇచ్చిన టాబ్లెట్స్ని కరెక్ట్గా వేసుకుని, చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా ఒక వారంలో ఇంటికెళ్ళచ్చు.
1: కరెక్ట్.
0: డాక్టర్ ఒక వారంలో ఇంటికి వెళ్ళొచ్చన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ ఒక వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే, ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తెండి అని చెప్తే ఇక వారంలో వెళ్తారా?
1: వేరే ఎక్కడికో పోతుంది,
0: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోగ్గా చెప్పినా అదే నిజం, వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు, నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
1: అది ఇచ్చాడు కదా, ఇన్స్ట్రక్షన్
0: ఇస్తున్నాడు. లేని ఎడలా, అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి. లేని ఎడలా 9లో ఉంది, లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్,
1: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
0: ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగని అది చెప్తాను. ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా, ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదండి. ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు. ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
1: అవును,
0: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
1: ఎదురు చూస్తున్నా
0: అన్నాడు.
1: సీజన్ ఆర్ అవుట్ ఆఫ్ సీజన్,
0: యూ మస్ట్ గివ్ ద ఫ్రూట్,
1: సమ్ ఫ్రూట్
0: ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే
1: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
0: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈరోజు మనం అదే కదా చెప్తున్నాం,
1: మన పరిస్థితులు, మన సమస్య,
0: మన పరిస్థితి
1: ఉంటే నేను కరెక్ట్ గా ఉంటాను.
0: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడయ్యారు. నోవహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
1: అర్థమైంది.
0: దానిలో ఒక నీతిమంతుడు ఉండాడు కదా,
1: సాల్ట్ అండ్ లైట్
0: ఉండాడు కదా, నోవహు ఉండాడు కదా. సొదొమ్ము కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
1: లేదు.
0: దాని మధ్యలో నీతిమంతుడు ఉండాడు కదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు కదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
1: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు,
0: పరిస్థితిని చెప్పలేము, దేనిని

0: కూడా చెప్పలేము.
1: క్లియర్గా చెప్పాను.
0: అవును, అతను అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
1: ఆ ప్రశ్న రాదు.
0: ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా
1: మారలేదు.
0: ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడెవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం? ఆ పిల్లోడు వలన నా పిల్లోడు చనిపోయాడు. జస్టిఫై చేస్తున్నాం.
1: సరే, మనం ప్రేక్షకులకు సరేనండి, మీరు చెప్పేదంతా రైట్ అండి. నేను మిస్ కాకుండా ఉండాలి అనే వారికి మీరు ఏం చెప్తారు?
0: అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్థలములో అక్కడ అన్సీజన్, ఇక్కడేం చెప్తున్నాడంటే 3 సంవత్సరాలుగా ఉంది. 3 సంవత్సరాల్లో ఒక సీజన్ టైం వచ్చి ఉంటుంది కదా.
1: అంటే పలు సీజన్లు వచ్చాయి.
0: ఫలానిచ్చే ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదై ఉంటుంది? సీజన్ లోని ఫలాన్ని ఇవ్వలేదు.
1: స్టబన్ గా ఉంది. అప్పుడు మనస్సుని క్లోజ్ చేసింది.
0: ఇప్పుడు ఇది సీజనే కదా. హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చ్ ఉంది, చర్చ్ లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
1: అన్ని అవైలబుల్ ఫింగర్ టిప్ లో ఉన్నాయి.
0: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్ గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు. ఈనాడు ఒక కాలంలో అనుకున్నా దొరకరు.
1: లైబ్రరీకి వెళ్ళాలి.
0: కొందరైతే ఇస్రాయల్కి వెళ్ళి చదువుకున్న వారున్నారు, 30 సంవత్సరాల క్రితం. అంత కష్టపడి చదివారు. ఇంతకుముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలు ఉండేవి. ఫోన్లో మరి ట్రంకాల్ చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
1: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
0: ఎందుకు ఫలించడం లేదు?
1: రీజన్
0: చెప్పలేకపోతున్నాం కదా. మీరు కొంచెం ఓవరాల్గా థింక్ చేసి చూడండి. 3 సంవత్సరాలు ఆ చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా.
1: ఖచ్చితంగా
0: ఫలాన్నిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏమడుగుతున్నాడు? 3 సంవత్సరాలు అంటే ఫలాన్నివ్వల, ఎందుకంటే సీజన్ లేదు. కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది. సీజన్లో ఊరికనే ఉంది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
1: సరే, ఫలం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను. నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
0: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి.
1: అప్లికేషన్తో ఉండాలి.
0: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం. ఒట్టి ప్రోగ్రామ్కి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా, ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 500,000-600,000 మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను, ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ. ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ. ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది మనల్ని మనమే పరీక్షించుకుంటే న్యాయం తీర్చబడం. నన్ను నేను సరిచేసుకోవాలి, నేను ఫలించాలి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టిచ్చే ఫలము, అక్కడైతే బలాత్కారము, రోదన అనేది ఇస్రాయేల్ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ వేరొక విషయం చెప్పబడుతుంది. అయితే మనకి న్యూ టెస్టమెంట్లో ఫలాలనేవి ఆత్మఫలాలు. ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనకిచ్చి ఉన్నాడు. ఇందులో మనం ఫలిస్తున్నామా? త్రవి ఎరువు వేయడం ఉంది కదండి, అదే హోలీ స్పిరిట్ న్యూ టెస్టమెంట్లో. ఆయనేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒకే ఒక పండు. ఆ ఫలమేది? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
1: ఆ హోలీ స్పిరిట్ విల్లింగ్ టు డూ.
0: నేడాయన అది చేస్తున్నాడు, దిగి చేస్తున్నాడు.
1: మనం ఎలా వచ్చేసి
0: ఎలా చేసి ఆయన చెప్పేటువంటిది నేను విని, ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా ఆ జీవితంలో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం. అవునా?
1: అవును.
0: కొందరు బిడ్డలు చూస్తే సరేనా చేస్తాను కాని చేయని చేయడు, కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూప్లో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
1: ఓకే.
0: ఇస్రాయేలీలో ద్రాక్షతోట కంచెను కొట్టివేసినవాడు అంజూరపు చెట్టును నరికి వేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండునూ మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పారాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్స్ ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్ గా ఎలా ముగించాలి అని చెప్పండి.
0: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
1: ఇచ్చాడు.
0: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు, మనము మంచి ఫలాలిచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది, ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది. ఆ ఫలము కోసే కాలం వచ్చింది, అది కోసి ఆయన ఏం చేశాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. మిగిలినది దారిలో వేసి తొరికినట్టుగా ఉంటుంది, అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డదియు న్యాయ తీర్పు పరలోకము మన కంటికి ముందుగా ఉంది. ఫలిస్తే పరలోకం, లేకపోతే న్యాయ తీర్పు, రెండు ఇక్కడే ఉన్నాయి.
1: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్ గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా, దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ తో కలుద్దాం. వందనములు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: కార్యక్రమానికి స్వాగతం బ్రదర్ జగన్. ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుందాం. పలు ప్రశ్నలున్నాయి, ఇది పార్ట్ 2. ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలంటే, కార్యక్రమాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే దీనికి ముందున్న కార్యక్రమం చూస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా అర్థమవుతుంది. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ది ప్రోగ్రామ్. గత వారంలో మనం మాట్లాడుకున్నది, లేదా గత వారంలో మనం నమోదు చేసిన కార్యక్రమంలో ఫ్యాక్టరీలో ఉన్న సీక్రెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు చెప్పిన ఒక విషయం చాలా డిఫరెంట్గా ఉంది. లూక్లో రాయబడిన నమోదులు అయితే అన్ని వృక్షములను చెట్లను చూడండి అని చెప్పినప్పుడు ఒక ఓల్డ్ హిస్టరీ టర్నింగ్ పాయింట్గా మాట అమర్చబడింది. నేను ప్రశ్న కూడా వేశాను, ఒక మనిషి యొక్క విశ్వాసం, అబ్రహాం యొక్క విశ్వాసం ఈరోజు మనం ఎంతవరకు మాట్లాడుకున్నామంటే, ఈ గ్లోబల్ ఇంపాక్ట్కే ఆ వన్ మ్యాన్ ఫెయిత్ ఒక వ్యత్యాసంగా ఉంది. ఆ విషయమును, ఫ్యాక్టరీని మనం ఎలా కనెక్ట్ చేయాలి, లేదా ఆ ధోరణిలో ఇది ఎలా వస్తుందని ఒక ప్రశ్నగా అడుగుతున్నాను.
1: ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసానికి ఈ అంజూరపు చెట్టు చిగురించడానికి అది స్టార్టింగ్ పాయింట్ మరియు ఎండ్ పాయింట్గా ఉండే విషయం. అబ్రహాం యొక్క విశ్వాసం అనేది మనమెవరమును తృణీకరించలేని ఎంతో గొప్ప సత్యం. అది అందులోనూ ప్రత్యేకించి ఈ విషయానికి, ఫ్యాక్టరీకి, అంజూరపు చెట్టు ఇస్రాయెల్ దేశానికి పోలుస్తూ అది స్వతంత్రించుకోవడానికి అబ్రహాముకు మూడు కార్యాలు దేవుడు చేయమంటున్నాడు. అదే ఈనాటికి ఫార్ములా. ఒకటి, అబ్రహామును చూసి చెప్తాడు, నీవు ఉన్నటువంటి ఈ దేశాన్ని చూడు అని అంటాడు. తూర్పు నుండి పడమర వరకు లుక్ ఫస్ట్ చూడమంటాడు. రెండవది లేచి నడవమంటాడు. మూడవది తను అడుగుతాడు, నేను దీనిని దేనిని బట్టి స్వతంత్రించుకోగలను, నాకెటువంటి కన్ఫర్మేషన్ మీరిస్తారన్న వెంటనే దేవుడు చెప్తాడు, నేను చెప్పేది బలి ఇవ్వు, ఆ బలి ఇచ్చిన తర్వాత నీకు ఆ కన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటాడు. ఇది సాక్రిఫైస్. మొదట చూడాలి, తర్వాత నడవాలి, తర్వాత స్పిరిచువల్ యూ నీడ్ టు యాక్ట్. ఈ మూడు కార్యాలు మీరు చేసేప్పుడు ఈ దేశము తనకు స్వాధీనమవుతుంది. ఈ మూడు కార్యాలను ఇస్రాయిలు జనులు ఎప్పుడెప్పుడు చేస్తారో అప్పుడంతా దేశం వారికి లభించింది. మధ్యలో 70 సంవత్సరాలు ఆ దేశాన్ని వదిలేశారు, పోయింది. ఇప్పుడు ఒకడు చూసి ఆ దేశాన్ని గుచ్చి చింతిస్తాడు, నా దేశము యొక్క ప్రాకారము ధ్వంసం చేయబడింది. ఒకడు చెప్తాడు, దేశం శిథిలమైపోయింది, ఇప్పుడు నువ్వు అక్కడికెళ్ళంటున్నాడు. తను బయలుదేరి అక్కడికెళ్తున్నాడు. తను ఫస్ట్ దేశాన్ని చుట్టి చూశాడని ఉంటుంది.
0: అవును.
1: తర్వాత చివరిగా దేవునికై యాక్ట్ చేస్తున్నాడు. ఆలయం కడుతున్నారు, తిరిగి బలిపీఠం ఉంచుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు 1948 ముందర వరకును ఈ దేశాన్ని వారు చూడలేదు, చూడనివ్వలేదు కూడా దేవుడు. దాని తర్వాత ఈ దేశము చుట్టూ చూసిన వారు ఒక బుక్ రాస్తున్నారు, దేశం పాడై ఉంది, దీనికి డేవిడ్ సిటీ అని పేరు, ఆ డేవిడ్ సిటీ అంటే దావీదు నగరం ఇదేనా అని చెప్పి వారు వస్తున్నారు. ఆ తర్వాత వస్తున్నారు ట్రావెలర్స్, వారు వచ్చి నడిచి, వారికి జయనిస్ అని వారికి పేరు, వారిలోనికి వస్తున్నారు, వచ్చి అటు తర్వాత వారిలోనికొచ్చి కార్యాలను జరిగిస్తున్నారు. సో అబ్రహాముకు దేవుడు చెప్పించింది ఇదే. అయితే అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఈ దేశాన్ని ఎందుకు కోల్పోయారనేది ఉంది కదా, ఫ్రీగానే ఇచ్చాడు కదా దేవుడు, ఎందుకు పోగొట్టుకున్నారు అది అన్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో మోషే స్పష్టంగా చెప్తున్నాడు, ఈ దేశాన్ని దేవునికి విరోధమైన కార్యాలు చేసేప్పుడు ఈ దేశము నుండి వెళ్లగొట్టబడదురు అని చెప్తున్నాడు. రెండవది సొలొమోనుతో చెప్తున్నాడు, నువ్వు నేను చెప్పినట్టుగా చేయక విగ్రహములను దేనో తీసుకొచ్చి నాకయిష్టమైన కార్యము నీవు దేశంలో చేసినట్లయితే ఈ దేశము యొక్క రాజ్యభారం నీ యొద్ద నుండి పోతుందంటాడు. సో దేశం పోయింది, రాజ్యభారం పోయింది. దేవుడు చెప్తున్నాడు, తిరిగి నిన్ను తెస్తాను, తిరిగి రాజ్యభారాన్నిస్తాను, అన్నీ చేస్తాను, అయితే దేశాన్ని శుద్ధీకరించాలి, మీరిది జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయేలీలు తిరిగి వచ్చేశారు, వచ్చి ఆల్మోస్ట్ 75 ఇయర్స్ అయింది. అయితే వీరు ఇప్పుడు దేశాన్ని అదేవిధంగా చూసుకుంటున్నారా, దేవుడు ఇష్టపడినట్టుగా దేశముందా అని అడిగితే లేదు. అప్పుడు ఎందుకు ఇంత సమస్య, మీరు అడిగారు కదా ఈ దేశంలో ఇన్ని సమస్యలా, 1 మంత్స్ ఫెయిత్ దేవుడిచ్చాడు, దేశంలో ఎప్పుడు సమస్య వస్తుందో చూడండి, న్యాయాధిపతుల కాలంలో సమస్య, ఎందుకు సమస్య వస్తుంది, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు, తర్వాత సొలొమోను కాలంలో ప్రాబ్లం వస్తుంది, దేవునికి విరోధంగా చేస్తున్నారు, తర్వాత ఈ మనషే ఈ రాజుల కాలంలో సమస్య ఏర్పడి దేశం చేయి వదిలేలింది, ఇప్పుడును దేవునికి అయిష్టమైన కార్యాలు యెరూషలేములో ఉన్నాయి. మనం మాట్లాడేప్పుడు కూడా ఇంతకుముందే మీతో చెప్పుకుంటాననుకుంటా, ఐ నెవర్ అక్సెప్ట్ జెరూషలేం ఆర్ ఇస్రాయెల్ ఎస్ ఎన్ హోలీ ల్యాండ్, ఇట్స్ ఎ ప్రామిస్డ్ ల్యాండ్. పుణ్యభూమి పవిత్రస్థలం కానే కాదు. ఎక్కడకూడా బైబిల్లో అది పవిత్రస్థలమని చెప్పలేదు. అయితే వాగ్దాన భూమి ఎవరికి? మీరు చెప్పిన అబ్రహాముకు వాగ్దాన భూమి, ఒక కవనెంట్. ఆ కవనెంట్ వారు కోల్పోతున్నారు చూడండి. కోల్పోయినప్పుడు చేయి వదిలిపోతుంది, తిరిగి తీసుకొచ్చి చేరుస్తున్నాడు. దానికైనా ప్రాసెస్ ఉంది, ఒక టైం ఉంది, ఒక పర్టికులర్ ఇయర్స్ ఉంది. ఇవన్నీ కూడా చేరి ఇప్పుడు ఇస్రాయేల్ తిరిగి అంజూరము చిగిరించింది,
0: పూసింది.
1: ఆ అంజూరపు చెట్టును చక్కగానే ఉంచాడు దేవుడు. వారంతటా ఎండిపోవడానికి కాపు కాయనందువల్ల ఎండిపోయే స్థితికి వస్తున్నారు. తిరిగి దేవుడు వారిని చిగిర్చడానికే చేస్తున్నాడు. ఇది అందరికీ వర్తిస్తుంది, మనకి వర్తిస్తుంది. దేవుడు మనతో నిబంధన చేశాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన మనకి, న్యూ కవెనెంట్ మనకిచ్చాడు. మనం ఈ అంజూరపు చెట్టు వలె దేవుడెదురు చూస్తున్న ఫలాన్నిస్తున్నామనేది ప్రశ్న. అంజూరపు చెట్టు చిగిరించి మరలా ఏర్పాటవడం ఆయన కవెనెంట్కైనా ఒక నెరవేర్పు. దానికి మధ్యలో కోల్పోయినవన్నీ మన అతిక్రమం. అదే ఇక్కడుంది.
0: ఈ కవెనెంట్ని గమనిస్తే మరి కవెనెంట్ ఇంకా కాంట్రాక్ట్ రెండిటికీ వ్యత్యాసం ఉంది. కాంట్రాక్ట్ అనేది ఒక పీరియడ్, అది ఓకే. కవెనెంట్ అనేది తరచుగా కొనసాగించబడుతుంది. అయితే మరలా మరలా దేవుడు ఆయన ఇచ్చిన వాక్కు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు. మరలా మరలా అక్కడే మిస్టేక్ జరిగినప్పటికీ ఆ కవెనెంట్ని అలాగే కొనసాగిస్తూ వస్తున్నాడు. మరి కవెనెంట్, కాంట్రాక్ట్, ప్రామిస్. సో దీన్ని గమనిస్తే ఎంత కరెక్ట్గా దేవుడున్నాడు, మనల్ని సెపరేట్ చేసి ఈ లాగును ఉండాలని చెప్పడం అనేది చాలా స్పష్టంగా ఉంది. మనం ఎలా కవెనెంట్ని విడిచి బయటికి వచ్చినను ఆయన తరచుగా మళ్ళీ మళ్ళీ కంబ్యాక్ కంబ్యాక్ అని చెప్పడం చాలా వ్యత్యాసంగా ఉంది. ఈ కార్యంలో
1: కవెనెంట్ వచ్చి ఎప్పుడు ఇద్దరు మెయింటైన్ చేయాలి.
0: అవును,
1: ఇద్దరు మెయింటైన్ చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది.
0: దేవుడు కరెక్ట్గా ఉన్నాడు,
1: ఆయన సైడ్లో ఇప్పుడు ఆయన కరెక్ట్గానే ఉన్నాడు. నేనే ఎక్కడో మిస్టేక్ చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈయన దగ్గరున్న మరొక స్పెషాలిటీ ఏంటంటే, నువ్వు కవెనెంట్ వదిలి వెళ్ళావు, అందువల్ల కవెనెంట్లో ఇక నీకు నాకు ఎప్పుడు లేదని చెప్పడు.
0: అదే ఆశ్చర్యంగా ఉంది.
1: నువ్వు వెళ్ళు, నిన్ను మరలా ఈ కవెనెంట్లోకి ఎలా తేవాలో నాకు తెలుసు అనుకుంటాడు. దానికొక కారణముంది. ఏంటంటే ఇది కాంట్రాక్ట్, కవెనెంట్ అన్నిటినీ దాటి ఒక రిలేషన్షిప్. నేను ఆయనకి బిడ్డగా ఉన్నాను, కుమార్తెగా ఉన్నాను, కుమారునిగా ఉన్నాను. అలా ఉంటున్నప్పుడు ఎంతగా కుమారుడు వెళ్ళినా తిరిగి రావాలనే ఉద్దేశం తండ్రికి ఎప్పుడూ ఉంటుంది,
0: ఫాదర్స్ హార్ట్.
1: అవును, అలా తాను తిరిగి వచ్చేప్పుడు ఆ కవెనెంట్ని రెడీ చేసి అట్లే నూతన పరుస్తూ ఉంటాడు ఆయన.
0: యాక్టివ్గానే
1: లైవ్గా ఉంటుంది. అది అది పోదు. ఇప్పుడు మరి సొలొమోన్తో చెప్తాడు, మనషేతో చెప్తాడు, రాజ్యభారము నిన్ను వదిలి వెళ్ళదని నేను అది దావీదుకు చెప్పినా గాని నేనిప్పుడు లేకుండా చేస్తానని చెప్తాడు కోపములో. అయితే తిరిగి దావీదును తలుచుకుంటాడు.
0: అవును,
1: తలచుకుని సరే ఆ రాజభారంలో ఒకరు రాని అనంటాడు. దేశము నుండి మిమ్మల్ని బహిష్కరిస్తాను. యోబు, దానియేలు, ఆ నోవహు వంటి వారు తిరిగి ప్రార్థించిన మీకు చెవియొగ్గను అనంటాడు. అయితే నేను నా దాసుడైన అబ్రహామునకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానంటాడు. సో దేవుడు కవెనెంట్లో ఎంతో కేర్ఫుల్గా ఉంటాడు, ఎంతో అది నెరవేర్చడంలో ఎంతో ఇదిగా ఉంటాడు. అయితే మనమే ఎలాగ ఉంటామన్నదే
0: సరిగా అర్థం చేసుకోలేదు.
1: అదే చెప్తున్నానే, ఈ బైబిల్ అర్థం చేసుకోలా, దేవుని అర్థం చేసుకోలా, ఆయన ప్రేమను అర్థం చేసుకోలా, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలా.
0: అయితే మనం ప్రశ్నలు అడుగుతూ ఉంటాం.
1: మనం మరలా మరలా దేవుణ్ణి మన రేంజ్కి తగ్గించి మనకేదో దేవుడు ఏం చేయలేదు ఏం చేయలేదు అనేదే మనం అనుకుంటుంటాం. ఆయన అన్నిటినీ చేసి మనం చేసిన తప్పును సరిచేసి ఇప్పుడైనా మనల్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో చూస్తున్నాడే గాని. సో ఈ ఫిక్టరీ అనే ఒక కాన్సెప్ట్లోకి వస్తున్నప్పుడు ఇస్రాయేల్ జనుల్ని చూడండి, ఎన్నిసార్లు దేవుని వదిలి వెళ్ళుంటారు. ఎన్నిసార్లు ఈ యెరూషలేం విషయంగా చూడండి. యెరూషలేం వలె రక్తము ఒలికించిన పట్టణము ప్రపంచంలో ఉండదు. సిలువ యుద్ధము కాలం నుండి, అంతకుముందున్న రోమియుల కాలము నుండి, దానికంటే ముందుగా ఆ బబులోను కాలము నుండి, అంతకంటే ముందుగా, బబులోను కంటే ముందుగా చెప్తున్నాను, ఈ యెరూషలేములు యుద్ధములు చేసిన యుద్ధములు అనేకములు అధికమైన రక్తము చిందించిన పట్టణములో యెరూషలేం నంబర్1లో ఉంటుంది. అయినా ఈ యెరూషలేమును వదిలిపెట్టాడు. ఇంకా మనం చూడొచ్చు ఏసయ్య చివరిగా కన్నీరు విడిచినట్టుగా ఉంటుంది యెరూషలేంకై.
0: అవును,
1: ఎంతటి ఒక దేవునితో అటాచ్మెంట్ అయిన విషయం చూడు,
0: సెంటిమెంట్.
1: అందువల్ల నేను చెప్తాను, యెరూషలేం వచ్చి ఎప్పటికైనా అది యూదుల వశంలోనే ఉంటుంది. ఎందుకంటే అది వారికి ఒక కవెనెంట్, అబ్రహాముతో ఇవ్వబడిన కవెనెంట్. వారొచ్చి అక్కడ ఉంటారు, నీవు నీ సంతతి అక్కడ ఉంటుంది అని దేవుడు చెప్తాడు. ఇంకను మీరు మరొక మెట్టు పైకి చూడండి. మొట్టమొదటిగా అబ్రహాం వచ్చి మౌర్య కొండలలో ఒకదానిపైన బలి ఇచ్చాడు కదా, అది యెరూషలేములోనుంది. తరువాత దేవునికై ఒక ఆలయం కట్టడానికి దావీదు అడిగాడు కదా.
0: అవును.
1: ఆ ఆలయానికైన స్థలం ఎక్కడ ఉందని అడిగినట్లయితే టెంపుల్ మౌంట్లో ఉంది. ఆ స్థలాన్ని దావీదు కొన్నాడు. ఆ స్థలంలో ఆలయం కట్టింది సొలొమోను. అది ఎక్కడని అడిగితే ఈ మౌర్య కొండలలో ఇస్సాకును బలి ఇవ్వడానికైన స్థలం, దావీదు కొన్న స్థలమును, సొలొమోను దేవాలయం కట్టింది ఒకే స్థలం. సో పర్టికులర్గా యెరూషలేం, ఇస్రాయేలు యెరూషలేం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి స్థలం. ఇది వచ్చి అబ్రహాం కాలంలో వేయబడిన కోవెనెంట్. ఇది ఇంకా ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అని అడిగినట్లయితే యేసుక్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన చేసేంత వరకు కూడా అక్కడ ఉంటుంది.
0: అది బైబిల్లో క్లియర్గా,
1: అది స్పష్టంగా ఉంటుంది బైబిల్లో. అప్పుడు బైబిల్ చెప్పేటువంటిదైనా ఈ యొక్క మిలేనియం, ఆ మిలేనియంలో హెడ్ క్వార్టర్స్ వచ్చే యెరూషలేం, ఇవన్నీ మార్చనేలేం. మీరు యోచించండి, ఒక 2000 ఇయర్స్ 3000 ఇయర్స్గా ఒక సిటీ ఇంకా తన పూర్వోత్తరాలు కోల్పోకుండా అలాగే ఉంది. అలాంటి ఒక సిటీని మీరు చెప్పండి చూద్దాం. బాబిలోన్ సిటీ లేకుండా నీటిలో మునిగిపోయింది, తూరు నాశనమైపోయింది, తర్వాత సొదోము నాశనమైపోయింది, ఆ బైబిల్ చెప్పబడిన నిన్నెవే నాశనమైపోయింది. ఎన్ని గొప్ప పట్టణాలు కనబడకుండా పోయాయి. అయితే ఈ ఒక్క సిటీ మాత్రము అట్లే తుల్యంగా భద్రంగా అట్లే ఉంది. ఇంకా చెప్పాలంటే నినవేకో లేకపోతే ఈ బాబిలోనుకో జరిగిన యుద్ధాల కంటే కూడా అధికంగా యెరూషలేములో జరిగింది. అక్కడ జరిగిన నాశనాల కంటే అధికంగా యెరూషలేములో జరిగాయి. అయితే యెరూషలేం ఇంకా లైవ్గానే ఉంది, లైమ్ లైట్లో ఉంది, ఈనాటి వరకు హాట్ టాపిక్, ట్రెండింగ్ 1లో ఉంది. ఏంటి కారణం అని అడిగితే, ఏ సిటీకిని లేని ఒక పవర్ ఈ సిటీకి ఎలాగా అని అడిగితే, ఇది అబ్రహాంతో చేసిన కవనెంట్, ఇది మారనే మారదు, ఇది అలాగే ఉంటుంది. ఈ సిటీయే ఆ చివరి కాలంలో జకరియా 12 ప్రకారం ఎంతో ముఖ్యంగా ప్రస్తావించే కార్యంగా ఉంటుంది. జకరియా 12లో దేవుడు చెప్తున్నాడు, ఆ దినాలలో యెరూషలేం పైన దండెత్తే వారి మీద తెగులు కలుగుతుందని ఉంటుంది. ఇప్పుడు అది జరుగుతూ ఉంది. సో దేవుని యొక్క కవనెంట్ ఒకరోజు కూడా ఏం చేయదు,
0: మారదు,
1: మారనే మారదు, అది స్టాండర్డ్,
0: అదే కవనెంట్.
1: అవును, మనం మార్చకుండా ఉంటే సరి.
0: మాథ్యూ 24లో మనం గత నమోదులో చూసాం, దాన్ని తరచుగా మనం మాట్లాడుచున్నాం. పారాబుల్స్ అంటేనే సీక్రెట్స్ని బహిర్గతం చేయడం, ఇంకా చెప్పాలంటే కష్టమైన విషయాన్ని సులువుగా చెప్పడమే పారాబుల్స్. అయితే ఇక్కడ మనం పారాబుల్స్ని సీక్రెట్గా డీకోడ్ చేసి మనం మన లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. మాథ్యూ ఒక ట్యాక్స్ కలెక్టర్, అతను రాసిన విషయము లూకా, అతనైతే ఒక వైద్యుడు. అతను రాసిన విషయం అతడు పారాబుల్ రాశాడు. ఇతను దాదాపుగా రెండింటినీ కార్లెట్ చేసి చదివితే ఒక ధ్యానంగా ఉంది. ఈ మాథ్యూ 24ని గమనిస్తే ఇతని దృష్టి ఆ ఫిక్ ట్రీని గురించి మనం మాట్లాడాం. గత నమోదులో మనం చెప్పాం బేస్నే మనం టచ్ చేశాము అని. గత నమోదులో మనం విడిచిపెట్టిన విషయాల్లో ఇప్పుడు మాట్లాడితే బాగుంటుందనుకుంటున్నా. అది కాకుండా లూకా రాసిన విషయం కొంచెం వ్యత్యాసమైన కొన్ని మాటలన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయంటాను. మనకి కొత్తగా ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే, అందులో డీప్గా వెళ్తే పలు విషయాలు డీకోడ్ అవుతున్నాయి. సో ఈ ఇద్దరి రైటర్స్ యొక్క దృష్టిని గురించి మాట్లాడాలనుకుంటున్నా. బ్రేక్ తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం.

0: మొదటిగా వదిలిపెట్టిన విషయాన్ని చెప్దాం. ఇప్పుడు ఒక ఫిగ్ ట్రీ ఎదిగి చిగురించి రావాలంటే యెరూషలేం, ఇస్రాయిల్ తిరిగి ఏర్పడటం. ఇస్రాయిల్ అనే ఒక ఫిగ్ ట్రీ. ఇస్రాయిల్ అంటూ ఒట్టిగా ఒక దేశాన్ని మాత్రం చెప్పడం కాదు. ఒక కంట్రీ అంటే మూడు కార్యాలు అందులో ఉంటాయి. ఒకటి, దానికి కింగ్ ఉండాలి. రెండవది, క్యాపిటల్ ఉండాలి. మూడవది, ఆ కింగ్కైనా రాజగృహం ఉండాలి. ఈ మూడును ఉంటేనే ఆ ఒక దేశం యొక్క ఫుల్ఫిల్మెంట్. మనం చెప్తాం కదండి కోవిల్ అని చెప్తాం కదండి. కోవిల్ అంటే ఏంటంటే తమిళ్లో యాక్చువల్గా కో అంటే రాజు, కోమగనంటే రాజును సూచిస్తుంది, ఇల్లంటే ఇల్లు, రాజు యొక్క ఇల్లు అని అర్థం. ఇప్పుడు మనకొచ్చి రాజొచ్చి యేసుక్రీస్తు. ఆయన ఇల్లన్నది ఆలయం, దేవుని యొక్క ఆలయం. ఆయన మనలో వాసమై ఉన్నాడు. అప్పుడు కోయిల్ అంటే ఏంటంటే దేవుడు మనలో వాసమై ఉన్న స్థలము, మన రాజు ఉండేటువంటి స్థలం. సో ఇక్కడ ఈ స్థలంలో మూడు ఉండాలి. ఒకటి, ఆలయం ఉండాలి. ఒకటి, యెరూషలేం రాజధానిగా ఉండాలి. మూడవది, ఇస్రాయిల్ అనే దేశం ఉంటే దానికి రాజు ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పార్ట్ నెరవేరింది. ఏది? ఆ ఇస్రాయిల్ దేశానికి రాజు వచ్చాడు. ఇప్పుడు రెండవది, దానికి రాజధాని ఉండాలి. మీరు బాగా గమనిస్తే టెల్ అవివే రాజధానిగా ఉండింది. టెల్ అవివే రాజధానిగా ఉండి ఇప్పుడు 2018లో అఫీషియల్గా అమెరికా వచ్చి జెరూసలేమ్ని రాజధానిగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సమీప కాలంలో టెల్ అవివ్ గొప్ప నాశనాన్ని ఎదుర్కొంటూ ఉంది. అనేక సమస్యలు టెల్ అవివ్లో, ఆ ఎయిర్పోర్ట్ అంతా బాధింపుకు గురి అయ్యి అనేక సమస్యలు. ఇప్పుడు మనము దీని మూలంగా జనులకు వారు ప్రాఫిటికల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాం. టెల్ అవివ్ నుండి అన్ని యెరూషలేమునకు మారిపోతాయి. ఇప్పుడు జెరూసలేం ఒక రాజధానిగా అనౌన్స్ చేయబడింది ఇస్రాయిల్ వారికి. కానీ ఏ యొక్క రాజధానికైన కార్యాలు ఇంకా ఏం చేయబడలా, జరగల. ఇప్పుడు కొన్ని దేశాలు మాత్రం ఎంబసీ అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అయితే రాజు యొక్క నగరం, అక్కడ రాజు యొక్క గృహం ఉండాలి, కోవిల్ ఉండాలి, ఆ స్థలంలో రావాలి. ఇప్పుడు రెండవది, యెరూషలేము రాజధానిగా మారిపోయింది. సో ఇప్పుడు రెండవ పార్ట్ నెరవేరింది. 2004 నుండి జెరూసలేం రాజధానిగా మారుతుంది అంటూ ఉన్నాం. కారణం బైబిల్ చెప్పబడింది. అంటే జకరియా 12లో మనం చెప్పలేదు, మనము చెప్పను లేము,
1: కుదరదు.
0: ఇప్పుడు ఇందులో మీరు రెండో ప్రశ్న అడిగారు కదా, నా మాటలలో ఏది కూడా తప్పిపోదన్నారు కదా. 2000 సంవత్సరాలకు ముందు చెప్పబడుతుంది, ఇప్పుడు నెరవేరుతుంది. అప్పుడు ఇప్పుడు జరిగే విషయాన్ని 2000 సంవత్సరాల ముందు చెప్పడానికి ఎంతటి ఒక ఇది ఉండాలి. ఇప్పుడు మనం చెప్పేటువంటి విషయాన్ని ఇప్పుడు మరలా తిరిగి చెప్పలేము.
1: అంత క్లారిటీగా ఉంది,
0: క్లారిటీతో మనం చెప్పనే లేము. ఆయన వల్లే అది సాధ్యం. సో ఇప్పుడు రెండవది, యెరూషలేం రాజధానిగా మారింది. ఇప్పుడు అఫీషియల్గా మారుస్తారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఎంబసీలు వస్తున్నాయి. ఈ వారు ముగిసేప్పుడు టెల్ అవీబ్ నుండి ఆ మొత్తం ఇది ఎక్కడికి మారుతుంది, జెరూసలేంకి మారుతుంది. ఇప్పుడు మూడవది, రాజు యొక్క గృహం అక్కడికి రావాలి, కోవిల్ రావాలి, టెంపుల్ రావాలి. ఇప్పుడు మూడవది, దేవాలయాన్ని వారు అక్కడ కట్టన ఆరంభిస్తారు. దేవాలయం వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే బైబిల్ 2 స్థలాల్లో దేవాలయం వస్తుంది, మూడవ దేవాలయం వస్తుందని చెప్పబడింది. సో అది దానియేలు పుస్తకము 9:27 ఉంది. ఇప్పుడు ఇదే మత్తయి 24:15 మీరు చదివినట్లయితే, పరిశుద్ధ స్థలములో నిలిచి ఉండుట మీరు చూచినప్పుడు అని ఉంటుంది. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలం అంటేనే ఆలయం, దేవుని ఆలయం, అది అక్కడికి రావాలి. సో మూడవది, ఈ ఆలయం అక్కడ కట్టబడుతుంది.
1: ఇది మనం చెప్పడం లేదు, బైబిల్లోనే ఉంది.
0: ఏది కూడా ఇంకొక విషయం ఏంటంటే, వీరు దానికి ఆదరించేవారుగా ఉన్నారు, వీరు దీన్ని ఎదిరించేవారని చెప్పి నేనెప్పుడు చెప్తాను. నేను తినడానికి ఇడ్లీ ఇష్టమని చెప్తే దోశ ఇష్టం లేదని అర్థం కాదు. ఆయనకి ఇడ్లీయే ఇష్టమండి, దోశ ఇష్టం లేదని తనే డిసైడ్ అవుతున్నాడు. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఎలాగైపోయిందంటే, మనోస్థితి ఎలాగైందంటే, మనం ఒకదాని గురించి మాట్లాడితే మనమేదో ఒకదాన్ని ఆదరించేవారంగాను దీనికేదో విరోధంగా అన్నట్టు అయిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడేది వాక్యం, ఇంకా దేని కాదు. నేనెప్పుడు చెప్తాను, న్యూ టెస్టమెంట్ మట్టుకైతే యూదుడైనను గ్రేకీయుడైనా కాదు. ఇక్కడ ఎవరికి ఆదరవు అన్నది కాదు,
1: క్లియర్గా ఉంది.
0: వాక్యం ఏముందో దాన్ని మనం చెప్తున్నాం, ఏది జరుగుతుందో అది మనం చెప్తున్నాం. అలా మనం చెప్పేప్పుడు నేను ఇతన్ని విరోధిస్తున్నాను, అతన్ని ఆదరిస్తున్నానన్న మాట కాదు. ఇదే మీరు 100 సంవత్సరాల క్రితం చదివినట్లయితే, ఇస్రాయిల్ ఇంకా 100 సంవత్సరాల తర్వాతే రాబోతుంది. అప్పుడు అది రావడానికి ఆస్కారం లేదు. కానీ ఇప్పుడు దానికైన ఆస్కారం ఉంది. యెరూషలేం రాజధానిగా వస్తుందని బైబిల్ చెప్పింది 12:6 జకరియాలో. అది చెప్పి ఇప్పుడు జరిగింది. వెంటనే యెరూషలేంకే మాట్లాడుతున్నారు, లేదు లేదు, యెరూషలేంకి ఆదరవుగా మాత్రమే కాదు, మనమందరికీ అలాగున్నాం, అందరినీ ప్రేమిస్తున్నాం, అందరికై ప్రార్థించమని దేవుడు చెప్పాడు. మనమన్నిటికీ ప్రార్థన చేస్తున్నాం. కానీ దానిమీదికి మన దృష్టి వెళ్ళినందువల్ల మనం మాట్లాడేది విరోధంగా ఉందని వారికి తెలుస్తుంది. అందువల్ల చెప్తున్నా, ఇప్పుడు రెండవదిగా ఏం జరుగుతుందంటే, అక్కడ వారు ఒక ఎంతో ప్రాముఖ్యంగా యెరూషలేమును రాజధానిగా మార్చివేస్తారు, అఫీషియల్గా మార్చేస్తారు. మూడవది, అందులో కోవిల్ రావాలి, రాజగృహము రావాలి, టెంపుల్ రావాలి, దేవుని ఆలయాన్ని అక్కడ తెస్తారు, తీసుకొచ్చి దేవాలయాన్ని నిర్మించి అంతకుముందు వారు బలిపీఠాన్ని ప్రతిష్ట చేస్తారు, తర్వాతే అన్నిటినీ ఆరంభించగలరు. ఆ బలిపీఠమే మీకు నాకు చిహ్నంగా ఉంటుంది. అది ఒక ముఖ్యమైన సూచన. సో ఇవన్నీ ఇంకా జరగాల్సి ఉంది. ఇది జరగడానికి ఇప్పుడొక వారు వెళుతుంది. ఆ వారు ఒక ముఖ్యమైన వారుగా ఉంటుంది. ఆ వారు తీవ్రతకెళ్ళి ఇవన్నీ కూడా జరగడానికి ఒక కారణంగా ఉంటుంది. సో యేసుక్రీస్తు చెప్పినట్టుగా ఈ అంజూరపు చెట్టు ఇస్రాయేల్ దేశం చిగురించేప్పుడు మూడు ముఖ్యమైన విషయాలు అందులో అంతర్భాగంలో ఉండాలి. 1948లో వచ్చేప్పుడు ఇస్రాయేల్కు రాజధానిగా యెరూషలేము లేదు, టెల్ అవివే ఉండింది. అదేలాగున 2018లో యెరూషలేము రాజధానిగా మారింది. రాజొచ్చాడు, రాజధాని వచ్చింది. ఇప్పుడు నిజమైన రాజు రావాలి, యేసు రావాలి. ఆయన రావడానికి ముందుగా జరగాల్సిన సంభవాలన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో ఇదే అంజూరపు చెట్టు వెనుక జరగాల్సిన ఇంకా కొన్ని సంభవాలు. ఇప్పుడు ఒక వార్ జరుగుతూ ఉంది. ఇది ఇవన్నీ ఇంకా నెరవేరడానికి ఒక కారణంగా ఉండబోతుంది.
1: సో ఈ ఫిగ్ ట్రీలో ఇన్ని విషయాలు దాగున్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక గ్లోబల్ టర్నింగ్ పాయింటే ఈ ఫిగ్ ట్రీ అని ఒక్క మాటలో ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉంది.
0: ఇస్రాయిల్ ఏర్పడి రావడంతో మీరు చెప్పిన ఆ గ్లోబల్ ఎండ్ టైమింగ్ వస్తుంది. ఎండింగ్ అంటే భూమి యొక్క ఎండింగ్ కాదు, మనిషి యొక్క ఎండింగ్ కాదు, స్పిరిచువాలిటీ మనం చెప్పే న్యూ టెస్టమెంట్ చర్చి యొక్క కవనటి యొక్క ఎండింగ్ దీనితో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, యోచించి చూడండి. 1850 సంవత్సరాల తర్వాత ఒక జాతి వస్తుంది, అదే భాషతో, అదే సిగ్నిఫికెన్స్తో వారు అక్కడి నుండి వస్తున్నారు. వీరిని పంపినవాడే తీసుకొస్తున్నాడు. చెప్పినట్టుగా క్రీస్తు శకం 70లో వారు చెదరగొట్టబడ్డారు, పంపాడు, తిరిగి రప్పిస్తానన్నాడు, వచ్చేశారు. అప్పుడు ఈయన చెప్పిన విషయాలే, దేవుడు చెప్పిన విషయాలే జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్టుగా వీరు మరలా వచ్చారు. అదేలాగున యెరూషలేం అదే స్థలంలో రాజధానిగా మారింది. ఇటువంటిది ఒకటి ఏ పట్టణానికైనా జరిగిందా? నినవేకి జరిగిందా? బాబిలోనుకి జరిగిందా? జరగదు. సో దేవుడు చెప్పినట్టుగా తుల్యముగా అదే కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా వారు యెరూషలేములో దేవాలయాన్ని కడతారు, కోయిలొస్తుంది, రాజగృహం అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా జరిగి ముగించి వీరందరూ మొత్తముగా అంజూరపు చెట్టు చిగిరించి నిలిచినప్పుడే వీరికి విరోధంగా యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ఈ యుద్ధం కాదు, దీనికంటే గొప్ప యుద్ధాలను వీరు సంధించాల్సిన ఒక స్టార్టింగ్ పాయింట్గా ఇది ఉంది. సో మనము దీని మూలంగా ప్రజలకి మనం ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాం. ఇస్రాయేలును యెరూషలేమును తేరి చూడండి, ఎందుకంటే సూచనలు అక్కడ ఉన్నాయి. కొన్ని కార్యాలు మనం చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది, మనం ఏ స్థానంలో ఉన్నామనే స్టేటస్ మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనము ఒక అతి ముఖ్యమైన ఎండ్ టైం పీరియడ్లోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. చర్చ్ యొక్క ఎండ్ టైంగా మనం చూడాలి. సో బహుశీఘ్రంగా యేసు వస్తారు. ఆయన రాకడకు ముందుగా ద్వారం దగ్గర నిలిచి ఉన్న ఆనవాలు ముగిసింది, ద్వారం దగ్గరే నిలిచి ఉన్నాడు. ఎప్పుడైనా లోనికొస్తాడు. సిద్ధపడిన వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. సిద్ధపడాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఇదే అన్నిటికీ మూలం. ఎందుకంటే వారు సిద్ధపడ్డారు, వచ్చేశారు. మనం సిద్ధపడితే బయలుదేరి పైకెళ్ళిపోతాం. ఇదే అక్కడ కాన్సెప్ట్.
1: మనం తరచుగా అంటే ఈ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. పారబుల్కి వెనుక స్టోరీ, అదే స్టోరీయే పారబుల్ అని మనం మాట్లాడడం జరిగింది. దాని వెనుకున్న సీక్రెట్ని గురించి మనం చర్చించాం. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ఫిగ్ ట్రీ యొక్క వెనుకున్న ఒక విషయాన్ని మనం వివరించి మాట్లాడాం. తరువాత మాథ్యూ, అయితే మరి క్రైస్ట్ ఇప్పుడు చెప్పిన పీరియడ్ ఆ తర్వాత ఈ పారబుల్ ఆఫ్ ది 10 వర్జిన్స్, ఆ తర్వాత పారబుల్ ఆఫ్ ది టాలెంట్. ఒకలాంటి ఆ పారబుల్ పీరియడ్ని గమనిస్తే మాథ్యూ చాలా అద్భుతంగా కూర్మితో సూక్ష్మంగా ఫటాఫట్ అని చెప్తూనే వస్తున్నాడు. ఆ తర్వాత నమోదులో మనం మరో సీక్రెట్ని చూడబోతున్నాం, ఇంకో పారబుల్ చూడబోతున్నాం. ఈ పారబుల్స్ని ఫోకస్ చేసే రీజన్ గురించి నేను అడగడం లేదు, దీని వెనుక సీక్రెట్ ఉందని మనం చూసాం. అయితే ఈ పారబుల్స్ని మనం మెడిటేట్ చేయడం ద్వారా నాకు స్పిరిచువల్గా నేను ఏం లెర్న్ చేసుకోవాలి అనే విషయాన్ని అడుగుతున్నా.
0: పారబుల్స్ని మీరు చదువుకునేప్పుడు ఆ పారబుల్స్ వచ్చి ఫస్ట్ పారబుల్గా మాట్లాడుతుంది, సీక్రెట్ మాట్లాడదు.
1: అదే
0: ఒక విషయాన్ని మాట్లాడుతుంది. ఉదాహరణకు ఇదే అంజూరం గురించి మరొక పారబుల్ ఉంది. ఒకడు అంజూరపు చెట్టును తీసుకెళ్లి ద్రాక్ష తోటలో నాటాడు అని ఉంటుంది. అప్పుడు నాటాడంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటుతారా?
1: ఇది చాలా
0: వ్యత్యాసంగా ఉంది. అప్పుడు ద్రాక్ష తోట అనేటువంటిది ఒక కవనెంట్, ద్రాక్ష ఫలాన్ని మనకిస్తున్నాడు. మీరు చెప్పినట్టుగా అంజూరపు చెట్టు ఒక కవనెంట్, ముందుగానే ఉన్నటువంటి కవనెంట్లో మరొక కవనెంట్ని నాటుతున్నాడు. ఈ కవనంటి ఎక్కడుందంటే దారిలో ఉన్నటువంటి అంజరపు చెట్టు. దీన్ని తీసుకెళ్లి తోటలో పెడతాడు. అంజరపు చెట్టును తోటలో పెట్టారు. అప్పుడు దీని వెనుక నేరుగా ఒక వాక్యముంది. దీని వెనుక ఒక స్పిరిచువల్ థాట్ ఉంది. అదేవిధంగా ఒక్కొక్క పారబుల్ వెనుకను ఒక నేరుగా మాట్లాడే విషయముంటుంది. రెండవది, అది మీరు ధ్యానించేప్పుడు అది ఒక స్పిరిచువల్ థాట్ని, ఒక సీక్రెట్ని మీకేం చేస్తుంది,
1: బయలుపరిచిస్తుంది.
0: ఆబ్వియస్గా దాని కొరకే మనం ఈ ప్రోగ్రాం నడుపుతున్నాం. మరి చివరిగా, ఈ పారబుల్స్ అన్ని కూడా మీరు చదువుతూ ఉంటే మీకేం జరుగుతుంది అని అడిగినట్లయితే, దేవుడు మీతో అనేక మర్మములను బయలుపరచి దేవుడు మీతో మాట్లాడతాడు. ఇప్పుడు దానియేలుతో, ఆ యోహానుతో, వీరితో తెలియజేసినట్టుగా అదేవిధంగా ఈ ఎండ్ టైంలో దేవుడు మాట్లాడతాడు. తెలియజేసేప్పుడు దీని తర్వాత జరగబోయే సీక్రెట్ చెప్తాడు.
1: అదేమంటే, దేవుడు ఇష్టపడి నేను చెప్తున్నాను విను, సహజంగానే బైబిల్లో అన్ని విషయాలు అలాగే ఉన్నాయి. అయితే ఈ పారబుల్ని చెబుతుంటే కొంచెం డీప్గా గమనించు, నా యొద్దకు నువ్వు రా అని నాకు అనిపిస్తుంది.
0: అవును, మనం సీక్రెట్ పొందుకోవాలని దగ్గరికి వెళ్ళాలి కదా.
1: అవును,
0: బాగా గమనించండి. ఆ దూరంగా ఉన్నవారితో గట్టిగా మాట్లాడతాం.
1: అవును,
0: సీక్రెట్ మాట్లాడేప్పుడు
1: కొంచెం
0: దగ్గరికి మీరు రావాల్సిందే. దగ్గరకొస్తేనే సీక్రెట్ మాట్లాడగలం. నేనొకసారి ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం, నేనొకరోజు పుల్పిట్ నుండి మెసేజ్ ఇస్తున్నాను, నా ల్యాప్టాప్ ద్వారా పవర్ పాయింట్ ప్రెసెంట్ చేస్తున్నాం, ల్యాప్టాప్ పవర్ ఆఫ్ అయిపోయింది, ఆఫ్ అయిన తర్వాత తిరిగి ఆన్ చేయాలి, తిరిగి వారు ఆన్ చేస్తున్నారు, అది పాస్వర్డ్ అడుగుతుంది. అతను అక్కడి నుండి వెనుక నుండి ముందుకు అడుగుతున్నాడు, అన్న ఆ పాస్వర్డ్ కొంచెం చెప్పమంటున్నాడు.
1: పబ్లిక్లో మైక్
0: ద్వారా అలా అడుగుతున్నాడు, పాస్వర్డ్ కొంచెం చెప్పమని. ఇప్పుడు నేను అలా చెప్పానంటే ఎలా సీక్రెట్గా ఉంటుంది?
1: కరెక్ట్, న్యాయమైందే.
0: అప్పుడు నేను పాస్వర్డ్ చెప్పాలంటే ఏం చేయాలి?
1: దగ్గర
0: రావాలి. అదేవిధంగా దేవుడు మనతో ఈ సీక్రెట్స్ని మాట్లాడాలి, మనతో రివీల్ చేయాలి, కొన్ని విషయాలు మనతో చెప్పాలంటే మనం కొత్త దగ్గరికి వెళ్ళాలి. దూరం నుండి చదివితే ఒక కథగా చదువుకోవచ్చు, అంజురపు చెట్టు, ఆ ద్రాక్ష చెట్టు, అప్పుడు పాస్వర్డ్ దొరకదు. దగ్గరికి వెళుతూ ఉంటే అనేక సీక్రెట్స్ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు, ఒక్కొక్క మాట వెనుక ఉన్న అర్థాన్ని తెలియజేస్తాడు. లూకాలో మిగతా చెట్లను చూడమని చెప్పినట్టుగా క్యాషువల్గా ఉంటుంది, కానీ దగ్గరికి వెళితే అనేక విషయాలు తెలుస్తాయి.
1: అది మాత్రమే కాకుండా దగ్గరకు వెళితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని అర్థం చేసుకుని మనం కొన్ని విషయాలు చేయాలి. ఈ విషయాన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.
0: అందుకని మనకే అటువంటి ఒక ప్లాన్ ఉంటుంది పైన.
1: అవును,
0: ఆ ప్లాన్ కొరకే ఇవన్నీ కూడా ఇవ్వబడుతున్నాయి.
1: కరెక్ట్.
0: ఇది ఒట్టిగా మనం పొందుకోవడానికి ఇవ్వబడలేదు, తీసుకుని ఇవ్వడానికి కొరకై.
1: మనం తీసుకుని దాచిపెట్టకూడదని దానికో పారబుల్ చెప్పాడు,
0: ఒక పారబుల్గా తెలియజేసి.
1: అవును, మరలా మాట్లాడుకుందాం. మరో నమోదులో మనం ఇంకొక పారబుల్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ విషయం చాలా ముఖ్యమైన, డీపర్ సీక్రెట్ అంటాను. ఫిక్ ట్రీని గురించి రెండు కార్యక్రమాలు చేశాం. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. ఐ విల్ సీ యూ అగైన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. సంతోషం, వందనాలు.

వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబురావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

క్షేత్రం, దానిని మించి వెళ్ళడం అక్రమమే. కాబట్టి సేవకుడైనా కానీ ఈరోజు నా సాక్ష్యం వరకు మాత్రమే మేము మధ్యలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ప్రయత్నిస్తాను కూడా. కాకపోతే మీరు కొంచెం వినడానికి సహకరిస్తే దేవుని కార్యం ఇక్కడ కన్నులారా మనము చూడబోతున్నాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన నా పేరు జయరాజు. నేను మారు మనసు పొంది బాప్తిజం పొందాక నా పేరు జయరాజుగా మార్చబడింది. అయితే నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మాత్రం గంగరాజు. మాది తాడేపల్లిగూడెం దగ్గర వెంకట్రావుపాలెం అనే ఒక చిన్న పల్లెటూరు, ఒక పేద కుటుంబం. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన నేను నా తల్లిదండ్రులకు ఆఖరివాడిని, నలుగురు సంతానంలో ఆఖరివాడిగా పుట్టాను. అయితే భయంకరమైన పేదరికమైన కుటుంబం. చిన్ననాటి నుండి కుటుంబం అంతా కలిసి కష్టపడి పనిచేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే చిన్నవాణ్ణి అని నన్ను చదువుకోమన్నారు. అయితే నేను చదువుకోవడానికి వెళ్ళాను, కానీ కొంతవరకే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఇక చదవడం మానే స్నేహితులతో తిరిగి చివరికి చిన్న వయసులోనే 13వ సంవత్సరం వయసులో నుండే సిగరెట్లకి, మందుకి, గుట్కాలకి, జూదానికి, పాపానికి అన్నిటికి బానిసనై ఇక ఎవరి మాట వినకుండా నా ఇష్టానుసారంగా నేను జీవితాన్ని గడుపుతూ, నా బ్రతుకు నా జీవితం నా ఇష్టం అంటూ తిరుగుతూ తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ఏడిపిస్తూ బ్రతికా. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు, పేదవాళ్ళైన తల్లిదండ్రులు కూడా ఏడుస్తూనే ఉన్నారు. అట్లా ఏడిపించుకుంటూ వచ్చాను నేను. వాళ్ళు సరైన భోజనం ఉండేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు. ఏ పక్క నుంచి, ఏ సందర్భం నుంచి, ఏ టైంలో నుంచి ఎట్లాగా ఏ గొడవ తీసుకొస్తాడని భయపడుతూ ప్రతిరోజు బ్రతుకుతూ ఉండేవారు. ఇట్లాగా జీవితం గడుస్తూ ఉంది. ఇక నేను విచ్చలవిడిగా తిరుగుతూ చివరికి ఒక సినిమాలో యాక్టర్లాగా తయారవ్వాలన్న ఉద్దేశంతో సినిమాలు బాగా చూసి, ఆ చూసిన సినిమాల ద్వారాగా హీరోలు ఎట్లాగైతే జీవిస్తున్నారో అట్లాగ బ్రతకాలనే ఆలోచన కలిగి ఒక డ్యాన్సర్గా మారి వీధి డ్యాన్సులు వేస్తూ స్టేజీల మీద బాగుం డ్యాన్సర్లను తీసుకుని వచ్చి ఊళ్ళో జరుగుతున్న పండగలన్నిటికి కుక్కల అడావిడి అన్నట్లుగా ఊళ్ళో ఏది జరిగినా నా భుజాల మీద వేసుకోవడం, అది పెళ్ళైనా పండగైనా మరి ఏదైనా బాగుం డ్యాన్సర్లను తీసుకురావడం, వాళ్ళని కిరాయికి మాట్లాడడం. ఈ రాజమండ్రి నుంచి కూడా చాలామందిని తీసుకుని వెళ్ళాను. భీమవరం, పాలకొల్లు, మార్చేరు, పెనుగొండ, అమలాపురం, కాకినాడ ఇటువైపు నుంచి చాలామందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో స్టేజీలు కట్టి రికార్డింగ్ డ్యాన్సులు ఆడుతూ చాలా చండాలంగా బ్రతుకుతూ జీవితాన్ని ప్రారంభించుకుంటూ వెళ్ళా. ఇక ఇదే క్రమంలో జీవితాన్ని గడుపుతూ కొనసాగిస్తూ ప్రియులారిక కుటుంబానికి చాలా దూరం అయిపోయాను. వారు కూడా నన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చారు. వీడెందుకు పుట్టాడు అన్న సందర్భాలు కూడా వాళ్ళ జీవితంలో రాకపోలేదు. ఇక ఆ క్రమంలో నేను కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి ఇంకా వాళ్ళు నన్ను పట్టించుకున్నప్పుడు నాకు వాళ్ళతో సంబంధం ఏముందని చెప్పి ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఆడే ట్రూపులతోటి వెళ్ళిపోయాను. కుటుంబాన్ని, తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ డ్యాన్సులు ఆడుకున్న వాళ్ళతోటి వెళ్ళి కొంతకాలం మార్టేర్లో, కొంతకాలం భీమవరంలో, ఇట్లాగా తణుకులో వాళ్ళతోనే కొన్ని దినాలు గడిపి వాళ్ళ అలవాట్లకు బాగా దగ్గరై వాటితో పాపం జీవితం చిన్న వయసు అండి, 15-16 సంవత్సరాల వయసు. నాది ఎంత దుర్మార్గంగా పాడై జీవితాన్ని పాడు చేసుకున్నాను అని అంటే నాకే అసహ్యమైన జీవితం అన్నమాట.
ఇట్లాగ ఉండి కొంతకాలం వాళ్ళతో ఉంటే వాళ్ళు కొద్ది రోజులు నన్ను భరించారు, కానీ తర్వాత ఇక వాళ్ళు కూడా నన్ను చేయిబెట్టి బయటికి గెంటారు. మాకే తినటానికి లేదు, నీకెక్కడ పెట్టమని గెంటేస్తే అప్పటికే 4 నెలలు అయిపోయింది ఇల్లు బదులు వెళ్ళి. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వస్తే కొడతారో తిడతారో ఎందుకులే అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ బస్సు వెళ్తుంటా బస్సు ఎక్కి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ వెళితే దారి లేదు, ఎక్కడుండాలో తెలీదు, ఏం తినాలో తెలీదు. ఇక చివరికి ఒక బెగ్గర్నయ్యాను. చేయి జాపి అడుక్కునే పరిస్థితికి వచ్చింది జీవితం. రోడ్లంటా తిరుగుతూ చేయి జాపి ఆకలితో అలమటిస్తున్న నా బ్రతుకులో తిండి లేక ఏడుస్తున్నప్పుడు ఇక ఏమీ తోచని స్థితిలో చేయి జాపి రోడ్లంటా దారంటా వెళ్ళే వాళ్ళని అడుక్కుని వాళ్ళు ఇచ్చే 2 రూపాయలతో ఇడ్లీలు తిని నీళ్లు తాగుతూ ఇంచుమించు 3 నెలలు బెగ్గరగా అడుక్కుంటూ ఆ కాకినాడ రోడ్లంటా తిరుగుతూ బతికాను. చివరికి అక్కడ కూడా అడుక్కు తిందామంటే డబ్బులు దొరికేవి కాదు. ఇంచుమించు 3-4 రోజులు తిండి లేక దిక్కుమాలిన స్థితిలో నీళ్లు తాగుతూ ఆకలేసి పేగులు మాడిపోయి లోన ఏం చేయాలి అర్థం కాక ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాను ఒంటరిగా. తల మార్చిపోయింది, గుడ్డలు మార్చిపోయాయి, తల పెరిగింది, ముఖం మార్చిపోయింది, చింపురీకులు గుడ్డలో చిరిగిపోయిన బట్టలతో కట్టుకోవడానికి మరొక గుడ్డ లేకుండా అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి నా జీవితంలో ఏర్పరచబడింది. పిల్లలకు ఆలోచిస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది, అసలు నువ్వెవడవు, ఎక్కడికి వచ్చావు, ఏంటి నీ బ్రతుకు, ఈ కాకినాడ రోడ్లంటా తిరిగే పరిస్థితి ఏంటి, అడుక్కు తినే పరిస్థితి ఏంటి నీకు అనే ఒక ఆలోచన వస్తూ ఉంటే నా కుటుంబము తల్లిదండ్రులు గుర్తొచ్చింది. ఇక వాళ్ళు గుర్తుకు రాగానే ఇంటికి వెళ్తే కొడతారేమో, అన్నయ్యలు తిడతారేమో, ఏం చేస్తారో తెలీదు. అయినా సరే నేను ఒక ఆలోచన, సరే 2 కొడతారు 2 తిడతారులే, ఇక్కడ ఈ తిండి లేకుండా చచ్చే కంటే ఇంటికి పోతే ఒక ముద్ద పెడతారుగా అన్న ఆలోచన కలిగిన వాడినై సరే వెళ్ళిపోవాలన్న బయలుదేరి అప్పటికి ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు అడుక్కుంటే 6 రూపాయలు ఎంత వచ్చాయి, ఇంచుమించు 12, 1 గంట 2 అవుద్దిటయ్యం. ప్రియులారేక ఆ డబ్బులు జేబులో పెట్టుకుని తాడేపల్లిగూడెం బస్సు ఒక స్టేషన్ అదే ఒక చిన్న స్టాండ్లో ఆగితే వెళ్తాం ఆ బస్సు ఎక్కి వెళ్తాం. నాకు మరొక ఆలోచన ఏంటంటే కండక్టర్ గారి కాళ్ళ మీద పడిపోయాను. ఆయన అన్నాడు, నువ్వు బస్సులో సీట్లో కూర్చో, ఒక నా కాళ్ళు పట్టుకున్నావు ఏంటంటే. ఇప్పుడు అన్నాను ఆయనతో, అయ్యా నా పరిస్థితి ఇదండి, డబ్బులు లేవు, మీరు దయదలిసి కాస్త గుడిని తీసుకెళ్ళండి అని అడిగితే కుదరదన్నాడు. కానీ ముందు ఆయన కాళ్ళ మీద పడడం ఆయనకి నచ్చింది. సరే నానా వెళ్ళి వెనకాల నుంచో అన్నాడు. ఆ నుంచన్న అతను మళ్ళీ అన్నాడు, ఈ బస్సులో కూడా అయినా ట్రై చేయనంటే అడుక్కున్న చెయ్యే కదని బస్సులో కూడా అందరిని అడుక్కున్నాను. అయ్యా నేను గుడి వెళ్ళాలి, నాకు ఛార్జీకి డబ్బులు లేవు, కాస్త ఏమన్నా హెల్ప్ చేస్తారని అడిగితే ఒక 3 తల్లులు 3 రూపాయలు ఇచ్చారు. ఈ 6 రూపాయలు 3 రూపాయలు పట్టుకుని ఆయన చేతిలో పెడితే ఆయన ఒక టికెట్ కొట్టి వెనకాలకి వెళ్ళి సీట్లో కూర్చో, ఒకవేళ ఎవరైనా పాసెంజర్ వస్తే నువ్వు లేచిపోయి సీటు వాళ్ళకి ఇయ్యన్నారు. సరేనయ్యా అన్నాను. గుడిని తీసుకొచ్చాడు, దించేశాడు. అక్కడి నుంచి తెలిసిన మార్గమే బయలుదేరి ఇంటికి భయపడుతూ బెదిరిపోతూ కొడతారా అంటూ వస్తున్నా. సాయంకాలం అవుతుంది, ఇంటికి చేరగానే రోడ్డు పక్కన ఇల్లు, పూరుగుడుసులో తల్లి లోపల కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. అన్నయ్య వాళ్ళు పని నుంచి ఇంకా రాలేదు. ఈ మాసిపోయిన ముఖంతో, చిరిగిపోయిన తలతో, చిరిగిపోయిన గుడ్డలతో, మురుక్కంపుతో ఉన్న నన్ను లోపల పూరుగుడుసులో ఉన్న నా తల్లి చూసి నన్ను గుర్తుపెట్టింది. అందహీనమైన నన్ను చూసి గుర్తుపట్టి ఆ గుడుసులో నుంచి పరిగెట్టుకుని వచ్చి నా దగ్గర నిలవబడి పైకి కిందకి చూస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అని అంటే, నువ్వెవరు బాబు అని అడిగింది. అప్పుడు నా కళ్ళంటా నీళ్లు కారుతున్నాయి, అమ్మ కూడా ఏడుస్తుంది. అప్పుడు నేను నీ కొడుకునమ్మా అని అంటే,
సడన్గా అలాగ వాటేసుకుని ఏడ్చి నన్ను లోనికి తీసుకుని వెళ్ళింది. అప్పటికే 4 రోజులు తాకలతో పేగులు మాడిపోయి ఉన్న నాకు వండుకున్న మట్టికుండలో కాస్త అన్నం పెట్టితే తిన్నాను. అప్పుడు పండుకున్నాను. సాయంత్రం అన్నయ్యలు వచ్చారు. వచ్చి, ఏమయ్యావరా, ఎక్కడికి వెళ్ళావరా, ఏంట్రా ఈ 6 నెలలు ఇంచుమించి ఏమైపోయావు అని అడిగితే విషయం అంతా చెప్పాను. అప్పుడు వారు సమాజంలో మంచిగా బ్రతకలేదేమో కానీ గొప్పవాళ్ళుగా బతకలేదు కానీ చెడ్డవాళ్ళుగా బతకలేదురా, ఎందుకురా ఇలాంటి పని చేసావు నీవు అని చెప్పి బాధపడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నయ్య అని అంటే, నువ్వు 6 నెలలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి నువ్వు చచ్చిపోయావేమో అని చెప్పి నీకు మేము దినం చేసేసాం రా అన్నాడు. బతుకుండగా దినమైపోయినాండి నేను. రోడ్లంట తాగి పడిపోతూ ఉంటే ప్రతిరోజు క్లీన్ చేసి స్నానం చేయించి ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెడుతూ ఉండేవారు నాన్నలు నన్ను. సో నాన్నలు చాలా మంచోళ్ళు, ఇప్పటికీ కూడా అలాగే ప్రేమిస్తారు నన్ను. అట్లాగా వాళ్ళు తీసుకుని వెళ్ళి చేసేవారు. వాళ్ళు ఏడుస్తూ అన్నారు, నువ్వు చచ్చిపోయావేమనుకుని బంధువులను పిలిచి అందరం భోంచేసేసాంరా అని అంటే, సర్లే అన్న, ఏమైందిలే అన్నాను. సరే అయింది, ఏది అయిందిలే, జాగ్రత్తగా ఉండు అన్నారు. 2 రోజులు ఉన్నాను కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇక ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు దిక్కు తోచక, ఇక 4 రోజుల తర్వాత అమ్మతోటమ్మ, నాకు మందుకి, సిగరెట్లకి, గుట్కాలకి జీవితం అలవాటైపోయింది, నేను బ్రతకలేను ఇక్కడ, ఎటోకటి పోతాను, అడుక్కునే బతుకుతాను కానీ నా మనసు అంగీకరించట్లేదని చెప్తే తల్లి ఏడ్చింది. పోయినోడు పోయావనుకున్నావు, తిరిగి వస్తే సంతోషపడితే మళ్ళీ వెళ్ళిపోతాను అంటున్నావు, ఏంట్రా అని ఏడిస్తే, అప్పుడు అమ్మతోటి బాధపడ్డాను. అప్పుడు వెళ్ళొద్దు అంది అన్నయ్య వాళ్ళు వచ్చి, నీకు మందుకు కావాల్సిన దేనికి కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం, కాబట్టి నువ్వు మాత్రం ఇల్లు బట్టి వెళ్ళొద్దురా అని బతిమలాడి నన్ను ఆపారు. సరే, వాళ్ళు ఆపిన ప్రకారంగానే వాళ్ళు ఏదో ఉన్న దాంట్లోనే తెచ్చి సిగరెట్లు, కైనీలు, మందు తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉండేవారు. సో ఇప్పుడు అన్ను గుర్తొస్తుంటే ఎంత అసహ్యం నా అనిపిస్తుంది నాకు. వాళ్ళు చేతులతో తెచ్చి నాకు, నేను వెళ్ళిపోతానన్న భయంతోనే నాకు తెచ్చిస్తూ ఉండేవారు. ఇలా కొన్ని దినాలు గడిచింది. నా వయస్సు 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు వచ్చాయి. ఈ 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వీడు పెళ్లి చేస్తేనా బాగుపడతాడేమో అని చెప్పి చదువు లేని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నాకు పెళ్లి చేసుకోమని అప్పచెప్తే వద్దు అన్నా, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. తర్వాత వెంటనే నాకు 1 సంవత్సరంలోనే ఒక కొడుకు పుట్టాడు. ఇక ఆమె లైఫ్ భయంకరంగా తయారైంది. రోజు కొట్టడం, నా చేతుల్లో నలిగిపోయింది, ఎన్నో విధాలుగా గాయపరచబడింది. చివరికి ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నవన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్మి తాగి చెవులకి ముక్కులకి అన్నీ ఒలిచేసి ఎందుకు పనికిరాని బిడ్డలాగా తయారు చేసి నేను నా సంతోషాన్ని నేను అనుభవిస్తూ బ్రతికాను. ఈ క్రమంలో ఎవరి మాట వినకుండా నా ఇష్టంగా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా నా లైఫ్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. 2005 మార్చి 6వ తారీఖున నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్. అదేమిటంటే, ఒక వ్యక్తిని, నా తోటి వ్యక్తిని ఈ పాపపు చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. తాగిన మైకంలో, మద్యం మత్తులో, నా దుర్మార్గపు ఆలోచనలతో నా తోటి వ్యక్తిని నా చేతులతోనే నేను చంపడం జరిగింది. నేను ఒక మర్డరిస్ట్ని, ఒక హత్య చేసిన హంతకుణ్ణి గతంలో. ఒకరోజు తాగి ఒక చోట పేకాట ఆడుకుంటూ ఉన్నాం. ఆ జోదమాడుకుంటున్న టైంలో అతనికి నాకు మధ్య కాస్త ఘర్షణ జరిగింది. ఆల్రెడీ తనకి మాకు చిన్న చిన్న కక్షలు ఉన్నాయి, అది కాస్త పెద్దదవ్వడం ద్వారా తను నేను కొట్టుకున్నాం. అతను వెళ్ళాడు. వెళ్ళిపోయి నిన్ను బ్రతకనేమో, నిన్ను ఈరోజు చంపేస్తానని ఇంటికి వెళ్ళి పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు. సో వచ్చాడు కానీ నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ నా చేతిలో
అతడు మరణమైపోయాడు. నేను కొట్టిన దెబ్బకి తలకాయ రెండు పెచ్చల కింద పగిలిపోయి తలంతా రక్తసిక్తమైపోయి ముఖం తడిచిపోయి నురుగు గార్చుకుని పడిపోయి 5 నిమిషాల్లో ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం 6:30 టైం అవుతుంది. అతను పడి చచ్చిపోయాడు. ఈలోపు పక్కనే మా సహోదరి అక్క, నాకు ఒక అక్క, ఆమె కూడా గబగబగా బయటకు వచ్చింది. అన్నయ్య వాళ్ళు కూడా పనిలో నుంచి అప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా, అయ్యో మీ తమ్ముడు ఎవరినో కొట్టాడంట, చచ్చిపోయాడంట అంటే వాళ్ళు పరిగెట్టుకుని వచ్చారు. ఈలోపు ఊరు వారు అందరూ చేరారు. ఆఖరిని పోలీసు వారు కూడా వచ్చేసారు. వచ్చి రాగానే ఏం జరిగింది, ఎవరు కొట్టారంటే ఎవరూ మాట్లాడలేదు. కానీ మా అక్క మాత్రం ఒక మాట చెప్పింది, అయ్యా ఈ వ్యక్తిని నేనే కొట్టాను, నేనే చంపేశాను అని చెప్పింది. నన్ను తప్పించడం కోసం ఆమె ఆ కేసును ఆమె మీద వేసుకుంది. ఆమెను పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, స్టేషన్లో పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. 2 రోజులు అట్లా గడిచిపోయింది. 3వ రోజుని గ్రామమంతా ఏకమయ్యారు. వారు ఆ రోజు ఏకమయ్యడం మాకు కాస్త బాధే, కానీ ఈరోజు మాత్రం వాళ్ళు ఏకమవడమే నాకు మేలుగా మార్చబడింది. హల్లెలూయా చెప్పండి అందరూ. వాళ్ళందరూ ఏకమయ్యి చంపినోడు పలానా గంగరాజు గాడైతే ఆమెను తీసుకెళ్లారు అని కోర్టు స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఏలూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద అరెస్ట్ వారెంట్ పట్టుకొస్తే నన్ను, ఏమీ తెలియని అన్నయ్యలు ఇద్దరిని కూడా అక్కనే 4 పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు కడితే రిమాండ్ విధించారు. సబ్ జైల్లో 14 రోజులు. ఇక అక్కడి నుంచి 90 రోజుల వరకు మాకు బెయిల్ రాలేదు. 90 రోజుల తర్వాత బెయిల్ వస్తే బెయిల్ మీద బయటకు వచ్చినా మా జీవితంలో మార్పు రాలేదు. అదే పాపపు జీవితంతో జీవితాన్ని గడుపుతూ బ్రతికాను. అన్నయ్య వాళ్ళు పాపం వాళ్ళు పని చేసుకున్నారు, కానీ నా దుర్మార్గత పోలేదు. కొన్ని దినాలకే 2వ వాడు కడుపును పడ్డాడు. వాడు గర్భంలో ఉన్నాడు. 2006 నవంబర్ నెల వచ్చింది. సాక్ష్యాలు ప్రవేశద్వారం ప్రవేశపెడుతున్నారు ఏలూరు జిల్లా కోర్టులో. ఒక్కొక్కరుగా వెళ్ళి చెప్పడం ప్రారంభించారు. 16 సాక్ష్యాలు చెప్పారు. ఒకరు 1x1 ఒకరి తర్వాత ఒకరు. పలానా గంగరాజు కొట్టాడు, వాళ్ళ అన్నయ్యలు అక్క సహకరించారని చెప్తే 16 సాక్ష్యాలు బలమయ్యాయి, రుజువయ్యాయి, మాకు శిక్షకు దగ్గరకు వచ్చాయి. డిసెంబరు 7వ తారీఖు 2006 జడ్జిమెంట్ రోజు. ఆ రోజు లాయర్ గారు, ఈ రోజుతో మీ కేసు కొట్టువేయబడితే రండి ఆఖరి రోజు అని చెప్తే ఆనందంగా వెళ్ళాం. లాయర్ మాట విన్నాం మేము. లోనకు వెళ్ళగానే, స్టేజ్ మీదకు పిలవగానే లోపలికి వెళ్ళి ఆ బోన్లో నిలవబడ్డాం. 4 పిలిస్తే చివరిగా మీరు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందని జడ్జి గారు అడిగితే, మాకేం తెలియదయ్యా అని 2 చేతులెత్తిలో దండం పెట్టాం ఆయనకి. ఆయన అన్నాడు, మీ కేసు 16 సాక్ష్యాలు చెప్పారు, రుజువైంది, కాబట్టి మీకు కోర్టు మిమ్మల్ని నమ్మి శిక్షిస్తుంది అని చెప్పి ఆ రోజు ఒక తీర్పునిచ్చారు. అదేంటంటే, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను మీకు, మీరు ఒక వ్యక్తిని చంపేనందుకు గాను మీకు కోర్టు శిక్షించిందని ఆ రోజు మాకు శిక్ష విధించారు. కఠిన కారాగార శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష. ఒక వ్యక్తిని చంపినందుకు గాను మాకు పడిన శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్, బయటకు వచ్చే అవకాశం లేని శిక్ష పడిపోయింది. చంపింది నేను ఒక్కడే కానీ మా అక్కకి, అన్నయ్యలకి ఇద్దరికి, నాతోటి పాటు 4 తల్లిదండ్రులకు పుట్టిన 4 యావజ్జీవ శిక్ష పడిపోయింది. అక్క బోన్లో ఆ మాట వినగానే కూలబడి ఏడుస్తుంది. అన్నయ్య వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాక కళ్ళు నీళ్లు కుక్కుకుంటూ కిందకు తలదించుకుని ఏడుస్తున్నారు. 30 పోలీసులు వచ్చి పట్టి బంధించి సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్తుంటే సోషల్ మీడియా వాళ్ళు ఫోటోలు, ఫోన్లు, వీడియోస్తో తీసి టీవీ ఛానల్స్కి ఇస్తే 5 మా కుటుంబానికి తెలిసిపోయింది, మీ వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయిందంట అని తెలియపరచబడగానే గొళ్ళుమని అడవడం ప్రారంభించారు. ఆ కన్నీళ్ళు నిజంగా
ఆ బిడ్డలు నా భార్య వదనమ్మలు అందరూ ఏడుస్తుంటే మగదిక్కు లేని కుటుంబమై కుటుంబీకులు తల్లిదండ్రులకు పుట్టిన నలుగురు బిడ్డలు జైలుపాలు అయిపోతే ఒక పక్క ఏడ్చేవాళ్ళు తక్కువే, కానీ శిక్ష పడిందని పండగ చేసుకుని ఆనందించిన వాళ్ళు ఎక్కువ. ఆ క్రమంలో కుటుంబం అల్లాడిపోయి నలిగింది. ఇక అక్కడి నుంచి మమ్మల్ని ఒకరోజు సబ్ జైల్లో ఉంచి తెల్లారి ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడే భయంకరంగా హింసలు మాటలు వింటూ వచ్చాం, ఏడుస్తూ వచ్చాం. ఏమవుద్దో తెలీదు. అట్లాగే జైలుకి రాగానే గేటు తీసి లోనకు వెళ్ళగానే లోపల భయంకరమైన పరిస్థితి. ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేశారు, అండర్వేర్తో నిలవబెట్టి ఇబ్బంది కలిగిస్తాయా అని అడిగితే వారిష్టం వచ్చినట్టు మాట్లాడి ఖైదీ వస్త్రాలు తొడిగించి లోనకి పంపి ఒక రూములోకి పంపిస్తే నలుగురుము ఒక రూములోకి వెళ్ళాం. అక్కనేమో లేడీ జైలుకి పంపేశారు, మా ముగ్గురిని బాయ్ జైలుకి పంపారు. ఒక రూమ్ ఇస్తారు, రూములోకి తీళ్ళాం. కటకటాల మధ్యలో ఒక భయాందోళన, భయంకరమైన పరిస్థితి. ఎటు చూసిన గోడలు, గోడలపైన వైర్లు. ఈ భయంకరమైన పరిస్థితులు చూసి అల్లాడిపోయాం. ఏంటి పరిస్థితి ఎలాగొచ్చిందని ఏడిస్తే తప్ప ఏం చేయలేకపోయాం. ఇక గదిలో పెట్టిన తర్వాత 2-3 రోజులు తిండి తిప్పలు మాని బాధపడుతూ ఏడుస్తూ చాలా వేదన చెందాం. ఇక తర్వాత అన్నయ్య వాళ్ళిద్దరూ నా మీద కోపగించుకుని, అసలు నువ్వు పోయినోడువు, మళ్ళీ పోక ఎందుకు తిరిగి వచ్చావురా, మా జీవితాలు ఎందుకు ఆడుకున్నావు, మా జీవితాలతో ఆడుకుని మమ్మల్ని ఎందుకు బలి పశువులు చేసావు అని అడిగితే సమాధానం చెప్పలేక ఏడ్చుకుంటూ బ్రతికా. ఒక తల్లికి పుట్టిన వాడిగా కుటుంబాన్ని ఏడిపించటమే కాదు అందరినీ జైలు పాలు చేసిన దుర్మార్గుడిగా బ్రతికినోడిని.

లేకలో వేరొక రూమ్లోకి వెళ్ళిపోతే ఇక అక్కడి నుంచి ఒంటరిగా గదిలో ఏడవడం తప్ప ఏం చేయలేక అల్లాడిపోతూ బ్రతికా. మాట్లాడేవాడు లేక నలిగిపోతూ కుమిలిపోతూ చాలా యాతన చెందాను. అలాగా కొన్ని దినాలు అలాగే తిని తినలేక బ్రతుకుతూ వెళ్ళాను. 5-6 నెలలు గడిచింది. అనుకోకుండా ఒకరోజు ఈ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరమైన నొప్పి ప్రారంభమైంది. తట్టుకోలేక దెమ్మ మీద పడి దొర్లుతూ కొట్టుకుంటూ అల్లాడిపోతూ ఉంటే ఖైదీలు చూసి నన్ను హాస్పిటల్ ఉంటే తీసుకుని వెళ్ళారు. అక్కడ చూసి ఇంజెక్షన్స్ అయి చేశారు, తగ్గలేదు. కానీ ఏరియా హాస్పిటల్ పంపించి టెస్టులు చేయిస్తే ఆ టెస్టులో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, అది చీము పట్టింది, ఇక పాడైపోయే స్టేజ్కి వచ్చింది అని చెప్పి రిపోర్ట్ వస్తే డాక్టర్ అమ్మగారు లోన, రే నానా నీ రిపోర్ట్లు బాగాలేదు, మరి ఎట్లాగాను ఏం చేసేవాడు అంటే బయట భయంకరంగా తాగేవాడిని అమ్మాను, అందుకే నీ బొత్తికిలగైందిరా, నీ జీవితం ఇట్లాగైంది, దానివల్ల నేను ఎలా తయారయ్యాను అని ఆమె చెప్పి ఒకటే అంది, చాలా డబ్బులు అవుతే చేయించుకోగలవని అడిగింది, ఇంటర్వ్యూ పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదమ్మా అని అడిగితే అప్పుడు ఆమె అంది ఇంక నేనేం చేయలేను, సో ఇక నీ జీవితం నీ ఇష్టం, ఇక నువ్వు ఎన్నోక దినాలు బతకో అని చెప్తే ఇక ఏం చేయాలి అర్థం కాక ఏడవడం ప్రారంభించాను. ఇక ఫిక్స్ అయిపోనానా నీకు 10వ నెంబర్ మామిడి తోటే అని అంది. 10వ నెంబర్ మామిడి తోట అంటుంది ఏంటో నాకు అర్థం కాకపోతే, ఆ 10వ నెంబర్ మామిడి తోట అంటే ఒక శవాల తోట, చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి పాతి పెట్టే దాని పేరే 10వ నెంబర్ మామిడి తోట, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇక ఆ మాట చెప్పాక రోజు వేదన ఎక్కువైపోయి బాధ ఎక్కువై ఇన్ని ఉత్తరాలు రాసినా ఎవరు వచ్చేవారు కాదు, జైల్లో ఉన్న అన్నయ్యలు కౌరంపున మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఇక ఆ బాధతో ఆ వ్యాధితో చావలేక బతకలేక ఎన్నో దినాలు కొట్టుమిట్లాడుతూ ఉన్నాను. ఇక నడవలేని స్టేజ్ వచ్చింది. యూరిన్కి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఒక వ్యక్తి సాయంతో వెళ్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఇక ఒకరోజు బిడ్డల్ని కుటుంబాన్ని అందరినీ తలుచుకుని ఒక దెమ్మ మీద పడుకుని ఏడుస్తూ ఉన్నాను. కళ్ళంట నీళ్లు ఓ కారిపోతున్నాయి, బుడ్డులో నీళ్లు తరగట్ల. పాప ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు దావీదు తన కన్నీళ్లతో పరుపును తేలజేయనంతగా నా కన్నీళ్లు అట్లా ఓట్లుగా కారిపోతుంటే దిమ్మంతా తడిచిపోయింది. ఆ నీటి మడుగులో కొట్లాడుతూ ఏడుస్తూ ఉన్నాను. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఒక ఖైదీ మాత్రం నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నన్ను తట్టి అలా ఏడుస్తున్నావు ఏ ఊరు నాయనా ఏం పేరు అని అడిగాడు. చెప్పాను ఏంటి బాధ అని అడిగితే చెప్తే అప్పుడు అతను నన్ను చాలా ధైర్యపరిచాడు. మానసికంగా కుమిలిపోతున్నావు, మానసికంగా కుమిలిపోతే చచ్చిపోతావు నానా, చచ్చిపోతే నిన్ను 10వ నెంబర్ మామిడి తోటలో పాతారు అని అంటే మరి ఏం చేయనన్నా అంటే అలా బాధపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. నాకు ధైర్యం సరిపోవట్లేదన్నా అంటే సో నీకు ధైర్యం చాలకపోతే, నీకు ధైర్యం లేకపోతే నేను ఒకటి చెప్తాను వింటావా అని అడిగాడు. చెప్పండి అన్నానంటే మొట్టమొదటిసారిగా నాకు చెప్పిన మాట ఒకటే, నీకు ధైర్యం లేకపోయినా ధైర్యం కావాలన్నా ఎవరి వల్ల కాదు, కానీ నిన్ను ధైర్యపరచాలన్నా నిన్ను బలపరచాలన్నా నిన్ను బ్రతికించాలన్నా నిన్ను విడిపించాలన్నా ఒకే ఒక్క వల్ల, ఒక ఆయన వల్ల సాధ్యం నాన్న. ఎవరయ్యా ఆయన అన్నాను. ఏ మనుషుడేమో, ఎవరైనా చెప్తే ఆయన దగ్గర ఆయన వస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి లోకానికి వచ్చాడు ఒక ఆయన, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన దగ్గరకు వస్తావా అని అడిగాడు. హల్లెలూయా. అడిగితే నాకు తెలియదు యేసుప్రభు గురించి. చిన్నప్పటి నుంచి నా బ్రతుకు నా జీవితం నా ఇష్టమే తప్ప యేసుప్రభు మాట కానీ యేసుప్రభుని గురించి కానీ ఎప్పుడు వినలేదు నేను. ఆయన చెప్తే ఎవరైనా అంటే యేసుప్రభు అంటే ఎవరు అన్నాను. ఆయన దేవుడయ్యా అన్నాడు. దేవుడైతే నేను జైలుకి రాకుండా ఆపాలి కదా, మరి నేను జైలుకి ఎందుకు వచ్చాను అని అతని మీద కూడా వాదం పెట్టుకున్నాను. సో నేను కూడా ఇలాంటి వాడినే, కానీ ఈరోజు దేవుడి కృప వల్ల నేను రక్షింపబడ్డానని ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మరలా వచ్చి అడిగాడు, అయినా నేను వినలేదు.
ఏమన్నా

0: చిక్కుకున్నాడు తెలీదు. ఒక ఆదివారం ఎలాగైనా నన్ను మందిరానికి తీసుకెళ్ళాలని ఆ ఖైదీయే వచ్చి నన్ను రెడీ చేసి, నాన్న ఈ ఒక్కరోజు రా, నీకు నచ్చితే ప్రభు దగ్గర ఉంది కానీ లేకపోతే మానేద్ది కానీ అని చెప్పి బలవంతం చేసి నన్ను చేయి పట్టుకుని నడవలేకపోతున్న నన్ను ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభువుని ఆరాధించే స్థలమునకు మొట్టమొదటిసారి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇక ఆ రోజు నేను వెళ్ళి ఎక్కడో వెనకాల కూర్చున్నాను. చక్కగా ఆరాధన పాటలు అయ్యి అన్నీ పాడిన తర్వాత ఈలోపు దైవజనులు థామస్ ఆచార్య గారు, ఆయన ప్రతి వారం వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారట. ఆయన ఆ రోజు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి నిలవబడి కళ్ళతో ఏడుస్తూ తలదించుకుని బాధతో ఉన్న ఖైదీలు 300-400 మంది ఖైదీలు చాలా క్రమం అండది. సో నేను జైల్లో ఉన్న క్రమాన్ని బయట చూడలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ప్రభువుని ఆరాధించే క్రమాన్ని అక్కడే చూడగలిగాను. నేను అంత క్రమంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే నిజంగా వెనకాల కూర్చుని ఆలోచిస్తున్నా. ఆయన ఆ రోజు మాట్లాడి సమాజంలో ఓడిపోయి తలదించుకుని దుర్మార్గులుగా ఏం చేయలో తోచక అల్లాడిపోతున్నారు కదా, ఇక మీరు తలదించుకునే టైం కాదు, తలలు పైకి ఎత్తుకునే టైం వచ్చింది, పైకి ఎత్తండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా పైకి ఎత్తి అలా నిలబడి కూర్చుంటే ఎప్పుడు అన్నాడు ఆయన, ఒక దుర్మార్గుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నాన్న. మీరు అంతకులై దొంగలై దుర్మార్గులై అందరినీ చంపో, దొంగతనం చేసో, వ్యభిచరించో, పాపం చేసో జైలుకి వచ్చారు. మీరు దుర్మార్గులుగా సమాజం గుర్తించింది మిమ్మల్ని, కానీ యేసుప్రభు మిమ్మల్ని దుర్మార్గులుగా గుర్తించలేదు. నా బిడ్డలనుకుంటున్నాడయ్యా మిమ్మల్ని అన్నాడు. హల్లెలూయా. ఆ మాటలు వింటూ ఉంటే చెప్పాడు, సమాజంలో ఒక దుర్మార్గుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడయ్యా. మీరు దొంగలని అంతకులని బాధపడొద్దు. దయచేసి యేసుప్రభు నమ్ముకోండి. ప్రభు మీ జీవితాన్ని కడతాడు, బాగు చేస్తాడు అని ఎన్నో విధాలుగా చెప్పి ఆ రోజు 3 విషయాలు చెప్పాడు. ఆ 3 మాటలు నా హృదయాన్ని పగలగొట్టి ఈరోజు ఒక సాక్షిగా నిలవబెట్టాయి. హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు చెబుతూ ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే వాడుకున్న డబ్బు పోవాలి అన్నాడు. మనుషుల్ని ఈరోజు అంతకులుగా చేసేది, పాడు చేసేది డబ్బే. ఆ డబ్బే మనుషుల్ని ఏలుబడి చేసి నష్టపోయేటట్లు చేస్తూ ఉంది కదా. ఈరోజు మీరు దుర్మార్గులు అవ్వడానికి గల కారణం మొట్టమొదటి పాయింట్ డబ్బే. అది పోతేనే తప్ప మనుషుడు జీవితంలో మార్పు రాదు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గర రావాలంటే డబ్బు పోవాలి, 2వది జబ్బన్న రావాలి అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు వ్యాధితో బాధతో ఉన్న నాకు ఆకర్షించబడ్డాయి. చెవి వాక్యానికి వెళ్ళింది, హృదయం ఆ తప్పిస్తూ ఉంది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు హృదయంలోకి వచ్చి ప్రతి మాట బాధతో ఖాళీ అయిపోయి కన్నీళ్ళ మధ్యలో ఉన్న నాకు దేవుడే దైవజనుడితో మాట్లాడి నా హృదయాన్ని గలిబిలి చేశాడు. డబ్బన్నా పోవాలి, 2వది జబ్బన్నా రావాలి అని చాలా విషయాలు బోధించే టైం లేదు. కానీ ఇక 3వదిగా శిక్షన్నా పడాలి అని చెప్పాడు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్షన్నా పడాలి, లేకపోతే ప్రభువుని అంగీకరించలేడని చెప్పి ఆ రోజు ప్రసంగం ముగిస్తున్నప్పుడే నాకు తెలియకుండానే హృదయంలో దేవుడు కార్యం చేసి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే దైవజండు వచ్చి ప్రార్థన చేసి, గంగరాజు భయపడకు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఇక వెళుతూ వెళుతూ ఒక బైబిల్ నా చేతిలో పెట్టి ఒకటే అన్నాడు, గంగరాజు ఇది పుస్తకం అనుకోవద్దు, ఇదేదో నల్లగా ఉంది కదని ఆలోచించుకో, ఇది నీ లైఫ్, నీ జీవితం, నీ బ్రతుకు. దీన్ని పట్టుకున్నావంటే నువ్వు బ్రతుకుతావు, దీన్ని వదిలితే చచ్చిపోతావు. 2 త్రోవలు నీకు. దీన్ని పట్టుకుంటే బ్రతుకుతావు. ఇది దేవుడు, మనుషుడు కాదు, ఇది వాక్యం కాదు, ఒక పుస్తకం అనుకోకు, ఇది దేవుడు అయ్యని చెప్పి గట్టిగా చెప్పి నా చేతులు ఈ బైబిల్ పెట్టి నువ్వు జాగ్రత్తగా చదివని వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి నేను వాక్యం చదవడం మొదలు పెట్టాను. ఏడవ తరగతి చదువుకున్నాను, తెలుగు అర్థమైంది, చదువుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆ ఖైదీ తీసుకెళ్లిన ఖైదీయే నాకు ప్రతి వాక్యాన్ని విన్నవించి దేవుడు అంటే ఎట్లాగ నానని చెప్పి నన్ను దేవుని బహు దగ్గరగా పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయన ఉరిశిక్ష పడినటువంటి ఖైదీ. ఆయన పేరు గంటెల విజయవర్ధన్ రావు గారు. సో నాలాంటి వాళ్ళ కోసం దేవుడు అక్కడ ఆయన ఎన్నుకున్నాడని నేను అనుకుంటాను. ఆయన కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ పెడితే ఇంకా నేను బయటకు వచ్చి ఏం చేయమంటావు నాన్న, తెలుసో తెలియకో మీలాంటి వాళ్ళు వస్తే మీకు వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను ఈ సంఖ్యల మధ్యలో ఏర్పరచుకున్నాడు అని చెప్తే నేను ప్రభువును గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తులు కూడా ప్రభువు నమ్ముకుంటే వారు పొందిన బాప్తీసం ద్వారాగా దేవుడు వారిని కటకట సంఖ్యలు తెంచి ఈరోజు సజీవులుగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటే ఏమైంది, నాలుగు గోడల మధ్యలో ఉన్న దేవుని సువార్త అందుతుంది. బయటకు వచ్చి మేము సువార్త చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇలాగ సంతోషించే భాగ్యమే కదా. ఇక నేను ఇక్కడ చచ్చిపోయినా పరలోకం వెళ్తాను నాన్న, గంగరాజు భయపడద్దు అని ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడుతుంటాడు. ఇలాగ అతని ద్వారాగా నేను వాక్యాన్ని తెలుసుకుని ప్రభువుని నమ్ముకున్నాక, మీరు నమ్మండి, మీకు అబద్ధం నాకు నిజం, నన్ను ఏ మందులు ఏ డాక్టరు బాగు చేయలేదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకుని బాగు చేసింది. చచ్చిపోయి ఈరోజు నిత్య నరకాగ్నిలో మలమల మాడవలసిన నన్ను నా దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకులోనికి వచ్చి చీకటి అంధకారంలో నలిగిపోతున్న నన్ను వెలిగించింది. హల్లెలూయా. ఇకప్పటి నుంచి వాక్యం చదువుకుంటున్నాను, ఆరోగ్యం వస్తూ ఉంది. వాక్యం చదువుతున్నాను, ఆరోగ్యం వస్తుంది. సో వాక్యం చదవడం మీరు ప్రారంభించారో లేదో నాకు తెలియదు, కానీ ఎంత చదివితే అంత ఆరోగ్యం ఇచ్చేది వాక్యం అండి. హల్లెలూయా. ఎంత చదివితే అంత బాగుపడతాం మనం. ఇక నేను దీని రుచి తెలిసిన తర్వాత నా పనులు మానాను, నా అన్నీ మానాను, అన్నీ వదులుకున్నాను. దేవునితో గడుపుతూ రాత్రిం పగళ్ళు ప్రభుతో ఏడుస్తూ ఎన్నో పాటలు, ఇంచుమించు 70 పాటలు రాశాను నేను. అంత కృపనిచ్చాడు దేవుడు. అలాగే లోపడే వాక్యం చదువుకుంటూ మందిరాన్ని తుడుచుకుంటూ అధికారులతో చెప్పయ్యా నాకు బలహీనుణ్ణి కదా, ఇక నేను మందిరంలో ఉంటాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దంటే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టేవారు కాదు. ప్రభుతోనే గడుపుతూ మీరు నమ్మండి, నా భార్య బిడ్డలను కూడా మర్చిపోయి నా దేవునితోనే గడిపాను నేను జైల్లో. హల్లెలూయా. 2.5 సంవత్సరాలు భార్య గుర్తులేదు, బిడ్డలు గుర్తులేదు. వెళ్ళిన మొదట 5-6 నెలలు వాళ్ళని తలుచుకుంటూ ఏడ్చుతూ బతికాను. కానీ నా ప్రభు దొరికాక, నాకు రుచి తెలిసాక, దేవుడు నాకు అర్థమయ్యాక భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టి నేను ప్రభువుకు దగ్గరయ్యాను. సో అలాగే ఇంచుమించు 3 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయాక ఒకరోజు నా భార్య 2 బిడ్డలను తీసుకుని జైలుకి వచ్చింది. లోనుకి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెడతాకు వస్తే మర్చిపోయిన ఆమె నాకు ఉత్తరం చూడగానే గుర్తొచ్చి గబగబగా ఇంటర్వ్యూ రూమ్కి వెళితే ఇంటర్వ్యూ రూమ్లో నన్ను మాట్లాడడానికి వచ్చిన ఆమె, ఆమెను చూసి నేను ఏడ్చాను, నన్ను చూసి ఆమె ఏడ్చింది. ఎందుకంటే ఆమె బాగుండేది అమ్మాయి, బక్క చిక్కిపోయి ఎండిపోయి ప్రాణం లేని మనిషిలాగా వచ్చింది. నేను లోపలికి వచ్చాక ఒకడు పుట్టాడు, 2వ వాడు, వాడిని సంకన పెట్టుకుని 2 బిడ్డలను తీసుకుని వచ్చింది. ఒకడికి నిక్కర లేదు, ఒకడికి చొక్కా లేదు, చింపిరీకులు జుట్లతో సీముడి ముక్కుతో ఏడ్చుకుంటూ లోనకు వచ్చారు. లోపలికి రాగానే ఆమె నన్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని, అప్పటికి ఆమె ఇంచుమించు 2.5 సంవత్సరాలు పైన అయిపోయింది. చూసి ఆమె వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమెను పట్టుకుని బాధపడి ఏడ్చాను. ఏంటమ్మా అని అడిగితే ఆమె ఏమీ చెప్పలేక ఏడుస్తూ, ఇది ఆఖరి చూపయ్యా నీకు నాకు అంది. అదేంటమ్మానంటే, ఈరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి చచ్చిపోతున్నాను, ఇది ఆఖరి క్షణం, నీతో నేను మాట్లాడేది ఆఖరి క్షణమయ్యా అని చెప్తే బాధపడ్డాను. నేను ఏడ్చాను. ఏ అంటే, ఎవరు చేరి భీమ అప్పు పుట్టనివ్వట్లేదు, గంజినీళ్ళు కూడా పోయలేకపోతున్నాను పిల్లలకి, ఈ బ్రతుకు బ్రతకాలని ఆశ లేదు, నాకు ఆరోగ్యం పాడైంది, ఇక నేను చచ్చిపోవడానికి నిశ్చయించుకున్నాను, 2 డబ్బా కొనుక్కు తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకున్నాను, ఆల్రెడీ చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకో ఒక్కసారి నిన్ను చూడాలని ఆశతో వచ్చానయ్యా, చివరిసారిగా చూసి వెళ్ళి చచ్చిపోతాను అని బాధపడి ఏడుస్తూ ఉంది. నువ్వు చచ్చిపోతే బిడ్డల పరిస్థితి ఏంటి అని అడిగాను. వాళ్ళకు కూడా ఇష్టం పెట్టి చంపుదాం అనుకున్నాను, కానీ తల్లిగా నాకు చంపలేకపోతున్నాను, వాళ్ళ ఇష్టం ఏమవుతారో నాకు తెలీదు అని బాధపడింది, ఏడ్చింది. ఇక బాధపడి ఏడ్చి టైం అవుతుంటే ఇక నా చిన్న కొడుకు, వాడిని నేను చూడలేదు బయట, వాడు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని, నువ్వు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న, ఎప్పుడు బయటకు వస్తావు నాన్న అని ఏడిస్తే వాడి కన్నీళ్ళు కూడా జవాబు చెప్పలేని అసమర్థత తండ్రిగా ఆ శంకెళ్ళ మధ్యలో కుమిలిపోయేడ్చా. ప్రియారా, వాడు ఏడుస్తూ నెల రోజుల నుంచి గంజన్నమే పెడుతున్నానమ్మా, కూరన్నం కూడా పెట్టట్లేదు, నువ్వన్నా చెప్పునానంటే ఏం చెప్పనరా, ఏం చేయనరా, ఏమి చెప్పలేక ఏడుస్తూ బాధపడి కుమిలిపోయి ఎన్నో క్షణాలు నా బ్రతుకులో ఏడ్చుకుంటూ బ్రతికాను. చివరికి టైం అయింది, ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. టైం అయిపోయాక మీ నమ్మండి లోనకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఒకటే అడిగానయ్యా, చచ్చిపోతానని వెళ్ళింది, నేను చచ్చిపోవాల్సిన ఎందుకో బతికిచ్చావు, ఆమె చచ్చిపోతానని వెళ్ళింది, నీవు నిజమైన దేవుడు అయితే ప్రభు నన్ను ఎలాగైతే బతికించావో ఆమెను కూడా చచ్చిపోకుండా ఆప్జేయి ప్రభు అని ఆ రాత్రి 9 గంటలు లాకప్ వేస్తే 9 మొదలు ఉదయం 6 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేన్నైనా దాటిపోతాడు కానీ దేవుడు కన్నీటిని దాటిపోడండి. హల్లెలూయా. ఏడుస్తూ ప్రభు దగ్గర మొరపెడితే దాటిపోడు. ఆ రాత్రంతా ఏడ్చాను, తెల్లారి ఏడ్చాను. ఇంచుమించు 5-6 రోజులు నా భార్య చచ్చిపోతుంది, బతికిందా చచ్చిపోయిందా, నాకు కవురు రాలేదు, ఏమైందంటావు అని ఆ టెన్షన్లో పడి ఏడుస్తుంటే 6వ రోజున మరలా ఆమె బిడ్డలు తీసుకుని వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టింది. దేవునికి స్తోత్రం. ఏమేంటమ్మా అని గబగబగా పరిగెట్టుకుని సంతోషంగా వెళితే ఆమె ఒకటే చెప్పింది, ఆ రాత్రి నేను చచ్చిపోవడం నిజమేనండి, కరెక్టే, కానీ నేను ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళగానే గవర్నమెంట్ నుంచి 2 వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు 50,000 రూపాయలు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి, నీ మీ భర్తలు జైల్లో ఉన్నారు, మీ పిల్లలు తిండి లేదని ఎంక్వైరీలో మాకు తెలిసింది, మేము ఆల్రెడీ వచ్చి ఎంక్వైరీ చేసాం, ఇక్కడ మీ పరిస్థితి బాగోలేదని గవర్నమెంటే సెలెక్ట్ చేసి మీకు కొంత డబ్బిమ్మని పంపించింది అని చెప్తే ఆ మాట విన్న వాళ్ళు ఎంతో సంతోషించి ప్రభువుని గణపరిచారు. దేవునికి స్తోత్రం. ఆమె వచ్చి నాతో చెప్పింది, ఎక్కడి నుంచి వచ్చి ఎవరిచ్చారంటే ఇలాగా పలానా వాళ్ళు వచ్చి నాకు 50,000 ఇచ్చి వెళ్ళారు, ఆ రోజు చచ్చిపోవాలి నేను ఆ డబ్బులు ఇవ్వకపోతే, కానీ ఆ డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో మేము చక్కగా బతుకుతున్నాం, ఇగో నీకు కూడా కొంత తెచ్చామని అని చెప్తే నేను అన్నాను, నాకు అక్కర్లేద్దమ్మా, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నీకేం భయం లేదు అని నేను చెప్పి అప్పుడు నా భార్యతో ఒక భరోసా ఇచ్చాను. దేవుడు నన్ను బాగు చేయడం ప్రారంభించాడు, నిన్ను చచ్చిపోయేదాన్ని బతికించాడు, మన ఇంట్లో ఆల్రెడీ కార్యాలు చేయడం ప్రారంభించాడు, జైల్లో ఉండి ప్రార్థన చేస్తేనే నువ్వు బతికావు, అసలు బయటకు వస్తే ఇంకెంత బాగుంటుందిలే, దేవుడు విడిపిస్తాడు, ఈరోజు మొదలుకుని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, ఉన్నాయన్నీ పక్కన పెట్టేసే దేవుని దగ్గరికి వెళ్ళని చెప్తే ఆ రోజు నుంచి నా భార్య మందిరానికి వెళ్ళడం ప్రారంభించింది. హల్లెలూయా. నా భార్య బిడ్డలు మందిరానికి వెళ్ళి చక్కగా ప్రభువుని తెలుసుకుంటూ మొదలు పెట్టారు. నేను జైల్లో ఇంకా ఉజ్జీవంగా సంతోషంగా ప్రభువులో గడుపుతూ ఉంటే ఒకరోజు క్రిస్మస్ ఆరాధన జరిగితే ఆ క్రిస్మస్ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడాను. ఆ రోజు డాక్టర్ అమ్మగారు ముఖ్య అతిథిగా వచ్చి విన్నారు. విన్న తర్వాత ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో చూసి, ఒరే నువ్వు మొన్న పాట పాడినవాడు కదా, నీ ఆరోగ్యం బాగుందా అని అడిగారు. బాగానుందమ్మా అంటే, అప్పుడు ఆవిడ అంది, నీలాంటి వాడు బతికితే 100 బతికిస్తాడరా, నువ్వు చచ్చిపోకూడదు, నిన్ను మంచి వైద్యం కోసం నేను కాకినాడ రాస్తున్నాను, వెళ్ళిపో అని చెప్పి నన్ను కాకినాడ హాస్పిటల్కి పంపించారు. సరే, ఎస్కార్ట్ వచ్చి తీసుకుని వెళ్ళారు, ఆమె కూడా కొంత హెల్ప్ చేశారు, ఖైదీలు కూడా కొంత హెల్ప్ చేశారు, ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళాను. కాకినాడ వెళ్ళి కాకినాడ హాస్పిటల్లో 22 రోజులు ఉన్నాను. 22 రోజుల్లో ఒక గదిలో పెట్టారు నన్ను, అది ఖైదీలకి ప్రత్యేకమైన గది, అందులో లైటు ఫ్యాన్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. బైబిల్ ఒకటే నా దగ్గర ఉంది, చదువుకునే అవకాశం కూడా లేదు, తినే ఛాన్స్ లేక బాధపడ్డాను. అక్కడ పెడతారు కానీ నాకు తెచ్చిచ్చేవారు ఎవరు లేక ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు అక్కడ ఒక సహోదరి, ఒక సిస్టర్ నర్సుని ఏర్పాటు చేశాడు నా కోసం. ఆమె వచ్చి, ఆమె ఎప్పుడు 3 రోజుల తర్వాత వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. విషయాలన్నీ కనుక్కుంది, చెప్పాను మొత్తం అన్నీ. ఇక ఆ తర్వాత సహోదరి, అన్నా నేనున్నా నువ్వేం భయపడకని చెప్పి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న నాకు ఇంటి దగ్గర నుంచి 18 రోజులు భోజనాన్ని పట్టుకొచ్చి ఏమీ తెలియకపోన నన్ను ఆకలితో అలమటిస్తున్న నాకు భోజనం పెట్టి బ్రతికించింది. హల్లెలూయా. 22 రోజులు అదే హాస్పిటల్ అదే గదిలో ఉన్నాను. యూరిన్కి వెళ్ళడానికి ఒక డబ్బా పెడితే ఆ డబ్బాలోనే యూరిన్ పోసుకుంటూ చాలా నరకయాతను అనుభవించాను. అయితే ఆ సహోదరి చక్కగా డాక్టర్ని తీసుకొచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేయించింది. బాగుపడి తిరిగి నేను జైలుకి బయలుదేరిపోయాను. ప్రార్థన చేసి పంపించింది నన్ను. నేను లోపలికి వచ్చేసి, లోనకు వచ్చేసాను తర్వాత అందరూ ఉపాస కూటాల్లో ఉంటే నేను కూడా ఉంటాను ఉపాసాలకి అని పాస్టర్ గారిని అడిగితే, వద్దురా నువ్వు బలహీనుడు కదంటే, అయ్యా బతిమిలాడాను, సరే నా పేరిస్తే నేను కూడా ఉపాసాలు ఉండడం ప్రారంభించాను. 6 రోజులు జరిగింది. 7వ రోజు ఆ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈలోపు మా కేసు జిల్లా కోర్టు నుంచి హైకోర్టులో జడ్జిమెంట్కి రెడీగా ఉంది. అప్పటికి 5 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయింది మాకు. 2005 నుండి 2011 ఫిబ్రవరి 28వ తారీఖు ఆ రోజు మరి హైదరాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. ఆ జడ్జిమెంట్ జరుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేసి ప్రభువుని అడిగానయ్యా, నేను దుర్మార్గుణ్ణే, చిన్న దొంగని, ఇంటిలో దోచుకున్నవాడిని, కుటుంబాన్ని ఏడిపించినోడిని, సమాజంలో చీడ పురుగునయ్యా, నీకు ఇష్టమైతే విడిపించాను, కుష్ఠరోగి అడిగినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుని అడిగితే, ఆ రోజు ఉదయకాలం ఆర్గ్యుమెంట్ అయ్యిందట. మధ్యాహ్నం జడ్జిమెంట్ 3:30 ఆ టైంలో ఒక మంచి శుభవార్త హైకోర్టు నుంచి వచ్చింది. అదేంటంటే పలానా కేసులో ఉన్నవారి ఖైదీల్లో 4లో 3 హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షించి వారి కేసు కొట్టివేయబడింది అని ఒక అద్భుతమైన తీర్పును దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెంటనే ఆ వార్త తెలియగానే నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. నాతో అప్పటి వరకు మాట్లాడిన అన్నయ్యలు పరిగెట్టుకొచ్చి గుసగుసలాడుతుంటే ప్రార్థన ముగించుకుని లేచాను. ఏమైందంటే కేసు కొట్టేశారు మంది, అంది ఎంతమంది కన్నా తెలియదు అన్నారు. ఈలోపు సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మీ కేసు 4లో 3 కేసు కొట్టారు అని అంటే, ఇప్పుడు నేను అనుకున్నాను నేనే కదా హంతకుణ్ణి, నేనే కదా చంపినోడిని, నాకు పడి ఉంటుందిలే, పోన్లే అన్నయ్య వాళ్ళు అక్కన్న విడుదల పొందితే కుటుంబం అన్న ఆదరించబడద్దు కదా అని సంతోషపడ్డాను. కానీ ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు కూడా కేసులోంచి కొట్టివేయబడ్డావు, మీ అన్నదమ్ములు 3 కేసు కొట్టేశారు కానీ మీ అక్కకు మాత్రం కేసు కొట్టలేదు, ఆమె లైఫ్ పోయి 10 ఇచ్చారు అని చెప్పాడు. అదేంటన్నా అలా జరగకూడదు కదా అని అంటే, మరి అట్లా జరిగిందయ్యా, మీ అక్క మరణ వాంగ్మూలం ఇచ్చింది కోర్టులో, జిల్లా కోర్టులో, మీ 3 తప్పించాలన్న ఉద్దేశంతో ఆమె నేనే చంపానని జడ్జి గారి ముందు నోటుతో చెప్పడాన్ని బట్టి ఆమెకి శిక్ష పడింది, కానీ లైఫ్ పోయింది, 10 సంవత్సరాలు ఇచ్చారు ఆమెకి అని చెప్తే నేను బాధపడ్డాను కానీ తర్వాత సంతోషించాను. ఇక అక్కడి నుంచి కేసు కొట్టివేయబడింది. ఈ కేసు కొట్టివేయబడ్డానికి జన అద్భుతమైన కార్యం దేవుడు మెడలు చేశాడు. అదే రోజు మాకు తర్వాత మేము పెట్టుకున్న లాయర్ చెప్పిన మాట ఏంటంటే, అసలు మీ కేసు పోదు కానీ మీ కేసు పోయింది. ఆ రోజు నిజంగా జడ్జి గారి ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. లైవ్లో ఉంది కాబట్టి నేను కొన్ని చెప్పట్లేదు. ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరగడాన్ని బట్టి నిజంగా ఈరోజు మీరు బయటకు వచ్చారయ్యా, లేకపోతే మీ వల్ల కాదు, మీరు వచ్చేది లేదు. సో నేను ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మీరు బయటకు రాలా, మీరు ఎవరు నమ్ముకున్నాడో ఆయన వల్లే బయటకు వచ్చారు అన్నాడు. హల్లెలూయా. ఆ లాయర్ చెప్పాక నేను ప్రభువును స్తుతించాను. ఇక అక్కడి నుంచి విడుదల పొంది బయటకు వచ్చేసాం. అన్నదమ్ములు 3 బయటకు వచ్చాక దేవుని సేవ చేయాలనుకున్నాను, కానీ కొన్ని దినాలు కుటుంబ పరిస్థితులు నన్ను భారం చేశాయి. కష్టపడి ఒక పెయింటర్గా మారి 2011 నుంచి 2016 పనిచేసుకుంటూ కుటుంబాన్ని పెంచుకుంటూ 3 రోజులు పనిచేసేవాడిని. 3 రోజులు ఇలాంటి సభలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి
1: వాక్యాన్ని విని ఇలాంటి ప్లాట్ఫారాల మీద పడుకొని దేవుని బహు దగ్గరగా చేసుకుంటూ వెళ్ళా. 2016 వరకు నేను జైల్లో ఉండగా నా బిడ్డలు హాస్టల్లో బతికారు, తిండి లేక అల్లాడిపోయారు. 1వ తరగతి నుంచి హాస్టల్, ఎందుకంటే స్కూల్లో మా గ్రామస్తులు వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో వేత్త కుదరదు, అంతకులు పిల్లలు అంటే అప్పుడు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోకపోతే వాళ్ళని హాస్టల్లో పడేశారు. పాపం వాళ్ళకి చిన్నప్పటి నుంచి బట్టలు ఉతుక్కోవడం తెలియదు, శుభ్రం చేసుకోవడం తెలియని రోజుల నుంచి హాస్టల్లో బతికారు. అలాగే బతికిన వాళ్ళు నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చి చక్కగా కాలేజీలో స్కూల్లో చదివించాను, ఇంగ్లీష్ నేర్పించాను, మంచిగా చదివించుకుంటూ అలాగే 8 రూపాయలు బిడ్డలు ఖర్చు పెడితే 2 రూపాయలతోనే తిని ఆ గంజినీళ్ళు తాగుతూనే ప్రభువుని గణపరుచుకుంటూ వచ్చాను. పిల్లరా, 2016 తర్వాత దేవుడు నా ఇళ్ళ గొప్ప కృప చూపి నన్ను సేవకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. 2016 నుంచి నేను సేవ చేస్తున్నాను. నా బిడ్డ ఫస్ట్ 1 నుంచి 10 వరకు తెలుగు మీడియమే, కానీ ఇంటర్మీడియట్ కాడి నుంచి చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. మంచిగా దేవుడు ముందుకు నడిపించాడు. ఈరోజు ఒక ఇంజనీర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తూ దేవునికి మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పెంటలాంటి బ్రతుకుని దేవుడు తీసుకొచ్చి అందరం ఎక్కించే పరిస్థితి చేశాడు. ఇలాగ ఎన్నో కార్యాలను ఎలా చేశాడు. ఒక భయంకరమైన జీవితంలో జీవిస్తున్న నా బ్రతుకుని ఒక సాక్షిగా నిలవబెట్టాడు. 1-2 పరిచర్లు ఇచ్చాడు, సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. చిన్న కొడుకు కూడా పరిచర్యకి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, దేవుడు ఎలాంటి వారినైనా విడిపిస్తాడు. హల్లెలూయా. దోషులను నిర్దోషులుగా చేయగలడైనా, నేను దోషిగా దోషారోపణ చేయబడిని బ్రతుకుని ఈరోజు నిర్దోషిగా మార్చి మీ మధ్యలో నిలవబెట్టాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, తీయొద్దు కానీ టైం లేదు, 22:30 నిర్దోషి కాని వానినైనా నేను విడిపిస్తాను, అతడు తన చేతుల శుద్ధి వలన విడిపించబడతాడు అని. నేను దోషినై దోషారోపణ చేయబడి సంకెళ్లతో పట్టబడి ఆ 4 గోడల మధ్యలో నలిగిపోతున్న దోషినయ్యాను. సమాజం అంతా కూడా నన్ను దోషిగా ముద్రించింది. ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా హంతకుడని, దోషి అని, దుర్మార్గుడని పట్టి బంధించి నన్ను యావజ్జీవ కారాగార శిక్షకు అప్పజెప్పబడ్డాయి. లోకమంతా ఒకవైపునుంది, నా దేవుడు నా వైపునున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అటు ఉన్న నా పక్క నా పక్షాన నా దేవుడు ఉండి నువ్వు దోషివి కాదు నిర్దోషివని నా జీవితమును మార్చాడు. నా ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టబట్టి ఈరోజు నిర్దోషిగా, ఒక సాక్షిగా, ఒక దైవజనుడిగా మీ మధ్యలో నిలవబడ్డా. ప్రియులారా, ప్రియ కుటుంబాలారా, మీ అందరికీ ఒక మాట, నేను చేసిన పాపం నన్ను హంతకుడిగా మార్చింది. సో నేను తాగిన మందు ఒక పేదవాణ్ణి చేసింది, నేను తాగిన మద్యం ఒక దొంగను చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక బెగ్గరను చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక హంతకుణ్ణి చేసింది నన్ను, నేను తాగిన మద్యం నన్ను కటకటాల పాలు చేసింది, నేను తాగిన మందు ప్రజల్ని అవహేళన చేసేదిగా చేసింది, చివరికి నా జీవితాన్ని ఒక పురుగులాగా చేసింది, నేను తాగిన మద్యం చావు బతుకుల వరకు తీసుకుని పోయింది, ఈ చెడు వ్యసనాలు నా జీవితాన్ని కాల్చి చంపాయి, కానీ యేసుక్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధుడిగా మార్చింది. హల్లెలూయా. పాపముతో అపరాధముతో పట్టబడి సమాజంలో ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పట్టుకుని ఏడుస్తున్న నా బ్రతుకులోనికి నా ప్రభు వచ్చి నా బ్రతుకును మార్చాడు. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నేను విడుదల పొంది బయటికి వెళ్ళాక శత్రువులతో సమాధాన పడడానికి ప్రయత్నం చేశాను, ఎన్నో సందర్భాలు కుదరలేదు. అయితే వారి వల్ల నాకు ముప్పు పొంచి ఉందని చాలా బాధపడ్డాను. సో వారు కూడా నా మీద చాలా కోపంగా ఉండేవారు. అయితే వారి వల్ల నాకు భయం ఉండేది. అయినా ప్రభువును ఒకటే అడిగాను, అయ్యా బ్రతికించావు కదా, నేను చచ్చిపోయినా పరలోకం వస్తానని భయం లేదు, ఎదురు తిరిగి మాత్రం వాళ్ళు ఏమి అననయ్యా అని దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నా.
0: ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు చేసిన ఒక అద్భుతం, ఏ వ్యక్తుల ద్వారాగైతే నాకు ప్రమాదం వాటిల్లుతుందని నేను భయపడ్డానో అదే వ్యక్తిని ఈరోజు దైవజనుడిగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి ద్వారాగైతే నాకు కాస్త ప్రాణాపాయం ఉంటుందో అని భయపడ్డానో ఆ వ్యక్తిని దైవజనుడిగా దేవుడు మారిస్తే ప్రభువును స్తుతించాను, నేను కనపరిచానయ్యా ఎంత గొప్ప దేవుడు అని స్తుతించాం. దేవుని కృపలో ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల క్రితం, ఒక 5-6 నెలలు అవ్వచ్చు, ఆ వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద కూర్చుని ప్రభువుని స్తుతించాం. హల్లెలూయా. అదే వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద నిలవబడి ఆ బిడ్డ ఆరాధించాడు, నేను ప్రభువుని వాక్యం చెప్పాను, ప్రభు ఎంత మహిమపరచబడ్డాడు, నా దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఎన్నడూ చేయి విడిచిపెట్టడు, ఈరోజు కన్నులారా భాగ్యాన్ని చూసిన వ్యక్తిగా మీ మధ్యలో నేను ప్రకటిస్తున్నాను. సమాజంలో చీడపురుగుగా, అంతకుడిగా, దుర్మార్గుడిగా, పాపిగా, ఎవరూ ప్రేమించలేని వ్యక్తిగా బ్రతికిన నాకు నా యేసయ్య దగ్గరే నా బ్రతుకును మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల మధ్యలో మీకు భోజనాన్ని సిద్ధపరుస్తానన్న నా దేవుడు అలాగే సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నిందించబడ్డానో, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే కొట్టబడ్డానో, ఎక్కడైతే గెంటివేయబడ్డానో, ఎక్కడైతే శిక్షించబడ్డానో, ఎక్కడైతే నలగొట్టబడ్డానో, అక్కడే ఘనతనిచ్చాడు నా ప్రభువు నాకు. హల్లెలూయా. ఆ ప్రజల మధ్యలో నిలబడే అవకాశం ఇచ్చాడు, వారితో ఉండే కృపనిచ్చాడు. ఇలాంటి వేదికలు కొన్ని 100 చోట్లకు తీసుకుని వెళ్ళి ఆయన బిడ్డగా ప్రకటించుకునే అవకాశం ఇచ్చాడు. ఇంకేం కావాలి నా బ్రతుకి? ఎంతోమంది జీవితాలను మార్చడానికి ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. మీ అందరికీ ఒకటే, మీ బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అడుగుతున్నాను. దేవుడు చాలా గొప్పవాడు, జీవితాలను మార్చగలడు, బ్రతుకులను మార్చగలడు. హంతకులను, దొంగలను, దుర్మార్గులను, నరరూప రాక్షసులను కూడా ఆయన యొద్దకు వస్తే చేయి బట్టి, వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి నా సమయమైంది, నేను ముగిస్తున్నాను. నా గంగరాజు లాంటి, పెంట లాంటి బ్రతుకుని పాతిపెట్టి ఈరోజు జయరాజుగా, సేవకుడిగా, సాక్షిగా నిలవబెట్టాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి విడిచిపెట్టవద్దని, ఇలాంటి మంచి దేవుణ్ణి ఎవరూ తృణీకరించొద్దని, పోగొట్టుకోవద్దని, అలాంటి దేవుని పక్షంగా మీరుండాలని, మీ పాపం ఎలాంటిదైనా, దుర్మార్గం ఎలాంటిదైనా, మీరందరూ దేవుని వైపు ఉండాలని. నేను బయటకు వచ్చాక 4 యవ్వనస్తులు, మా ఊరు వాళ్ళే, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నా సాక్ష్యాన్ని విని వాళ్ళు మారిపోయి ఈరోజు పరిచర్లో ఉన్నారు. వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం. ఇలాగ ఎన్నో కార్యాలు దేవుడు ఒక్కొక్కటిగా చేసుకొచ్చాడు, అలాంటి దేవుణ్ణి గణపరచడానికి కృపనిచ్చాడు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ
2: రాజాజు రాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరము పైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం.